ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ട ശ്രോതലക്ക് ശുഭോദയം. ചെക സംവത്സരം 1948 భాద్రపద మాసం 9వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, ఆగస్టు నెల 31వ తేదీ సోమవారం. 100.2 MHz పై ఎఫ్ఎం బ్యాండ్లో, ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై ఇయాలటి ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు దాటి 56 నిమిషాలు.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ടാ. സമയം 6 కావస్తుంది. మరికొంచెం సేపట్లో హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఇంతవరకు ప్రార్థనా కార్యక్రమంలో శివ గానామృతం విన్నారు. ఇంతటితో ఇయాల్టి ప్రార్థనా కార్యక్రమం సమాప్తం. రేపటి ప్రార్థనా కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ స్తుతి వింటారు.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സിനിണ്ട. ఇయాలటి కార్యక్రమాలు ఇప్పటి సంధి రాత్రి 11 గంటల దాకా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు సమయాలు. ఈ పొద్దుగల 7 గంటల 15 నిమిషాలకు ప్రసారమయ్యే అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన యోగాలోని అష్టంగాలు గురించి యోగ శిక్షకులు పి తిరుపతిరెడ్డి ప్రసంగం, చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శిలో సమస్య పరిష్కార నైపుణ్యాల గురించి కాగజ్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు డి లక్ష్మీ నరసింహం ప్రసంగం, ఇంకా పెరటి చెట్టు శీర్షికన సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందిస్తున్న లఘు ప్రసంగ మాలిక 45వ భాగం అంశం రాయవాచకం. 8:30 కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి దొంగలు దొంగలు కథ వింటారు. ఈ కథ రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్. పొద్దుమట్టు 5:30 నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ప్యారామూర్ గ్రామానికి చెందిన వర్కాపూర్ విశ్వాస్తో పి అశోక్ వెట్టిన ముచ్చటుంటది పాటల నడుమ. 6:20 గిరిపదం కార్యక్రమంలో బజర్ హత్నూర్ మండలం అందుగూడ గ్రామానికి చెందిన చాహకటి జానకి బృందం.

పాడిన నాగేంద్రుని పాటలు, ఇంకా నార్నూర్ మండలం గుంజాల గ్రామానికి చెందిన మెస్రం మారుతి బృందం పాడిన డోల్కి పాటలు వింటారు. ఏడు గంటల 7:15 ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో వాననీటి సంరక్షణ ఫామ్ పాండ్ ప్రాధాన్యత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ తో పి అశోక్ వెట్టిన ముచ్చట, ఇంకా సోయా చిక్కుడు విత్తనోత్పత్తిలో అధిక దిగుబడికి సూచనలు, దీని గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో కె లెనిన్ వెట్టిన ముచ్చట వింటారు. 7:45 వికసిత భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి ఇంటికో కథ ఉంది కథ వింటారు. ఈ కథ రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్. 9:45 ముచ్చట కార్యక్రమంలో బడిలో ఆటున్నది వ్యాయామ ఉపాధ్యాయుడు నన్నపు స్వామితో కె లెనిన్ వెట్టిన ముచ్చట ఉంటది. ఇక 10:00 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గాత్రం ప్రసారమవుతుంది. 8:00 కార్యక్రమాల వివరాలు ఈ పొద్దుగల్ల 8:45 నుంచి 10:00 దాకా, సింగడి కార్యక్రమానికి సాయంత్రం 5:00 నుంచి 5:30 దాకా, మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమానికి రాత్రి 8:00 నుంచి 8:45 దాకా, ఉషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలను వినొచ్చు. అంతేకాదు మనసుకు హత్తుకునే హాయిన పాటలను రాత్రి 10:30 మధురిమలో ఇనుండ్రి. ఇవి ఇయాళ్ళ ప్రసారమయ్యే కార్యక్రమాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6:45 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లా వెలుగొండ సాగునీటి ప్రాజెక్టు తొలిదశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. రైతులు సేంద్రీయ పంటలకు ప్రాధాన్యమివ్వాలని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. తిరుమల తరహాలో ఆంధ్రప్రదేశ్లోని వాడవల్లిని అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసరావు తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లా వెలుగొండ సాగునీటి ప్రాజెక్టు తొలిదశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని ప్రాంతాలకు తొలిదశలో 10.70 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమల సాగర్కు విడుదల చేయనున్నారు. వెలుగొండ జలసిరలు అభివృద్దికి రెక్కలు పేరుతో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనున్నట్టు సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కులుసు పారసారథి పేర్కొంటూ,
1: ఒక ప్రాజెక్టు పూర్తి కావాలంటే అన్నిటికంటే ఇక్కడ ముఖ్యమైన భాగం ఆ ప్రాజెక్ట్ లో ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్. ఏ గ్రామాలైతే ముంపునకు గురవుతాయో ఆ ప్రజలందరికీ కూడా పునరావాసం కల్పించడం అనేది అత్యంత ప్రధానమైన కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ నిజంగా ఈ ప్రాంత ప్రజలకి వరదైందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఏదైతే ముంపునకు గురవుతున్న గ్రామ ప్రజలకు కూడా సంతృప్తికరంగా

0: ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇచ్చిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కూడా తెలియజేస్తామన్నా నేను.
1: వెలిగొండ ప్రాజెక్టుతో మార్కాపురం ప్రాంత రూపురేఖలు మారనున్నాయని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తితో కరువు ప్రాంతాలకు సాగు తాగునీటి భద్రత మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. తద్వారా వ్యవసాయం, ఉద్యాన ఉపాధి అవకాశాలు పెరిగి మార్కాపురం ప్రాంత అభివృద్దికి అవకాశం ఏర్పడుతుందని అన్నారు. వెలిగొండ నిర్వాసితులకు 48 రోజుల్లో 768 కోట్ల రూపాయల పరిహారం అందించినట్టు మంత్రి వివరించారు. రైతులు సేంద్రీయ పంటలకు ప్రాధాన్యమివ్వాలని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్రెడ్డి సూచించారు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూరు మండలం జిన్గుర్తిలో ఏకలవ్య గ్రామీణ వికాస ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన నైపుణ్యాభివృద్ది కేంద్రం, మురుగుశుద్ది ప్లాంటు, టాటా భూసార పరీక్షల ప్రయోగశాల భవనాలను కిషన్రెడ్డి నిన్న ప్రారంభించారు. సేంద్రీయ సాగులో రాణించిన మహిళా రైతులకు ఈ సందర్భంగా బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రసాయన ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రీయ వ్యవసాయం చేయాలని సూచించారు. వ్యవసాయ విధానాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని సూచించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. మలేషియాలోని పెనాంగ్లో జరిగిన ఆసియా పసిఫిక్ తెలుగు సమాఖ్య ఏపీటీఎఫ్ సదస్సు 2026లో మంత్రి నిన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశాల్లో స్థిరపడిన ప్రవాసాంధ్రులు వారి మూలాలు, భాషా సంస్కృతులను పరిరక్షించేందుకు కృషి చేయాలన్నారు. ప్రవాసాంధ్రుల సమస్యల పరిష్కారానికి వారి నైపుణ్యాలను రాష్ట అభివృద్దితో అనుసంధానించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్రుల సంఘం ఏపీఎన్ఆర్టీఎస్ వారధిగా పనిచేస్తుందని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా వైద్య సేవలు అందిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో జనవరి నుంచి 4 డ్రోన్లతో ఇప్పటివరకు 1800కు పైగా ట్రిప్పులు నిర్వహించామని, ఈ సేవలతో 24,500 మందికి పైగా రోగులకు ప్రయోజనం కలిగిందని మంత్రి తెలిపారు. వైద్య నమూనాలు త్వరగా ప్రయోగశాలలో చేరడంతో సికిల్ సెల్ వ్యాధి స్క్రీనింగ్తో పాటు ఇతర పరీక్షలు సకాలంలో పూర్తవుతున్నాయని తెలిపారు. డ్రోన్ కార్యకలాపాల్లో స్థానిక గిరిజన యువత భాగస్వామిని పెంచేందుకు 25 మందికి పైగా శిక్షణ ఇచ్చినట్టు మంత్రి సత్యకుమార్ తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక సాయం ప్రకటించారు. ఒక్కో మృతుడి కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 27న చిలకలూరిపేట సమీపంలో విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో వేలూరు గ్రామానికి చెందిన 8 మంది మృతి చెందారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కోనసీమ తిరుమలగా ప్రసిద్దిగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని తిరుమల తరహాలో అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవరం తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి ఆలయంలో 6,25,00,000 రూపాయల కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో నిర్మించిన అన్నదాన భవనాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆలయంలో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: పెద్ద తిరుపతిలో వెంకటేశ్వర స్వామి క్షేత్రం తర్వాత పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నటువంటి ప్రాంతం వాడపల్లిలో ఉన్నటువంటి క్షేత్రం అనడంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు, సందేహం. అటువంటి క్షేత్రంలో ప్రజల సౌకర్యం కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలి. స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆకలితో ఉండడానికి వీలు లేదనేటువంటి ఒక ఆలోచనతో, అందరూ కూడా స్వామివారి ప్రసాదం తీసుకువెళ్లాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఇంతటి కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది.
1: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజులు పూర్తి చేసుకోవడం ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట వ్యాప్తంగా సుమారు 3,42,00,000 మందికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఉచిత సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, అర్హులైన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షల రూపాయలకు పెంపు వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. రైతు భరోసాను ఎకరానికి 12,000 రూపాయలకు పెంచామని, ధాన్యం కొనుగోళ్లతో పాటు సన్నవడ్లకు అదనపు నగదు అందించామని వెల్లడించారు.

0: రైతుల సంక్షేమం, ప్రజలకు నాణ్యమైన కూరగాయలు అందించడమే లక్ష్యంగా భట్టిప్రోలు మార్కెట్ యార్డులో నూతన రైతు బజార్ నిర్మించనున్నట్టు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా భట్టిప్రోలులో రైతు బజార్ నిర్మాణానికి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ, వేమూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో 49,50,000 రూపాయల అంచనా వ్యయంతో ఈ నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. రైతులు పండించిన పంటలకు మెరుగైన మార్కెట్ కల్పించడమే రైతు బజార్ ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణదాస్ జయంతి ఈరోజు. సంగీతం, సాహిత్యం, నృత్యాల మేళవింపుతో హరికథా ప్రక్రియకి విశేష ప్రచారం కల్పించిన ఆయన 1864 ఆగస్టు 31వ తేదీన విజయనగరం జిల్లా అజ్జాడ గ్రామంలో జన్మించారు. రచయిత, కవి, బహుభాషా కోవిదులు అయిన నారాయణదాసు తెలుగులో 17, సంస్కృతంలో 3, అచ్చ తెలుగులో 1 హరికథను స్వయంగా రచించారు. హిందుస్థానీ భైరవి రాగాలపనకు గాను రవీంద్రనాథ్ ఠాగూర్తో ప్రశంసలు అందుకున్న ఆదిభట్ల నారాయణదాసు 1945 జనవరి 2వ తేదీన తుదిశ్వాస విడిచారు. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈరోజు, రేపు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ అధికారి నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ రోజు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లా వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలిదశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. రైతులు సేంద్రీయ పంటలకు ప్రాధాన్యమివ్వాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. తిరుమల తరహాలో ఆంధ్రప్రదేశ్లోని వాడపల్లిని అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. స్వర్ణాంధ్ర 247 లక్షల సాధనలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: पार $1 बिलियन पार कर चुका है। अब हमने 2030 तक $5 बिलियन व्यापार का लक्ष्य रखा है। इसके लिए हम मार्केट एक्सेस, कनेक्टिविटी, बैंकिंग और पेमेंट जैसे जुड़े विषयों पर व्यवस्थागत रूप से आगे बढ़ेंगे।
1: श्री मोदी अवोचत यत् सम्मानं प्राप्य असौ गौरवानुभवति अपि च देशद्वयं व्यापक रणनीतिक संरचनायाः अन्तर्गतं निर्णायक लक्ष्य निर्धारणार्थम् अग्रे समेधयिष्यन्ते। राष्ट्रपतिना शावकत मिर्जियोरेव इत्यनेन सह प्रतिनिधिमण्डल स्तर वार्तायां श्रीमोदी अवोचत् यत् देशद्वयं निज संबंधान् व्यापक रणनीतिक सहभागिता स्तरं यावत् नयतः। अनन्तरं सहयोगस्य समस्त स्तराणां समीक्षायै विदेशमन्त्रिणां समन्वय समितेः घटना विधास्यते। नेपाले जलाप्लावनस्य स्थितिः अत्यन्तं चिन्तास्पदा वर्तते। भोटेकोशी नद्याः जलस्तरवर्धनेन प्रशासनेन रसुवा, नुवाकोट, धादिंग मण्डलेषु सञ्चेतना च प्रसारिता। मध्य नेपाले आकस्मिक जल प्रलयेन मृतकानां संख्या समेध्य 68+700 संवृत्ता। अद्यापि मृत वपुंसी संप्राप्यन्ते। अस्यां घटनायां 2500 जनाः विलुप्ताः सन्ति। संकटस्य पंचमे दिने सहायोद्धार कर्मचारिणः द्रुतगत्या विलुप्तानां अन्वेषणाय कार्यं कुर्वन्ति। अष्टसु अपि प्रभावित जनपदेषु शवाः प्राप्ताः। नेपालस्य नेशनल डिजास्टर रिस्क रिडक्शन एंड मैनेजमेंट अथॉरिटी NDRRMA इत्यनेन उक्तं यत् इदानीं यावत् 86+8000 जनाः सुरक्षापूर्वकं निष्कासिताः। एतेषु 27+200 वैदेशिक नागरिकाः अपि वर्तन्ते। निफ्ट संस्थायाः 18 परिसराणाम् 80% स्नातक छात्रान् सम्बोधयितुम् अद्य राष्ट्रपतिपदासीना द्रौपदी मुर्मुः नवदेहलीं समायास्यति। एषः दीक्षांत समारोहः छात्राणां शैक्षणिक प्रयासानां सिद्धिरूपेण आयोज्यते। ओडिशा राज्ये नूतनवृष्ट्या जलाप्लावन संकटः अतीव भीषणो जातः। उत्तरक्षेत्रेषु नदीनां जलस्तरः झटिति वर्धते। ऋतुविभागेन बालेश्वर, खीजर, मयूरभंज क्षेत्रेषु अतिवृष्टिपरा सञ्चेतना प्रख्यापिता। तटवर्ती जनाश्च सावधानतया स्थातुम् उपादिष्टाः। इति वार्ताः।
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జిల్లా సమాచార లేఖ. ఈనాటి కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా వివరాలు మీకు అందిస్తారు శ్రీ వై సంతోష్ కుమార్.
3: రహదారుల అభివృద్ధితో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఆర్థిక వృద్ధికి బాటలు పడతాయని రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పెద్దపల్లి పర్యటనలో భాగంగా సుమారు 219 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి మంత్రి ప్రారంభించారు. ఈ రాష్ట్రంలో రోడ్డు రవాణా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఆర్ఎన్బి పంచాయతీరాజ్ శాఖల ద్వారా భారీగా నిధులు కేటాయించి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పడిన నెలలోపే పెద్దపల్లి బైపాస్ రహదారికి నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయని తెలియజేశారు. 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు పెంచే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు తెలిపారు. 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.5 లక్షల మందికి అర్హులకు కొత్తగా సామాజిక భద్రతా పెన్షన్లను అందించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి పోలీసు పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన జిల్లా స్థాయి వేడుకల్లో ప్రభుత్వ విప్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాల స్ఫూర్తితో ప్రజల సంక్షేమం, జిల్లాల సమగ్ర అభివృద్దికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధిలో 16 రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. మరో 4 లెవెల్ క్రాసింగ్ల సాంకేతిక సాధ్యాలపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక డీపీఆర్ కోరినట్లు తెలియజేశారు. ఈ మేరకు లోక్సభలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి భూసేకరణ, అలైన్మెంట్ ఖరారు ప్రక్రియల్లో జాప్యం జరగడం వల్ల మొత్తం 15 పనులు ఆలస్యమవుతున్నట్లు తెలిపారు. పాఠశాలల్లో పచ్చదనం, పరిశుభ్రతను పెంపొందించేందుకు కేంద్ర

0: ప్రభుత్వం ప్రారంభించిన ఎస్హెచ్విఆర్ కార్యక్రమంలో భాగంగా పాలకుర్తి మండలం ఎలకలపల్లి యూపీఎస్ పాఠశాల రాష్ట జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చి గుర్తింపు సాధించింది. ఎలకలపల్లి యూపీఎస్ పాఠశాల రాష్ట స్థాయిలో 4వ స్థానం, దేశ స్థాయిలో 47వ స్థానం సాధించి ఉత్తమ స్వచ్ఛ పాఠశాలగా ఎంపికైంది. యూపీఎస్ పాఠశాల జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం పట్ల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అనుమల లక్ష్మీనారాయణ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందించడంతో పాటు పేదలకు నాణ్యమైన సన్నబియ్యం అందిస్తోందని ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు అన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలకు మరింత సులభంగా పారదర్శకంగా రేషన్ సేవలు అందించేందుకు సాంకేతికతను వినియోగిస్తున్నామని తెలియజేశారు. పెద్దపల్లి జిల్లాలో 30,000కు పైగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని తెలిపారు. రేషన్ కార్డుల మంజూరు నిరంతర ప్రక్రియ అని, ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచి 6 నుంచి 8 నెలల్లో ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి వివిధ కోర్సుల్లో శిక్షణ అందిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఉద్యోగం లభించడం సాధ్యం కాదని, యువత నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. దేశాభివృద్దిలో ఎన్టీపీసీ కృషి ఎంతో ఉందని రామగుండం తెలంగాణ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన కుమార్ సామంత అన్నారు. ఎన్టీపీసీ మహాత్మాగాంధీ క్రీడా మైదానంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారి త్యాగాలు, ధైర్యం, సంకల్పాన్ని గుర్తు చేసుకోవాలని అన్నారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వయోవృద్ధుల సంరక్షణ, సంక్షేమం వారి వారసుల బాధ్యతేనని మంతని జూనియర్ సివిల్ జడ్జ్ అపర్ణ మల్లాది అన్నారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంతని కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. వృద్ధుల సంక్షేమం చట్టం కింద రెవెన్యూ డివిజనల్ అధికారి కేసులను విచారించి తగిన ఉత్తర్వులు జారీ చేస్తారని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కోర్టులు గరిష్టంగా 3 నెలల జైలు శిక్షతో పాటు 5,000 రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని జడ్జి వివరించారు. వృద్ధుల హక్కులు, వారికి అందుబాటులో ఉన్న చట్టపరమైన రక్షణలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు.
1: శ్రీ వై సంతోష్ కుమార్ అందించిన పెద్దపల్లి జిల్లా వివరాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఉజ్బెకిస్తాన్లో పర్యటన విజయవంతంగా ముగించుకుని ఎస్సీఓ సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ చేరుకున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో ఆర్థిక పెరుగుదల వేగంగా కొనసాగి 7% వృద్ధి రేటు నమోదు కావచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 794 పెరిగింది. వివిధ ప్రాజెక్టుల్లో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మహిళల ఏషియాకప్ క్రికెట్ టోర్నమెంట్ మొదటి మ్యాచ్లో భారత్ థాయిలాండ్ని 94 తేడాతో ఓడించింది. 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్కు చేరుకున్నారు. కిర్గిస్థాన్లో ఈవేళ రేపు జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సన్నాహక సమావేశాల్లో ప్రధానమంత్రి పాల్గొంటారు. రేపు జరగనున్న ప్రభుత్వ అధినేతల సదస్సుకు ఆయన హాజరవుతారు. బిష్కెక్ విమానాశ్రయంలో ఆయనకు కేబినెట్ మంత్రుల మండలి చైర్మన్ కసమ్ అలియేవ్ అడిల్బేక్ అల్లెషోవిచ్ ఘన స్వాగతం పలికారు. ప్రధానమంత్రికి స్వాగతం పలుకుతూ సంప్రదాయ కిర్గిజ్ నృత్య ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. ఆ దేశ అధ్యక్షుడు సదీర్ జపారోవ్ ఆహ్వానం మేరకు 26వ ఎస్సీఓ శిఖరాగ్ర సన్నాహక సమావేశం కోసం నరేంద్ర మోదీ కిర్గిస్థాన్ చేరుకున్నారు. ఈ సదస్సు సందర్భంగా ఎస్సీఓలో అనేక నేతలను కూడా ఆయన కలుస్తారు. శనివారం నాడు తన పర్యటనకు బయలుదేరే ముందు ఒక ప్రకటన చేస్తూ భద్రత అనుసంధానత అవకాశాల ఆధారంగా ఈ ప్రాంతం కోసం భారత్ దృక్పథాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు తాను ఎదురు చూస్తున్నట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం లేని ప్రాంతం కోసం భారత్ ఎస్సీఓ సభ్య దేశాలతో కలిసి పనిచేస్తుందని ఆయన చెప్పారు.
3: हमारी स्ट्रेटेजिक पार्टनरशिप के 15 साल हो रहे हैं. इस विशेष अवसर पर हमने संबंधों को कॉम्प्रिहेंसिव स्ट्रेटेजिक पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है. आज हमने हमारी साझेदारी के इस नए स्वरूप में तेज गति और ठोस परिणामों के साथ आगे बढ़ने का एम्बिशियस एजेंडा तैयार किया है. हमारा द्विपक्षीय व्यापार $1 बिलियन पार कर चुका है. अब हमने 2030 तक $5 बिलियन व्यापार का लक्ष्य रखा है.
2: ఈ సదస్సు సందర్భంగా పలువురు ఎస్సీఓ నేతలను కలుసుకుంటారు. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరవ

0: ప్రపంచ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవంలో కూడా పాల్గొంటారు. మధ్యఆసియాలో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ పర్యటన బలపరుస్తుందని, ఆ ప్రాంతంలో నాగరికత సంబంధాలు మరింత లోతుగా మలుస్తుందని, శాంతి స్థిరత్వం శ్రేయస్సు కోసం ఉమ్మడి ప్రయత్నాలు ముందుకు నడిపిస్తుందని మోదీ చెప్పారు. ఎస్సీఓ 25 సంవత్సరాలు స్థిరమైన శాంతి అభివృద్ధి శ్రేయస్సు వైపు కలిసి ప్రయాణం అనేది శిఖరాగ్ర సన్నాహక సమావేశం ప్రధాన ఇతివృత్తం. ఉగ్రవాద నిరోధక చర్యలు, ప్రాంతీయ స్థిరత్వం, సరిహద్దు ముప్పులపై సమన్వయం ఈ సదస్సు ప్రాధాన్యతాంశాల్లో ఉన్నాయి. రేపు జరగనున్న అధినేతల సెషన్లో బిష్కెక్ డిక్లరేషన్, ఇతర శిఖరాగ్ర పత్రాలు ఖరారయ్యే అవకాశం ఉంది. అంతకుముందు ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో పర్యటించిన ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్తో చర్చల అనంతరం తన 2 రోజుల అధికారిక పర్యటన ముగించారు. ఇరు దేశాల నాయకులు భారత ఉజ్బెకిస్తాన్ సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచేందుకు అంగీకరించారు. ఈ పర్యటనలో క్రిటికల్ మినరల్స్, యురేనియం వాణిజ్యం, రక్షణ, డిజిటల్ చెల్లింపులు, విద్య మొదలైన రంగాల్లోనూ, హిందీ, సంస్కృత భాష, క్రీడలు, వారసత్వ పరిరక్షణ వంటి అన్ని రంగాల్లో 2 రోజుల పర్యటనలో భారత ఉజ్బెకిస్తాన్ దేశ సంబంధాలకు ఒక విస్తృతమైన సమగ్రమైన ప్రణాళికను అందించాయి. సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచడం, $5 బిలియన్ వాణిజ్యం లక్ష్యం, దీర్ఘకాలిక ఇంధన సహకారం, రాష్ట్ర పట్టణ స్థాయిల్లో పరస్పర భాగస్వామ్యం, ఉజ్బెకిస్తాన్లో విస్తృత మధ్యాసియా ప్రాంతంలో భారతదేశ సంబంధాలకు సరికొత్త ఊపునిస్తాయని గుర్తించారు. ప్రధానమంత్రి ఇదే విషయాన్ని ప్రస్తావించారు.
1: దోనో దేశో కే బీచ్ కరీబీ రక్షా ఔర్ సురక్షా సహయోగ్ హమారే గెహరే ఆపసీ విశ్వాస్ కో దర్శాతా హై. आने वाले समय में हम दोनों देशों की डिफेंस इंडस्ट्रीज के बीच डायरेक्ट लिंकेज, को प्रोडक्शन और को डेवलपमेंट को बढ़ावा देंगे. हमारा मानना है कि टेररिज्म, एक्सट्रीमिज्म और सेपरेटिज्म पूरे क्षेत्र के लिए गंभीर चुनौती है. इनके विरुद्ध जीरो टॉलरेंस हमारा साझा संकल्प रहा है.
0: అమెరికా పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ షికాగోలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. కోవిడ్-19 మహమ్మారి తర్వాత నమోదవుతున్న ఆర్థిక వృద్ధి రేటు వేగాన్ని కొనసాగిస్తూ భారత్ 2026-27 ఆర్థిక సంవత్సరంలో 7% లేదా అంతకంటే ఎక్కువ ఆర్థిక వృద్ధి రేటు సాధించే అవకాశం ఉందని నిర్మలా సీతారామన్ చెప్పారు. అమెరికా ఇరాన్ మధ్య సంఘర్షణ, హార్మోజ్ జలసంధి మూసివేత కారణంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, సప్లై చైన్లో అంతరాయాలు ఏర్పడినప్పటికీ భారత్ తన వృద్ధి రేటు వేగం కొనసాగించగలదని నిర్మలా సీతారామన్ చెప్పారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా హార్మోజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయం ప్రారంభంలో ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువులు వంటి కీలక సరుకుల సరఫరాపై ప్రభావం చూపినప్పటికీ మన దేశం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఈ సరఫరాను విజయవంతంగా నిర్వహించిందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేపాల్లో త్రిశూల్ 3A ప్రాజెక్టుతో సహా జల విద్యుత్ ప్రాజెక్టుల టన్నెలలో చిక్కుకున్న వందలాది మందిని రక్షించేందుకు నేపాల్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. భారత, చైనాలకు చెందిన నిపుణులతో కూడిన రెస్క్యూ బృందాలు సొరంగాల్లో ఉన్న వారితో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు టన్నెల లోపల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. గల్లంతైన 2500 మందిలో వందలాది మంది నేపాల్ జల విద్యుత్ ప్రాజెక్టుల ఉద్యోగులైన భావిస్తున్నారు. బుధవారం నాటి ఈ విపత్తులో నేపాల్లో ఇప్పటి వరకు కనీసం 794 మంది మరణించగా 2500 మందికి పైగా ఆచూకీ లేకుండా పోయారు. మరోవైపు టిబెట్లో అధికారికంగా మృతుల సంఖ్య 16కి చేరింది. 546 మంది ఆచూకీ తెలియనట్లు సమాచారం. నేపాల్లో 8 ప్రభావిత జిల్లాల నుంచి ఇంతవరకు మృతదేహాలను వెలికితీశారు. త్రిశూలి నదిలో వచ్చిన కొత్త వరద కారణంగా మధ్య నేపాల్లో ఒక వంతెన కొట్టుకుపోయింది. వరద వృద్ధికి ఉదయం 11:30 గంటల ప్రాంతంలో వంతెన కొట్టుకుపోయిందని, దీంతో గండకి రూరల్ మున్సిపాలిటీ 7-8 వార్డుల ప్రజలు పృథ్వీ హైవేపైకి రాకపోకలు కోల్పోయారని అధికారులు తెలియజేశారు. న్యూఢిల్లీలో ఇవాళ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంయుక్త స్నాతకోత్సవం కంబైన్డ్ కాన్వకేషన్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరవుతారు. దేశవ్యాప్తంగా ఉన్న 18 నిఫ్ట్ క్యాంపస్ల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ డిగ్రీలు స్వీకరించేందుకు ఈ కార్యక్రమంలో ఒక వేదిక పైకి వస్తారు. కేంద్ర వస్త్రశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లాలో భద్రతా బలగాలు బెలపోచా గుంపడ అటవీ ప్రాంతంలో నక్సలైట్ స్థావరాన్ని కనుగొన్నాయి. భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక పోలీసులు ధృవీకరించారు. ఇటీవల

0: పైన మాజీ నక్సలైట్లు ఇచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు సుక్మా జిల్లా ఫోర్స్ డిస్టిక్ట్ రిజర్వ్ గార్డ్ బస్తర్ ఫైటర్స్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ ను నిర్వహించాయి. హోర్ముజ్ జలసంధి వద్ద ఇరాన్ రాకెట్ లాంచర్లపై అమెరికా సైన్యం దాడి చేస్తుందని అమెరికా అధికారి ఒకరు తెలియజేశారు. గత నెల రోజుల్లో అమెరికా ఆ ప్రాంతంలో సైనిక చర్య చేపట్టడం ఇదే మొదటిసారి. హోర్ముజ్ జలసంధిలోని లారక్ ద్వీపం సమీపంలో పేలుడు శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ లోని అధికార వార్తా సంస్థలు వెల్లడించాయి. అమెరికా జరిపిన దాడిలో అనేక మంది ఇరాన్ పోరాటవాదులు పౌరులు మరణించారని మరికొందరు గాయపడ్డారని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కూడా ప్రకటించింది. దీనికి తగిన సమాధానం ఇస్తామని బాధ్యులను శిక్షిస్తామని ఇరాన్ హెచ్చరించింది. జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్ష అక్రమాల కేసుకు సంబంధించి జార్ఖండ్ పోలీసుల సీఐడీ ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. అదుపులోకి తీసుకున్న నిందితుడిని గిరిజ్ జిల్లాకు చెందిన దివంగత ప్రదీప్ కుమార్ కుమారుడు సమీర్ కుమార్ గా గుర్తించారు. శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రభుత్వ జోక్యం కారణంగా 2027లో జరగవలసిన విమెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ టోర్నమెంట్ నిర్వహణ హక్కులను ఐసీసీ శ్రీలంక నుంచి ఉపసంహరించింది. శ్రీలంకతో సహా 6 జట్లతో జరగవలసిన మహిళల టోర్నమెంట్ తొలి ఎడిషన్ కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వవలసి ఉంది. అయితే ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం టోర్నమెంట్ లో శ్రీలంక భాగస్వామ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. మహిళల టీ20 ఏషియా కప్ 2026 ప్రారంభ మ్యాచ్ లో దుబాయ్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో థాయిలాండ్ పై 94 పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసిన భారత్ ఆ తర్వాత థాయిలాండ్ ను 15.3 ఓవర్లలో కేవలం 65 పరుగులకే కుప్పకూల్చింది. భారత్ మహిళల తదుపరి మ్యాచ్ పాకిస్తాన్ తో జరుగుతుంది. విశేషాలు మరొకసారి. ఉజ్బెకిస్తాన్ లో పర్యటన విజయవంతంగా ముగుచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కిర్గిస్తాన్ చేరుకున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో 7% వృద్ధి రేటు నమోదు కావచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మహిళల ఏషియా కప్ క్రికెట్ టోర్నమెంట్ లో భారత్ నిన్న థాయిలాండ్ ని ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

విద్య, విజ్ఞానం, ఆరోగ్య సమాచారంతో పాటు గొప్ప వ్యక్తుల పరిచయాలను తెలియజేస్తూ మీలో చైతన్యం నింపేలా ఎన్నో విషయాలను గురించి వివరించేది మన అంబటాల సంగతులు కార్యక్రమం. మరి ఇయాలటి అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన యోగాలోని అష్టంగాల గురించి యోగ శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగం, చౌరస్తా విద్య ఉద్యోగ మార్గదర్శనంలో సమస్య పరిష్కార నైపుణ్యాల గురించి కాగజ్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు డి లక్ష్మీ నరసింహం ప్రసంగం, ఇంకా పెరటి చెట్టు శీర్షికన సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగమాలిక 45వ భాగం అంశం రాయవాచకం. వీటితో పాటు ఇంకా కొన్ని విషయాలు విశేషాలు ఉంటాయి మన అంబటాల సంగతులు కార్యక్రమంలో. తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు తిథి శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు బహుళపక్షం, శ్రావణ మాసం తదియ రేవతి నక్షత్రం. వాతావరణ సూచన: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం పొడిగా ఉంటూ కొన్ని చోట్ల వర్షం పడే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 29 డిగ్రీల సెల్సియస్ గాను, కనిష్టంగా 24 డిగ్రీల సెల్సియస్ గాను నమోదయ్యింది. గాలిలో తేమ 82% గాను, గాలి గంటకు 16 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. ఇంతకు మించి వాతావరణంలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు.

0: Ciao babbala.
1: Sai bol.
0: Nadu bolo. Nadu bolo. Nadu bolo. Nadu bolo. Nadu bolo. Nadu bolo. Tamara.
1: Sai bol.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అరలీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
4: ఇది నాలుగు జిల్లాల ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.
5: నా పేరు రాజశేఖర్. నేను కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ లో కీటక విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం పత్తి పంటలో ఈ నల్లరేగడి భూములలో అధికంగా తేమ ఉండడం, గత వారం రోజుల కిందట అధికంగా వర్షాలు కురవడం వల్ల ముఖ్యంగా కాయ తయారయ్యే దశలో అదేవిధంగా పూత గూడ రాలడం అనేది అక్కడక్కడ గమనించడం జరిగింది. కాబట్టి ఇవి రాలకుండా ఇగురు రావడానికి ముఖ్యంగా ఎకరానికి 45 ml ప్లానోఫిక్స్, దాంతోపాటు 4 kg డిఏపి ద్రావణాన్ని కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పూత గూడ రాలకుండా నివారించుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుత పరిస్థితులలో పోషక లోపాలు కూడా అక్కడక్కడ గమనించడం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆకులన్నీ పసుపు రంగులో మారడం ఈ జింక్ లోపంగా గుర్తించవచ్చు. కాబట్టి ఆ జింక్ లోపాన్ని నివారించడానికి చిలామిన్ జింక్ 2 grams లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా కొంత కుచ్చులు కుచ్చులుగా మారడము, పూత రాలడము, కాయ పిందే సైజు తగ్గడము ఇవి కూడా గమనించడం అనేది జరుగుతూ ఉంది. ఇది బోరాన్ లోపం వల్ల జరుగుతుంది. కాబట్టి దీని నివారణకి బోరాక్స్ రూపంలో మనకు బోరాన్ లభిస్తుంది. 1.5 grams లీటర్ నీటికి పిచికారీ చేసుకున్నట్లయితే ఆ బోరాన్ లోపాన్ని కూడా నివారించుకోవచ్చు. అదేవిధంగా మధ్య ఆకులు, మొక్కలో మధ్య ఆకులు కూడా ఎర్రగా కావడం అనేది అక్కడక్కడ గమనించడం జరిగింది. మరి ఆకులన్నిటి ఎర్రగా కావడము తెగుళ్ల ద్వారా కూడా కావచ్చు, అదేవిధంగా మెగ్నీషియం లోపం కూడా కావచ్చు. అయితే ఇట్లా వాటి మధ్య తేడా గుర్తించాలంటే ఈ మెగ్నీషియం అనేది మొత్తం ఆకంతా ఎర్రగా మారడం జరుగుతుంది, అదే తెగుళ్ళైతే అక్కడక్కడ ఆకుకి కొంతవైపే గమనించడం అనేది జరుగుతుంది. కాబట్టి దాన్ని చూసుకొని మెగ్నీషియం సల్ఫేట్ ను 10 grams లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఆ మెగ్నీషియం లోపాన్ని కూడా నివారించుకోవచ్చు. సో ఈ విధంగా ప్రధానంగా ఈ యొక్క సూక్ష్మ పోషకాలకు వాటికి తగ్గట్టు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పోషకాల లోపాలని నివారించుకోవచ్చు.
4: పత్తి పంటలో పోషకాల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ జి అనిల్ కుమార్ చెప్పిన వ్యవసాయ సలహా అది.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్స్ .co.in.
2: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. శ్రోతలు, అంబటల సంగతులు కార్యక్రమం వింటున్నారు. మరి ఈ రోజటికి ఉన్న ప్రత్యేకతను గురించి చరిత్రలో ఇవాళ చూస్తే, రచయిత్రి అమృత ప్రీతం జయంతి, కవి గేయ రచయిత ఆరుద్ర జయంతి, ఇంకా సినీ దర్శకుడు రీతుపర్ణ ఘోష్ జయంతి, స్వాతంత్ర్య సమరయోధుడు చెన్నమనేని రాజేశ్వరరావు జయంతి, సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా పుట్టినరోజు, ఇంకా క్రికెట్ క్రీడాకారుడు జవగల్ శ్రీనాథ్ పుట్టినరోజు ఇయ్యాల. కమ్యూనిస్ట్ నాయకుడు మరియు రాజకీయవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు అయిన చెన్నమనేని రాజేశ్వరరావు జయంతి ఇయ్యాల. కరీంనగర్ జిల్లాలో పుట్టిన ఈయన ఇక్కడే ఉన్నత పాఠశాలలో చదివి ఆ తర్వాత న్యాయవాది కావడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరారు. 1942 కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాలో చేరి సాధారణ సభ్యుడయ్యాడు. విద్యార్థిగా ఉన్నప్పుడు రాజేశ్వరరావు హైదరాబాద్ నిజాంకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో చేరి భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కూడా పాల్గొన్నాడు. 5 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన ఈయన జైలు నుంచి విడుదలైన తర్వాత కౌలు మరియు భూ సంస్కరణల చట్టాన్ని అమలు చేయాలని వాదించారు. 1957 to 2004 మధ్య 6 సార్లు రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన ఈయన 87 ఏళ్ల వయసులో రాజేశ్వరరావు రాజకీయాల నుండి విరమించుకున్నాడు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
4: వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
5: Up to 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
4: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
5: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
4: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఇది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. శ్రోతలు, అంబటల సంగతులు కార్యక్రమం వింటున్నారు. మారుతున్న జీవన శైలిలో యోగా ఒక భాగమైపోయింది. ఏ ఆసనం వలన మన శరీరానికి ఎటువంటి ఉపయోగాలున్నాయో, అలాగే యోగా వలన మన శరీరంలో ఏ అవయవాలు ఎలా మెరుగుపడతాయో, ఇలా యోగా గురించి ఎన్నో విషయాలను వివరిస్తుంది మీ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM ప్రతి సోమ మంగళవారాల్లో యోగం అనే అదృష్టం శీర్షికన. మరి ఇప్పుడు విందాం యోగాలోని అష్టాంగాల గురించి యోగా శిక్షకులు పి. తిరుపతిరెడ్డి ప్రసంగంను.

వాటిని అవి ఐదు ఉన్నాయి. ముఖ్యంగా అహింస, సత్యం, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము అనేటువంటి ఈ ఐదు ఉన్నాయి యమము లోపట. అదేవిధంగా నియమము లోపట శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం అని ఐదు ఉన్నాయి. ఈ పదింటిని మనం గనక పాటించినట్లయితే, యమాన్ని గనక పాటిస్తే చక్కగా సమాజ అభివృద్ధి జరుగుతుంది. సమాజం లోపల అల్లకల్లోలం ఉండవు, సమాజం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది, సుఖంగా జీవించగలుగుతారు. అదేవిధంగా మరి ఈ నియమాన్ని పాటించినట్లయితే వ్యక్తిగత అభివృద్ధి జరుగుతుంది. వ్యక్తిగతంగా తనకున్నటువంటి రోగాల్ని దూరం చేసుకొని తను సుఖంగా, హాయిగా, సంతోషంగా ఉండగలుగుతాడు. కాబట్టి వీటిని తప్పకుండా మరి ఆచరిస్తూ ఆత్మ సాక్షాత్కారం పొందాలని చెప్పి అష్టాంగ యోగం లోపల పతంజలి మహర్షి చెప్పడం జరిగింది. అయితే ఇవి రెండూ కూడా ఈ యమ నియమ ఆసన ప్రాణాయామాలు ఏవైతున్నాయో వీటిని హఠయోగంగా చెప్పడం జరుగుతుంది. మిగతా ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనేటువంటి వాటిని రాజయోగంగా చెప్తారు. కొద్దిమంది ఈ కింద ఉన్నటువంటి సమాధి మరి ధ్యానము, ధారణ వీటిని ఆచరిస్తూ వీటిని రాజయోగంగా సాధన చేస్తూ ఉన్నారు. ఇవి రెండూ కూడా ఒకే నాణమునకు ఉన్నటువంటి బొమ్మ, బొరుసు లాంటివి. బొమ్మ లేకుండా బొరుసు లేకుండా బొమ్మ ఆ నాణ్యం పనికి రాకుండా ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఇవి రెండు కూడా ఒకే నాణమునకు ఉన్నటువంటి బొమ్మ, బొరుసు లాంటివి అని చెప్పి చెప్తారు పతంజలి మహర్షి. అయితే ఈ యమములో ఉన్నటువంటి సూత్రం ఏంటంటే ఇక్కడ అహింస, సత్యం, అస్తేయ, బ్రహ్మచర్యం, అపరిగ్రహ, యమాహ. కాబట్టి ఈ యమములో ఉన్నటువంటి వాటిని మనం తప్పకుండా ఆచరించాలి, ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా నియమం లోపల శౌచ, సంతోష, తప, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానం అనేటువంటి ఐదు, ఈ ఐదింటిని కూడా మనం తూచ తప్పకుండా పాటించాలి. ఈ యోగ సాధన చేసేటప్పుడు వీటిని మనసులో పెట్టుకుని మనము చేయాల్సి ఉంటుంది. ఇక ఆసనం అంటే స్థిరం సుఖం ఆసనం అంటే ఒకే స్థితి లోపల మనం సుఖంగా స్థిరంగా కదలకుండా ఒక 3 నిమిషాల నుండి ఒక 30 నిమిషాల వరకు లేదా 3 గంటల వరకైనా మనం కూర్చోగలిగితే, ధ్యానముద్ర లోపల చక్కగా కూర్చోగలిగినట్లయితే అది అప్పుడే ఆసనం అనేది సిద్ధిస్తుంది. కాబట్టి ఈ ఆసనం సిద్ధించాలంటే వాటికి సంబంధించినటువంటి ఆసనాలని బాగా వేస్తూ శరీరాన్ని దార్ఢంగా బలంగా తయారు చేసుకొని ఈ ప్రాణాయామాల ద్వారా మనసును ఏకాగ్రచిత్తం చేసుకుని మనము చేయాల్సి ఉంటుంది. మరి అదేవిధంగా ప్రాణాయామం, ఈ ప్రాణాయామం అంటే తస్మిన్ స్వతి శ్వాస ప్రశ్వాస యోర్ గతి విచ్ఛేద ప్రాణాయామం. ప్రాణాయామం అంటే మనం సాధారణంగా చేసేటువంటి శ్వాసల్ని, శ్వాసలు ఏవైతే ఉన్నాయో వాటిని విడమర్చి అవి ఎంత దూరం శ్వాస వెళ్తుంది, ఎంత లోపల ఎంతసేపు మనం ఆపగలుగుతున్నాం, బయట ఎంతసేపు ఆపగలుగుతాం, ఈ విధమైనటువంటి బంధాలని చేస్తూ చేసేటువంటిదే ఈ యొక్క ప్రాణాయామం. ప్రాణాయామేన యుక్తేన సర్వరోగ క్షోభవేత్. ప్రాణాయామాన్ని ప్రతిరోజు సాధన చేయడం ద్వారా మనలో ఉన్నటువంటి మలినాలు వెళ్ళిపోయి మనము పూర్తి ఆరోగ్యంగా ఉంటాయి, మనలో ఉన్నటువంటి రోగాలన్నీ కూడా అగ్నికి ఆహుతి అవుతాయి అని చెప్పి పతంజలి మహర్షి చెప్తున్నారు. అదేవిధంగా ఐదవది ప్రత్యాహార అంగం. ఈ ప్రత్యాహారము ఈ జ్ఞాన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటి స్వాభావిక పనులు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి కళ్ళు, చెవి, ముక్కు, ఇవి సాధారణంగా చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి మన మనసును వెనక్కి మరల్చుకోవడమే ప్రత్యాహారం. ఎప్పుడైతే వాటిని మనం వెనక్కి మరల్చుకుంటామో మనకి కోరికలు, ఆలోచనలు అనేవి దూరమవుతుంటాయి. ఆరవది ధారణ. ఒకే విషయంపై ఏకాగ్రత నిలుపుటకు మనము ధారణ అంటాం. ఈ ఆసనాలతో మన దేహాన్ని పదునుపరుచుకొని బలంగా తయారు చేసుకొని మరి ప్రాణాయామంతో బుద్ధిని, మనసును సున్నితం చేసి ప్రత్యాహారంతో ఇంద్రియాలను స్వాధీనం చేసుకొని ఏకాగ్రతను మనము పెంచుకొని చేసేటువంటి దానికే ధారణ అని పేరు. కాబట్టి ఇక ఏడవది వచ్చి ధ్యానం. ఒకే విషయం మీద మన మనసును కేంద్రీకరించి దాన్నే మనము తదేకంగా స్మరిస్తూ ఉండడమే ధ్యానము అంటాం. ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఒత్తిడి నుండి విముక్తి లభిస్తుంది అని చెప్పేసి మనము విని ఉన్నాం. దాన్ని సాధన చేయడం ద్వారా అది జరుగుతుంది. చివరికి 8వది సమాధి స్థితి. ఒకే విషయంపై మనము చిత్తాన్ని ఏకాగ్రం చేసి అనగా సాధకుడు దేహాన్ని మరి ఇంద్రియాలను నిద్రావస్థ వలె లీనం చేసుకోవడానికే సమాధి స్థితి అంటారు. ఈ ధ్యాన స్థితి ధ్యానము, ధ్యానం చేసేవాడు, ధ్యానానికి సంబంధించినటువంటి విషయం ఈ 3 వేరువేరుగా ఉన్నప్పటికీ సమాధి స్థితిలో ఈ 3 ఒకటిగానే ఉంటాయి. కాబట్టి ఇది సమాధి స్థితి. అయితే వీటిని ఈ విధంగా మనము ఈ 8 అంగాలు ఏవైతున్నాయో వీటిని సాధన చేస్తూ ప్రతిరోజు మనం నియమబద్ధంగా మనము ఆచరించవలసిన నియమాలను ఆచరిస్తూ మనం యోగ సాధన చేసినట్లయితే తప్పకుండా మనకి పొందగలిగినటువంటి లాభం జరుగుతుందని చెప్పేసి పతంజలి మహర్షి చెప్పారు. దాన్ని తప్పకుండా సాధకులు చేయవలసిందిగా నేను కోరుతున్నాను. దీనివల్ల మంచి ఏకాగ్రత జరుగుతుంది, మంచి మానసికంగా మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. కాబట్టి ఇప్పుడు నేను

ఉబోయేటువంటి ఈ నిబంధనలు సూచనలను తప్పకుండా విని ఆచరించవలసిందిగా కోరుతూ, ఉదయం మనము 4:30 నుండి 5 గంటల వరకే మనం చక్కగా నిద్రలేసి లేచిన వెంటనే 1/2 లీటరు లేదా లీటర్ వరకు చక్కగా నీళ్లు త్రాగి, ఆ నీటిని మనము తాగిన తర్వాత 10 నుంచి 15 నిమిషాలు ఇటు అటు తిరిగినట్లయితే వెంటనే మనకు మలబద్ధకం దూరం అవుతుంది, కాన్స్టిపేషన్ తొలగిపోతుంది. కాబట్టి ఈ మలమూత్ర విసర్జన ఈ జరగాలంటే ముందుగా మనము ఈ గోరువెచ్చటి లీటర్ వరకు నీటిని త్రాగి మనం చేసినట్లయితే తప్పకుండా మలబద్ధకం దూరం అవుతుంది. అంతేకాకుండా భోజనం చేసేటప్పుడు మనం మధ్య మధ్యలో చాలా మంది నీళ్లు తాగుతూ ఉంటారు, పక్కన ఒక చెంబో గ్లాసో తప్పకుండా పెట్టుకొని ఆ చెంబెడి నీళ్లు తాగేస్తుంటారు. ఆ విధంగా చేయకూడదు, ఎందుకంటే మనం గ్రైండర్లో నూకలు వేసి ఏ విధంగా అయితే వాటిని నీళ్లు పోసి తిప్పితే ఏ విధంగా అయితే పిండి అవదో, అదేవిధంగా మనము అన్నం తింటూ ఆ నీటిని త్రాగడం వల్ల పొట్ట లోపల ఆహారం జీర్ణం అవ్వకుండా అలాగే ఉండిపోతుంది. కాబట్టి ఈ ప్రాబ్లం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మధ్య మధ్యలో నీళ్లు త్రాగరాదు. యోగాభ్యాసం చేసిన తర్వాత మరి సాధన గనక చేస్తే చేసిన తర్వాత 15 నుంచి 20 నిమిషాల వరకు మనం తినకూడదు, స్నానం కూడా చేయకూడదు. 15-20 నిమిషాల తర్వాతనే స్నానం చేయాలి. ఒకవేళ తాగాలనుకుంటే మనం 15-20 నిమిషాల ముందే టీ కానీ పాలు కానీ పండ్ల రసం కానీ కొద్దిగా తీసుకొని మనం 15-20 నిమిషాల తర్వాతనే సాధనకు పూనుకోవాలి. ఒకవేళ దాహం గనక బాగా వేసినట్లయితే ఒక గుక్కెడు నీళ్లు గుక్కెడు మాత్రమే మింగి కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని తర్వాత యోగ సాధన చేసుకోవచ్చు. నిద్రపోయే ముందు రాత్రిపూట ఏమి తినకూడదు. భోజనానికి నిద్రకు మధ్యలో కనీసం 2 గంటల వ్యవధి అవసరం ఉంటుంది. ఎందుకంటే తిని పడుకున్నట్లయితే ఆహారం అలాగే ఉండి కొవ్వు పేరుకుంటుంది. ఎప్పుడైతే జీర్ణమై మనము పడుకుంటామో మనకు చక్కటి నిద్ర వస్తుంది, ఆ యొక్క కొవ్వు పెరగకుండా ఉంటుంది, ఒళ్ళు పెరగకుండా ఉంటుంది. కాబట్టి నిద్రపోయే సమయం లోపల 1-2 గంటలు భోజనానికి నిద్రకు మధ్యలో వ్యవధి ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా భోజన సమయంలో పట మనం ప్రశాంతంగా ఉండి భోజనం చేయాలి, కానీ మధ్య మధ్యలో మాట్లాడుతూ తర్వాత టీవీ చూస్తూ చేయడం వల్ల అందులో వచ్చేటువంటి ఆ భయంకరమైన దృశ్యాలు చూడడం వల్ల దాన్ని మనం చూస్తూ చూస్తూనే భోజనం మానేసి అటువైపు చూసి ఆ అనేటువంటి ఒక భయానికి మనం లోనైతాం. ఆ భయానికి లోనైనప్పుడు వచ్చేటువంటిది ముఖ్యంగా బీపీ షుగర్ లాంటివి. కాబట్టి ఇలాంటివి రాకుండా ఉండాలంటే మనము ఆ టీవీని కట్టేయడం చాలా మంచిది. భోజనం చేసేటప్పుడు మధ్య మధ్యలో వాటిని చూస్తూ బాధపడకూడదు. భోజనం చేసిన తర్వాత కూడా కనీసం 10 నిమిషాలు నడవడం, 5 నుంచి 10 నిమిషాలు మనము వజ్రాసనం వేయడం అలవాటు చేసుకోవాలి. యోగ సాధకులందరూ కూడా ముఖ్యంగా ఈ వజ్రాసనం మనకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు ఆసనాలు చెప్పేటప్పుడు ఈ ఆసనం గురించి నేను చెప్తూ ఉన్నప్పుడు కూడా లాభాలు చెప్తాను. ఇప్పుడు మాత్రం మనం భోజనం చేసిన తర్వాత 5 నుంచి 10 నిమిషాల వరకు వజ్రాసనం వేయడం అలవాటు చేసుకోవాలి.

0: ఇంతవరకు యోగమనే అదృష్టం శీర్షికన యోగాలోని అష్టాంగాల గురించి యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగం విన్నారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా

అదనపు కౌశలాలు అవసరం. నేడు ఉద్యోగాలు ఆశిస్తున్న చాలామంది అభ్యర్థులలో యాజమాన్యాలు ఈ నైపుణ్యాలను ఆశిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచం తీరుతెన్నులు శరవేగంగా మారిపోతున్నాయి. రోజుకో కొత్త సమస్య మనం గమనించవచ్చు. కాబట్టి ఉద్యోగాలను ఆశించే అభ్యర్థులు సమస్య పరిష్కార నైపుణ్యాలను కలిగి ఉండడం తప్పనిసరి. ముఖ్యంగా అభ్యర్థులు మౌఖిక పరీక్షలకు హాజరైనప్పుడు బోర్డు అభ్యర్థికి ఏదైనా ఒక సమస్యను ఇచ్చి దానికి తగిన పరిష్కారం చూపాల్సిందిగా అడగవచ్చు. కాబట్టి అభ్యర్థి అప్పటికప్పుడు సమస్యను సరిగ్గా అర్థం చేసుకుని దానిని అన్ని కోణాల్లో విశ్లేషించి తగిన పరిష్కారాన్ని అన్వేషించాల్సి ఉంటుంది. ఈ నైపుణ్యం లోపించడం వల్లనే నేడు అనేక మంది అభ్యర్థులు మౌఖిక పరీక్షలలో విజయం సాధించలేకపోవడం జరుగుతుంది. సమస్యల పరిష్కారం అనేది ఒక మానసిక ప్రక్రియ. ప్రపంచంలో ప్రతి సమస్యకు తప్పనిసరి ఒక పరిష్కారం ఉంటుంది. కావలసిందల్లా సమస్యను సరిగ్గా అర్థం చేసుకొని దానిని స్థిర చిత్తంతో ఆలోచించగలిగితే ఒక పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. సమస్య పరిష్కారంలో భాగంగా సాధారణంగా సమస్యను కనుగొనటం అనేది చాలా ముఖ్యమైన అంశం. అంటే ముందుగా మనం సమస్యను గుర్తించగలగాలి. అంటే సమస్య ఏమిటి, అసలు సమస్య ఎక్కడుంది అనేది మనం స్పష్టంగా నిర్వచించగలగాలి. అప్పుడు పరిష్కారం వెతకడం సులువవుతుంది. అనగా సమస్యను అర్థం చేసుకోగలగాలి. ప్రతి రంగంలో, విద్యారంగం కావచ్చు, వైజ్ఞానిక రంగం కావచ్చు, సాంకేతిక రంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, ఏ రంగంలోనైనా మనకు నిత్యం సమస్యలు సర్వసాధారణమైన అంశం. కాబట్టి ఎదురైన సమస్యను సరిగ్గా విశ్లేషించగలగాలి. ఆ తరువాత అంతిమంగా సమస్యకు పరిష్కారం కనుగొనాలి. సమస్య పరిష్కారం యొక్క అంతిమ లక్ష్యం ఆటంకాలను అధిగమించి సమస్యను గట్టెక్కించే ఒక పరిష్కారాన్ని కనిపెట్టడం. మనలో చాలామంది చిన్న చిన్న సమస్యలకే బెంబేలెత్తిపోవడం గమనిస్తాం. చాలామంది సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసే బదులు సమస్య చుట్టూ ప్రదక్షిణం చేయటంలోనే చాలా సమయాన్ని కోల్పోతారు. కాబట్టి సమస్య ఎదురైనప్పుడు తడబడకుండా, ఒత్తిడికి లోను కాకుండా మనం పరిష్కారం ఆలోచించాలి. మనం చాలాసార్లు ఒక మాట వింటాం, సాహసం చేయరా డింబక. కాబట్టి పోరాడితే పోయేదేమీ లేదు. సమస్య ఎదురైనప్పుడు నిరాశావాదంలో కూరుకుపోకుండా ఆశావాదంతో ఆలోచించి పరిష్కార మార్గాన్ని మనం అన్వేషించగలగాలి. నేడు చాలామంది యువతి యువకులు ఉద్యోగాలు రాక, లేదా అనుకున్న లక్ష్యం సాధించలేక, లేదా పరీక్షలో మంచి మార్కులు పొందలేక, లేదా ప్రేమలో విఫలమై ఆత్మహత్యలకు పాల్పడడం తరచుగా జరుగుతుంది. కానీ చావు అనేది సమస్యకి అంతిమ పరిష్కారం కానే కాదు. ఇలా చేస్తే మనం సమస్యను ఎదుర్కోలేక దాని నుండి పారిపోవడం తప్ప మరొకటి కాదు. కాబట్టి ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు, ఇలాంటి విపత్కర పరిస్థితిలో ప్రశాంతంగా దృఢచిత్తంతో ఆలోచించి సమస్యకు పరిష్కారం ఆలోచించి దాని నుండి బయటపడే ప్రయత్నం చేయాలి తప్ప ఇలాంటి అఘాయిత్యాలకు పూనుకొని బంగారు భవిష్యత్తును చేజేతుల నాశనం చేసుకోరాదు. ఒక సమస్య ఎదురైనప్పుడు ఒత్తిడితో సతమతం కాకూడదు. ప్రశాంతంగా కూర్చొని ఒక సమగ్రమైన తర్కబద్ధమైన మార్గాన్ని మనం అన్వేషించాలి. సమస్యలను పరిష్కరించేటప్పుడు కొన్ని పద్ధతులు మనం అనుసరించాలి. అందులో ముఖ్యంగా సమస్యను గుర్తించడం, రెండవది సమస్యను నిర్వచించడం, మూడవ అంశం సమస్యకు కారణాలను అన్వేషించడం. అంటే సమస్య రావడానికి ఉన్నటువంటి కారణాలు ఏమున్నాయి దానిని మనం అన్వేషించగలగాలి. నాలుగో అంశం సమస్యను పరిష్కరించడానికి ప్రత్యామ్నాయాలను అన్వేషించడం. ఏ పద్ధతిని మనం అనుసరిస్తే ఈ సమస్య నుండి బయటపడవచ్చు అనే విషయం మీద మనం దృష్టిని సారించాలి. ఇక మరొకటి అంతిమంగా అత్యుత్తమ ప్రత్యామ్నాయాన్ని ఎన్నుకోవడం. అంటే ఉన్న ప్రత్యామ్నాయాలలో మెరుగైన ప్రత్యామ్నాయాన్ని ఎన్నుకొని మనం ఆ సమస్య నుండి బయటపడడం. ఒక క్రమబద్ధమైన ఆచరణ ప్రణాళికను రూపొందించడం. మరో అంశం ప్రణాళిక అమలును పర్యవేక్షించడం. మనం సమస్యను పరిష్కరించడానికి అమలు చేస్తున్నటువంటి ప్రణాళిక ఏ విధంగా ముందుకు సాగుతుంది దీనిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి. ఇక మరో అంశం సమస్య పరిష్కారమైందో లేదో చూసుకోవడం. చివరగా సమస్య అనేది ఎలా పరిష్కరించబడింది, పూర్తిగా పరిష్కరించబడిందా లేదా అనేది మనం విశ్లేషించగలగాలి. ఏ సమస్యకైనా మనం ఈ మార్గాలు లేదా సోపానాల ద్వారా వెళ్ళగలిగితే దానిని పరిష్కరించడం అనేది పెద్ద సమస్య కాదు. సమస్య ఎదురైనప్పుడు దానిని ఎటు నుండి ఎదుర్కోవాలి అనే విషయం గురించి ఆలోచించాలి. అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవాలి. అన్ని సమస్యలకు ఒకే వ్యూహం ఉండదు. సమస్యను బట్టి వ్యూహం మారుతుంది.
చాలామంది సమస్యను నాంచుతూ నిరంతరం మానసిక క్షోభకి గురికావడం

అవడం మనం గమనించవచ్చు. కానీ మెరుపు వేగంతో స్పందించి సమస్యను అన్ని కోణాల నుండి విశ్లేషించి సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకుంటే ఈ క్షోభ నుండి బయటపడే అవకాశం ఉంది. ఉదాహరణకి, పోటీ పరీక్షలలో తరచుగా పరాజయం పొందుతున్నటువంటి ఒక అభ్యర్థికి ఇది ఒక సమస్య అవుతుంది. కాబట్టి పరాజయానికి కారణాలు విశ్లేషించగలగాలి. విజయం సాధించిన వారి నుండి సమాచారం తీసుకొని వారు ఎలాంటి పద్ధతులు అనుసరించారు అనేది తెలుసుకోగలగాలి. సరైన మెటీరియల్ సేకరించుకోగలగాలి. ఒక ప్రణాళిక ప్రకారం తిరిగి ఆత్మవిశ్వాసంతో సిద్ధమైతే అతను తప్పక విజయం సాధించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒక సమస్యను పరిష్కరించడం అంటే ఒక ముఖ్యమైన చర్యను మనం తీసుకోవడం, అనగా ఆ సమస్యకి ఒక పరిష్కారం వెదకటం. సమస్యను అంటిపెట్టుకునే పరిష్కారం ఉంటుందనే విషయాన్ని మనం గ్రహించాలి. సమస్యలనేవి ఎప్పుడు మనకు చెప్పిరావు, అకస్మాత్తుగా ఇవి ఎదురు కావచ్చు. కాబట్టి సమస్య ఎదురైనప్పుడు తగు రీతిగా ప్రతిస్పందించే లక్షణాన్ని విద్యార్థి దశ నుండే మనం అలవర్చుకోవాలి. నేడు అన్ని పోటీ పరీక్షలలో విద్యార్థుల యొక్క సమస్య పరిష్కార నైపుణ్యాన్ని ఖచ్చితంగా పరీక్షించేలా ప్రశ్నలుంటున్నాయి. అది రాత పరీక్ష కావచ్చు లేదా మౌఖిక పరీక్ష కావచ్చు. కాబట్టి వీటిని సరైన విధంగా నిర్ణీత సమయంలో పరిష్కరించిన వారే ఇందులో విజేతలుగా నిలుస్తున్నారు. ఒక సమస్య ఎదురైనప్పుడు దీనిని పరిష్కరించడానికి నేనేం చేయగలను ఏం చెయ్యలేను అనే విషయాలు మనం నిర్దుష్టంగా విశ్లేషించగలగాలి. మనం ఉదాహరణకి అగ్నిని తీసుకుంటే అది మొదట అంటుకోవడానికి గాలి దానికి అడ్డుపడుతుంది. ఈ విషయం మనకందరికీ తెలిసిందే. మంట ఎదగకుండా గాలి ఆ మంటను ఆర్పివేసే ప్రయత్నం చేస్తుంది. కానీ క్రమంగా అదే అగ్ని ఒక్కసారి అంటుకున్న తర్వాత ఇంతవరకు మంట మండకుండా అడ్డుకుంటున్నటువంటి లేదా వ్యతిరేకించినటువంటి గాలి సహాయంతోనే అది ప్రళయాన్ని సృష్టిస్తుంది. కాబట్టి మనిషి సమస్యలు చూసి భయపడకుండా కొంచెం ఓపిగ్గా పరిష్కరించుకుంటూ వెళ్తే సమస్యలే మనల్ని చూసి భయపడటం ఖాయం. కాబట్టి సరైన విధంగా సమస్యను విశ్లేషించి బెదరకుండా పరిష్కారం కనుగొనగలగాలి. మనం ధైర్యంగా ఒక్కడుగు ముందుకు వేస్తే విజయం 10 అడుగులు ముందుకు వస్తుంది. ఇది మనకు చరిత్ర చెబుతున్నటువంటి సత్యం. ఉదాహరణకు, 100,000 సైన్యం గల ఇబ్రహీం లోడి సైన్యాన్ని పట్టుమని 12,000 మంది సైన్యం లేని బాబర్ ఓడించి మొఘలు సామ్రాజ్యానికి పునాది వేసిన విషయం మనకు తెలిసిందే. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే సమస్యను చూసి భయపడకూడదు, దానిని ధైర్యంతో ఎదుర్కోవాలి. కష్టాన్ని సుఖాన్ని జీవితంలో సవాలుగా తీసుకోవాలి. ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నాడంటే అతనికి సమస్యలు లేవని కాదు, ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొనే ధైర్యం అతనికి ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. కష్టం అందరికీ శత్రువే, కానీ కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తే సుఖమై నిన్ను ప్రేమిస్తుంది. ఓటమి లేనివాడికి అనుభవం రాదు, అనుభవం లేనివాడికి జ్ఞానం రాదు. కాబట్టి ప్రతి ఓటమిని మనం విజయ సోపానంగా మలుచుకోవాలి. అంతే తప్ప దిగులుతో మరింతగా కృంగిపోయి జీవితం నుండి పారిపోకూడదు. ఈ ప్రపంచంలో సమయం ఎవరికైనా 24 గంటలే. విజేతలు పరాజితులు ఈ 24 గంటల్లోనే ఉంటారు. విజయం సాధించిన వాడు 24 గంటలు కష్టపడతాడు, ఓడిపోయిన వాడు 24 గంటలు ఎలా కష్టపడాలా అని ఆలోచిస్తాడు. ఇద్దరికి అదే తేడా. సాధారణంగా కంపెనీలు లేదా యాజమాన్యాలు ఉద్యోగార్థులలో వివిధ నైపుణ్యాలను పరీక్షిస్తాయి. ముఖ్యంగా అభ్యర్థిలోని సమస్యను పరీక్షించే ప్రయత్నం చేస్తారు. వీటినే మనం సాధారణంగా ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ లేదా సమస్య పరిష్కార నైపుణ్యాలుగా వ్యవహరిస్తున్నాం. పేపర్ పెన్సిల్ పరీక్ష, మ్యాథమెటికల్ టెస్ట్ లేదా గణిత పరీక్ష, ఆప్టిట్యూడ్ టెస్ట్ లేదా వైఖరి పరీక్షలు, కేస్ స్టడీ వంటి పలు అంశాల ద్వారా ఈ నైపుణ్యాన్ని పరీక్షిస్తున్నారు. సాధారణంగా ప్రతి కంపెనీకి సమస్యను పరిష్కరించే మానవ వనరులు కావాలి. అందుకే సమస్యను పరిష్కరించినటువంటి మానవ వనరుల కోసం వారు మౌఖిక పరీక్షల ద్వారా కావచ్చు, రాత పరీక్షల ద్వారా కావచ్చు అభ్యర్థులను వడపోయడం జరుగుతుంది. అలాంటి మానవ వనరులకే యాజమాన్యాలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. కాబట్టి అభ్యర్థులు సమస్య సాధన నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి. ఏదైనా అంశంపై అధ్యయనం చేసేటప్పుడు ప్రాథమిక భావనల నుంచి ప్రారంభించి క్రమంగా విస్తరించుకుంటూ ఆ విషయ లోతుల్లోకి మనం వెళ్ళగలగాలి. కంపెనీ ఏమిటి, జాబ్ రోల్ ఏదైనప్పటికీ మీలోని సమస్య పరిష్కార సామర్థ్యాన్ని మూల్యాంకనం చేస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో చదివిన కోర్సులోని అంశాలను ప్రాక్టికల్గా ఎంతవరకు అన్వయం చేసుకునే సామర్థ్యం కలిగి ఉన్నామన్నది మరో కీలకమైనటువంటి అంశం. ప్రస్తుతం చాలామంది విద్యార్థులలో సమస్య పరిష్కార శక్తి నైపుణ్యాలు లేకపోవడం వారి ఉద్యోగాన్వేషణలో ప్రధాన అవరోధంగా మారింది.
కాబట్టి

0: నిత్య జీవిత సమస్యలను విద్యార్థులకు పరిచయం చేసి సమస్య పరిష్కారంలో శిక్షణ ఇవ్వాలి. విద్యార్థి యొక్క వయస్సు, ప్రజ్ఞ, అవసరాన్ని బట్టి సమస్యలను రూపొందించాలి. వారికి తగిన సూచనలు ఇచ్చి విద్యార్థి స్వయంగా సమస్యను పరిష్కరించేలా ప్రోత్సహించాలి. సమస్యను గుర్తించి సమగ్ర వివరాలు సేకరించి సమస్యలోని వివిధ అంశాలను వర్గీకరించి అడ్డంకులను గుర్తించి పరిష్కరించుకుంటూ వెళ్తే సమస్య సులువుగానే పరిష్కారం అవుతుంది. మనిషికి వచ్చే ఏ సమస్య పరిష్కరించుకోలేనంత క్లిష్టమైంది కాదు. సకల సమస్యలకు మూలం భయమే. నిరుద్యోగం, వైఫల్యం, ఆర్థిక సమస్యలు ఇంకేదైనా కావచ్చు, సమస్య తీవ్రత 1%, మిగతా 90% భయం. సమస్య అనేది పూర్తిగా ఊహాత్మకం. ఉంది అనుకుంటే ఉంటుంది, లేదు అనుకుంటే అది పారిపోతుంది.
1: ఇంతవరకు చౌరస్తా విద్య ఉద్యోగ మార్గదర్శినిలో సమస్య పరిష్కార నైపుణ్యాల గురించి కాగజ్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు డి లక్ష్మీ నరసింహం ప్రసంగం విన్నారు.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఇది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. పత్రికా రంగంలో పాత్రికేయుడిగా, సంపాదకుడిగా సేవలందించి పత్రికా రంగంతో పాటు ఇటు బాల సాహిత్యంలో కూడా విశిష్టమైన విస్తృత సేవలు అందిస్తున్నారు సీనియర్ పాత్రికేయులు మందలపర్తి కిషోర్. ఈయన పెరటి చెట్టు శీర్షికన అనేక అంశాలను మన 100.2 ఎఫ్ఎం ద్వారా గత కొన్ని రోజులుగా వినిపిస్తుంది. మరి ఇప్పుడు విందాం 45వ భాగం, అంశం రాయవాచకం.
5: అక్షరాల రాజకీయ వాచకం. రాయలకు రాజనీతులు నాయడు అప్పాజి చెప్పినవి అన్నియు తా పాయక మనసును ఉనిచిన రాయసములు వ్రాయ చదువ రసికత కల్గున్. కాశీనాథ విశ్వనాథ నాయనయ్య వారి స్థానాపతి రాసిన రాయవాచకం అవతారికలుంది ఈ పద్యం. శ్రీమంతు సకల గుణ సంపన్నులైన, మహామేరు సమాన ధీరులైన, అఖండిత లక్ష్మీ ప్రసన్నులైన శ్రీమన్ మహామండలేశ్వర రాజమాన్య మహారాజ రాజశ్రీ కాశీ విశ్వనాథ నాయనయ్య వారి దివ్యశ్రీ పాదపద్మములకు దేవరవారి స్థానాపతి భక్త పరాధీనుండు సర్వనయ భయ భక్తులను శాయంగల వినపం అంటూ మొదలయ్యే రాయవాచకంలో కర్ణాటక రాజుల దినచర్య గురించిన నివేదికే తొలి అధ్యాయం. అక్కడి నుంచి ఏకంగా 207 వెనక్కి గంతేసి విద్యారణ్యుల ప్రశంస, విద్యానగర శంకుస్థాపన ముహూర్తం నగర నిర్మాణాలకి దారితీస్తుంది. ఆ తర్వాత దాదాపు 20 అధ్యాయాల పాటు ముందుకి వెనక్కి ఊగిసలాడుతూ చారిత్రక కథనం కొనసాగుతుంది. కృష్ణరాయల పట్టాభిషేకం, రాయలకి రాజనీతి ఉపదేశం, వేగర్ల నియామకం, పట్టణ శోధన, తిమ్మరసు మందలింపు, సేన వివరాలు, అశ్వపతి గజపతి నరపతుల తారతమ్యం లాంటి అంశాలపై నివేదికలు సర్వసాక్షి కథనాలు లాంటివి. వాస్తవాలతో బొత్తిక సంబంధం లేని కథనాలు కావవి. అలాగని అక్షరాల వాస్తవిక కథనాలు కావు రాయవాచకం ఆద్యంతం ఇలా వాస్తవానికి కల్పనకు మధ్యన ఈదులు అడుతూ ఉంటుంది. ఏకామరనాథుడి ప్రతాపరుద్ర చరిత్ర తెలుగు భాషలో వచ్చిన తొలి చారిత్రక గ్రంథం. అంటే అర్థం అంతకుముందు తెలుగులో చరిత్ర రచన వచన రచన లేనే లేదని కాదు. గ్రామకరణాలు రూపొందించిన దండకవిలలు వందల సంఖ్య

లో దొరికిన సంగతి చరిత్ర విద్యార్థులకు తెలుసు. అవన్నీ ఆయా గ్రామాలు వాటి ఆర్థిక, సామాజిక, ధార్మిక, సాంస్కృతిక జీవన రంగాలను అక్షరబద్ధం చేసిన స్థానిక చరిత్రలే. ఈ కవిల కట్టల్లో సమకాలీన స్థితిగతుల మీద నివేదికలు సైతం ఉండేవి. 18వ శతాబ్దం చివరిలో కర్నల్ కాలిన్ మెకెంజీ కైఫియతుల సేకరణ మొదలుపెట్టినప్పుడు ఈ కవిల కట్టలను కూడా పోగు చేశారు. వాటిలో కొండవీటి దండ కవిలే ఇలాంటి సుప్రసిద్ధాలు కూడా. ఏకామరనాథుడి ప్రతాపరుద్ర చరిత్ర వెలువడిన దాదాపు 100 ఏళ్ల తర్వాత ఆనాటి వ్యావహారిక వచనంలో వచ్చిన తొలి చారిత్రక రచన రాయి వాచకం. నిజానికి ఇది 16 అణాల రాజకీయ వాచకం. దాని పేరులోనే ఉన్నట్లుగా ఇది రాయల అంటే తుళువ శ్రీకృష్ణ దేవరాయలు గురించి రాసినదే. ఈ రచన వెనుక ఉండుకుని ఉన్న ఉద్దేశాలు సుస్పష్టం. రాయల దగ్గర మహామంత్రిగాను దండనాథుడిగాను ఉన్న సాళ్ళువ తిమ్మరసుకు సహజంగానే ఈ వాచకంలో అత్యధిక ప్రాధాన్యం ఉంటుంది. అసలే రాయల చేతికి రాజ్యాధికారం అప్పగించిందే తిమ్మరసు కదా. కుట్రల్లో పుట్టి పెరిగి గీట్టిన రాయలు తన కొడుకును తిమ్మరసి చంపించాడని అనుమానించి అతగాడి కళ్ళు ఒలిపించాడనడం అంత మరీ నమసీక్యం కాని విషయమేం కాదు. అయినా రాజు తలుచుకుంటే దెబ్బల కూదవా? అటువంటి వాళ్ల గురించి రాయడం అంటే రాజనీతిని గురించి రాయడమే మరి. అంచేతనే రాయవాచకం అక్షరాల రాజకీయ వాచకం అయింది అనేది. రాయవాచకం లాంటి రాజకీయ వాచకాలు రాసేవాళ్ళు ఎవరు? వాళ్ళు రాజకీయ ఉద్యోగులే. ఈ వాచకాలు రాస్తేను చదివితేను రసికత కలుగుతుందనే మాట కేవలం పూలు మాట. ఇలాంటి ఉద్గ్రంథాలు చదివితే కొద్దో గొప్ప అంతఃపుర కుట్రలు కుహకాల గురించి తెలిస్తే తెలియచ్చు. ఈ రాయవాచకం చదివిన వారకును విన్నవార్లకును బుద్ధి వివేక విచక్షణములు కలిగి భాగ్యవంతులై యోగశాలులై ఆచంద్రతారార్క స్థాయిగా సుఖాను ఉందురు అనే ఫలశ్రుతి లాంఛనప్రాయమైన మంగళవచనం మాత్రమే. మరి ఈ తరహా చరిత్రలు ఎందుకు రాయిస్తారు? రాజకీయ కారణాలతోనే రాయిస్తారు. రాయవాచకం రచయిత తనను తాను కాశీ విశ్వనాథ నాయనయ్య వారి స్థానాపతిగా చెప్పుకున్నాడే తప్ప తన నామ నక్షత్రాలను ఎక్కడా బయట పెట్టలేదు. ఆ మాటకొస్తే కాశీ విశ్వనాథ నాయనయ్యవారి అంటే విశ్వనాథ నాయకుడు వివరాలను కూడా విశేషంగా రాయలేదు. దౌత్యోద్యోగిగా స్థానాపతి నిగ్రహ సామర్థ్యానికి ఇది నిదర్శనం. పెదవి దాటితే పృథివీ దాటుతుందనే మాట దౌత్య వ్యవహారాల్లో 110% నిజం. ఆ నిజం ఏమిటో ఒక కంట చూద్దాం. మధుర రాజు చంద్రశేఖర పాండ్యుడు, తంజావూరు రాజు వీరశేఖర చోళుడు, వీళ్ళిద్దరూ కృష్ణరాయలకి సామంతులు. చోళుడు పాండ్యుడి మీద యుద్ధం చేసి మధురను ఆక్రమించాడు. తనకి న్యాయం చేయమంటూ పాండ్యుడు నిండు పేరోలగంలో రాయల్ని అభ్యర్థించాడు. దక్షిణ రాజ్యం మొత్తం తోషేఖానా అడమానాలు ఉన్నది కదా, ఈ ఉపద్రవం నువ్వే అణచాలి అని చెప్పి రాయలు దండునిచ్చి నాగమనాయకుణ్ణి మధురకు పంపాడు. అతగాడు చోళుడిని అణిచాడు కానీ పాండ్యుడికి పట్టం కట్టలేదు. సదరు దొండగాని తాను అణుస్తానని నాగమయ్య కొడుకు విశ్వనాథుడు స్వచ్ఛందంగా ముందుకొచ్చాడు. కన్నతండ్రిని ఊడించి బంధించి రాయలకు అప్పగించాడు. అతగాడి ప్రభుభక్తికి మెచ్చి మధురా పట్టం విశ్వనాథ నాయకుడికే కట్టాడు రాయలు. నాగమనాయకుడి తరంలో తమ రాజులు తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టారనే ఖ్యాతిని మాసిపోయేలా చేసేందుకే కాశీ విశ్వనాథ నాయనయ్య తన స్థానాపతి చేత రాయవాచకం రాయించాడనేది కొందరు చరిత్రకారుల ఊహ. అనగా రాయలే స్వయంగా తమ నాయకుడికి రాజ్యం బహుకరించాడనే కూటసాక్ష్యం సృష్టించడంలో భాగంగానే స్థానాపతి రాయవాచకం రూపుదిద్దుకుందని ఈ పెద్దలు అంటున్నారన్నమాట. పెద్దల శుద్ధులు సద్దన్నం ముద్దలు. అలాంటప్పుడు ఇక్కడ మనం ఈ కూటవాచకం గురించి ఎందుకు ఎత్తుకున్నాం? అసలు ఇలాంటి వాటిని సాహిత్యంలో భాగంగా పరిగణించడం సరైన పనేనా? రాయల గురించి, అష్టదిగ్గజాలు అనే కల్పిత కవి బృందం గురించి శతాబ్దాల తరబడి సాగించిన చెక్క భజన చాలదన్నట్టు ఈ రాయవాచకం గురించి కూడా మళ్ళీ ప్రస్తావించాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు భాషా సాహిత్యాల విషయంలోనూ సాహిత్య చరిత్ర విషయంలోనూ ఈ రచనకున్న ప్రాముఖ్యం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు తలెత్తడం సహజం, ఆరోగ్యకరం కూడా. లిఖిత సాహిత్యం అనేది జన్మ ఎత్తక ముందే నాటుకున్న శాసనాల గురించి మనం ఇదే పెరటి చెట్టులో చదువుకున్నామా లేదా, ఇదే పెరటి చెట్టులో మాట్లాడుకున్నామా లేదా? రాయవాచకం దినచర్య పుస్తకం లాంటిదే అయినప్పటికీ ఆ శాసనాలు పాటి చేయదా? అయినా తమకు చెక్క భయం చేయమని రాయలు అష్టదిగ్గజాలు మన చరిత్ర రచయితలను బతిమాలుకున్నారా? హంపి శిథిలాల్లోని రాళ్లను ద్రవించి ఏడవమని రాయలు అడిగాడా? ఆ శిథిలాల్లో చిరంజీవి అయిన ఆంధ్రభోజుడి గురించి అందులోకి సైతం కనిపించేలా వర్ణించమని ఎవరడిగారు? కొన్ని చారిత్రక, సాంస్కృతిక, బహుశా మానసిక అవసరాలే మనల్ని అందుకు పురుగొల్పే. ప్రపంచంలోని ప్రతి సమూహానికి ఇలాంటి అవసరాలుంటాయి. ఇదేమంత విడ్డూరమైన విషయం కాదు. విక్రమార్కుడు, భోజుడు,
రాణా ప్రతాప్, గురు గోవింద్ సింగ్, శివాజీ, కాటమరాజు, కన్నిగంటి హనుమంతు, వీరపాండ్య కట్టబొమ్మన తదితరుల చరిత్రలు ఇలాంటి అవసరాల నుంచి పుట్టుకొచ్చినవే. ఈ అవసరాలు

0: యుగధర్మాలకు అనుగుణంగా మారతాయే కానీ అలాంటి అవసరమే లేని పరిస్థితి ఇప్పట్లో మనకి రాకపోవచ్చు. రాయవాచికాన్ని, అలాంటి పుస్తకాన్ని చదవాల్సిన అగత్యాన్ని ఈ పరిస్థితులే కల్పిస్తున్నాయి. అంచేతనే మనకి రాజకీయ రాయవాచకం చదవాల్సి వచ్చింది.
1: ఇంతవరకు పెరటి చెట్టు శీర్షికన సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగమాలిక 45వ భాగం విన్నారు. అంశం రాయవాచకం. శ్రోతలు, మేం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ప్రసార సమయంలో వినలేకపోయినా లేదా మళ్లీ మళ్లీ వినాలి అనుకున్నా మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

శ్రోతలు, ఇంతటితో ఇవాళ అంబటాల సంగతులు కార్యక్రమం సమాప్తం. రేపటి అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన సూర్య నమస్కారాలు లాభాల గురించి యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగం, మాట సొగసు శీర్షికన శ్యామల రాజవర్ధన్ అందిస్తున్న లఘు ప్రసంగ మాలిక అంశం బియ్యం, ఇంకా ఆహారం ఆరోగ్యం పోషకాహార శాస్త్రవేత్త కె రాజేశ్వరి అందించిన లఘు ప్రసంగ మాలిక మొదటి భాగం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 8 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో సమాచార ప్రభాత్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: 41 runs was Thailand's top scorer, but lacked support from the other end as wickets fell at regular intervals. In squash, India's Abhay Singh won the men's singles title at the Tuanku Muriz Trophy 2026 in Seremban, Malaysia yesterday. The top-seeded Abhay defeated third-seeded Henry Leung of Hong Kong, China 3-2 in the final of the PSA Challenger Tour 15 event. And now for a look at today's newspapers, it's over to Renu Kataria.
1: Thank you, Anuja. All the dailies have noticed Prime Minister's visit to the Central Asian country of Uzbekistan. The Hindu headline writes, India-Uzbekistan upgrade ties, agree on uranium deal. The dailies also have an inbox picture of PM Modi being conferred with Uzbekistan's highest honor for foreign leaders in recognition of his leadership and contribution to bilateral ties. PM Modi hails grassroots innovation, anti-drug drive and women's empowerment in Mann Ki Baat program, cites the statesman. As Nepal flood toll mounts, India deploys forensic tunnel rescue teams, notes the Tribune. In a first, railways to build 6 freight lines with private firms using highways hybrid funding model, writes the Indian Express. And finally, Hindustan Times refers to an Army Cheetal helicopter carrying out a daring mission at 18,600 feet in Ladakh to evacuate an injured mountaineer. And with that, it's back to you, Anuja.
0: Thank you, Renu. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi arrives in Bishkek on a two-day visit to Kyrgyzstan to attend SCO summit and meet several SCO leaders on the sidelines. Finance Minister Nirmala Sitharaman says India is likely to sustain economic growth rate of 7% or more in financial year 2026-27. Death toll in Nepal flash flood rises to 794, while more than 2,500 people still missing. U.S. forces strike Iranian rocket launchers on Larak Island in Strait of Hormuz. Iran attacks U.S. bases in West Asia in retaliation. And in women's cricket, India beat Thailand by 94 runs in their opening match of T20 Asia Cup 2026. And with that, we end the morning news. Have a nice day.
2: Akashavani, Adilabad, 100.2 FM, Manasininda. കഥനം കഥനം കാര്യക്രമంలో ఇప్పుడు విందాం మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి దొంగలు దొంగలు కథ. ఈ కథ రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్. కార్యక్రమం వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఇది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సినీ కథ, గేయ, నవల మరియు నాటక రచయిత, రైతు కూలీల దాకా వచ్చి ఆగిపోయిన కథలను ఇంకా లోతుగా తీసుకెళ్లి అట్టడుగు జీవితాలను పరిచయం చేసిన కథకుడు పెద్దింటి అశోక్ కుమార్. కథ, నవల, నాటకం ఏది రాసి

0: కన్న పాఠకులను మెప్పించి ఆలోచింపజేసే సాహిత్యం ఇతనిది. ఈయన రచించిన మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి కథలను ధారావాహికంగా వినిపిస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మరి కథనం కార్యక్రమంలో ఇప్పుడు విందాం మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి దొంగలు దొంగలు కథ. ఈ కథ రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్.
1: ధర్మకంకణం నాటకం అట్లా ఫెయిల్ అయింది కదా, ఇక చూడు ఏషాల రాములోళ్ళు ఎంత ఖుషి పడ్డారు. అబ్బా మంచిగైందిరా అంటే మంచిగైందిరా అనుకున్నారు. వాళ్ళు కూడా ఒకనాడు నాటకం మోగిచ్చారు. ఎట్లా అంటే మొదలుపెట్టుడే జోర్దార్ మొదలుపెట్టారు. సోదర సోదరీమణులారా, ఈరోజు మన ఊరి గడిలో జరగబోయే బ్రహ్మాండమైన నాటకము మాయాబజార్. చూడండి, చూసి ఆనందించండి మాయాబజార్. మంచి మంచి పాటలు, అందమైన ఆటలు, మిమ్మల్ని కడుపుబ్బ నవ్వించే మాటలు తప్పక చూడండి, చూసి ఆనందించండి మాయాబజార్. ఆలోచించినా ఆశాభంగము, మంచి సమయం మించిన దొరకదు. మీ అభిమాన పంతులు జంగం పంతులు నేర్పిన మాయాబజార్ మరవకండి సోదరులారా. మాయాబజార్ టికెట్ల రేట్లు నేలకు చారాన, చాపకు ఆటాన, బెంచికి బారాన, కుర్సికి రూపాయి. మరవకండి సోదరులారా మాయాబజార్. మీ అభిమాన నటులు ఏషాల రాములు, కుంటిపోషి బాలయ్య, ఎనుగంటి బాల్నర్సు అనుకుంటా చేతుల పుంగి పట్టుకొని మెడల తబ్లేసుకొని దప్ప దప్ప కొట్టుకుంటా ఊరంతా చాటింపేత్తోండు బెస్తలింగం. అరే ఎంత మంచిగా చెప్తుండ్రు అని అనుకున్నా. ఈ చాటింపు వేసినప్పుడే అనుకున్నా వీళ్ళు ఎట్లయినా మాయాబజార్ మంచిగా ఆడతారని. ఎందుకంటే మా ఊళ్ళో ఎవ్వరు కూడా ఇంతదాకా నేలకింత, సాపకింత, బెంచ్కింత, కుర్చికింత అని వేరువేరు టికెట్లు పెట్టలే. ఉంటే ఒకటే టికెట్ ఉంటుండే. మేము మొన్న ధర్మకంకణం ఆడినాం కదా, తెలుసు కదా, అది మా కొండమామ అగ్గి అల్లుట్ల పేలైపోయాయి. ఇవాళ వీళ్ళు గనక మంచిగా ఆడి షెబ్బాస్ అనిపించుకున్నారనుకో, ఇక మా మేళం పని అయిపోతుంది. మేటేషకాళ్ళు జంగం పంతులు మేళంలో చేరిపోతారు, మాది ఇసుకపోతుంది. మా కొండయమామ, మా దాస్ చిన్నయన, నేను ఇక ముగ్గురమే మిగులుతామని అనుకున్నా. ఈ మాట నేనే కాదు, ఊరు ఊరంతా అనుకుంటుండ్రు. ఏషాల రాముడు సన్నపోడు కాదురో, ఈతలు నేర్చినోడు, చూడు ఏదో మాయ చేస్తాడు అంటున్నారు. నాకు పొద్దంతా ఇదే ఆలోచన. బడి నుంచి ఇంటికి రాగానే పుస్తకాల సంచిని గూట్లో పెట్టి చక్కగా గడిలోకి పోయిన. వీళ్ళు కూడా మైకు పెట్టిండ్రు, రికార్డులు ఎత్తుండ్రు. స్టేజీ మేమేసిన జాగల్ని వేసిండ్రు, ముందట సాపలు వలిసిండ్రు, వెనుక నేల, ముందట్నే ఒక పక్కకు 4-5 బెంచీలు, మరో పక్కకు 5-6 కుర్చీలు వేసిండ్రు. మైకులో అప్పుడప్పుడు సోదర సోదరీమణులారా అని చెప్తూనే ఉండ్రు. ఇక మా బడి పిల్లలంతా అక్కడే ఉన్నాం, మాకేం పని, బడి కాగానే అడిగి చేరినాం. పాటలకు మేము డాన్సులు చేస్తున్నాం, కొందరు టొక్కాడుతుండ్రు, ఇంకొందరు రేసాడుతుండ్రు. 4-5 ఒక మూలకు నాటకమే మొదలుపెట్టారు. నేను మాత్రం స్టేజీ చుట్టూ తిరిగి చూస్తున్నా, వాళ్ళు ఏమనుకుంటున్నారో మెల్లగా వింటున్నా. వాళ్ళ స్టేజీ ఏ విధంగా వేసిండ్రు, ఏం కొత్తగా ఉన్నది అనేది మొత్తం తిరుక్కుంటూ చూస్తున్నా. స్టేజ్ మీద మెయిన్ పరదా కొత్తగా ఉంది, ఎవరిదో అడ్కొచ్చినట్టున్నారు. స్టేజీ పెద్ద పీటలతో వేసిండ్రు, అరిటాకులు కొబ్బరాకులు కట్టి పెళ్లి పందిరి లెక్క చేసారు. సైడ్ పరదాలు పెద్దగున్నాయి, కింద పైన ఎర్రటి బట్టను స్టేజీ చుట్టూ కుచ్చులు కుచ్చులు కట్టిరు. ఎల్పల్ బాలరాజు కరెంటు బుగ్గలు పెట్టి రంగురంగు కాగితాలు చుడుతుండు. మాయాబజార్ నాటకంలా శశిరేఖ పెళ్లి ఉందట. పెళ్లి చేయడానికి భావన పంతులను మాట్లాడిండట, నిజంగా పెళ్లి లెక్కనే చేస్తారట. ఈ ముచ్చట ఊరంతా మాట్లాడుకుంటున్నారు. ఈ స్టేజీ చూసినాక ఇక నాకు గట్టి నమ్మకం కుదిరిపోయింది. ఎట్లయినా సరే ఈ మాయాబజార్ ఆట దుమ్ము రేగుతుంది, ఇక మా మేళ్ళం మొత్తం బంటది అనుకున్నా. జంగం పంతులు కూడా ఉత్తుత్త మనిషి కాదు కదా, ఏదో ఒకటి వేసి జనాలను మెప్పిస్తాడనుకున్నా. ఈ పోటీ మా రెండు మేళ్ళల్లా కాదు, ఇప్పుడు ఇద్దరు పంతుళ్ళకే అనిపించింది. ఈ మాట నేనే కాదు, జనం కూడా అంటున్నారు ఇప్పుడు. ఇక ఈ మాటలన్నీ నిన్నాక మా కొండయమామకు భయం పట్టుకుందిగా. కొత్త పరదాలకు, తబలాలకు, పల్లీల హార్మానికి 1,000 రూపాయల దాకా పెట్టుబడి పెట్టే, 4 ఆటలాడి ఆ బాకీని నింపుదామనుకునే లోపలనే

రష్ బాగానే ఉంది. నేను చారానిచ్చి నేలకు టికెట్ తీసుకున్నా. టికెట్ను చూసినాక నాకు ఒక ఐడియా వచ్చింది. వెంటనే మిగిలిన టికెట్లు కూడా చూసిన. గోర్నీయవ్వ గింతేనా అనుకున్నా. చక్కగా మా ఇంటికి పోయిన. నేను ఆడుకునే సిగరెట్ డబ్బా పత్తాలు తీసిన. ఒక సీస మీద మూత తీసిన. దానికి ఇంత సిరా ఊసిన. చార్మినార్ పత్తా మీద ముద్రేసిన. నేల టికెట్ రెడీ. ఇగో బర్కిల్ సిగరెట్ పత్తా మీద రెండు ముద్రలు వేసిన. సాప టికెట్ రెడీ. ఇట్లా నేల టికెట్లు 4, సాప టికెట్లు 4 నాకు నేనే తయారు చేసిన. బెంచ్కి కుర్చీకి వాడిన పత్తాలు అవి నా దగ్గర లేవు, అందుకే అవి తయారు చేయలే. ఈ టికెట్లలో మా అమ్మకు ఒకటి ఇచ్చిన, అక్కకు 2 ఇచ్చిన, మిగిలిన నేనే జేబులు వేసుకున్నా. పోయి మా దోస్తుకి ఇచ్చిన. నేను సాపలకు పోయి కూసున్నా. మా మాల్యంల వాళ్ళు ఎవరన్నా వచ్చినరా అని చూసిన. ఇక చూడు మా మాల్యం మొత్తం అక్కడనే ఉంది. ఒకడు కుర్చీల దగ్గర కొట్లాడుతుండు, ఇంకొకడు ఇరిగిపోయిన కుర్చీ వద్దే వద్దంటుండు, ఇంకొకరు బెంచీల దగ్గర కాదు అక్కడ కూసుంటాను అంటుండు, ఒకడు సాపలు జినియే అంటుండు, ఇంకొకడు నేల దగ్గర వెనుక వద్దు ముందటనే కూసుంటున్నా అంటుండు. ఎందుకంటే ఎట్లన్నా చేసి లొల్లి పెట్టాలని మా వాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళు మాత్రం సర్ది చెప్పి అందరినీ కూసుండబెడుతుండ్రు. అటో ఇటో ఇక ఆట మొదలైంది. మొదలు మొదలే 2 డ్యాన్సర్లు చెక్కు చెక్కున లైట్లు మెరుతున్నాయి. బుడ్డెన్గాడు మస్తు నవ్విత్తోండు. డ్యాన్సులు చూసినాక జనమంతా మస్తు సప్పట్లు కొట్టిర్రు. అబ్బా సినిమాల లెక్కనే చేసినరా అంటుండ్రు. మాట మాటకు నవ్వుడే. పాటలు కందపద్యాలు అయితే మోత మోగుతున్నాయి. పల్లీల ఆర్మాన్ మీద రాగం కాకపోతే రాగం దిత్తుండ్రు. వేషాలు కూడా బొమ్మలు లెక్క కుదిరినాయి. జనం అట్లాంటి నాటకాన్ని ఎప్పుడు చూడనట్టుగానే నిశ్శబ్దంగా చూస్తుండ్రు. అంతవరదాకా నాకు ఏదో మూల కొద్దిగా ఆశ ఉండే ఈ నాటకం ఫెయిల్ అవుతుందని. ఇక నాటకం జరుగుతున్న కొద్దీ నా ఆశ మొత్తం అడుగంటిపోయింది. ఖచ్చితంగా వీళ్ళకు మంచి పేరు వచ్చినట్టే, మా మేళ్ళం పని అయిపోయినట్టే అనుకున్నా. ఇట్లా అనుకోగానే ఇక నాకు భయం మొదలైంది. ఎందుకంటే మా మేళ్ళంతోనే కదా నేను ఆటలాడుకునేది. నా పక్కనే కూసుంది గొల్ల వెంకట్రాజవ. ఆమెకు 5 కొడుకులు ఏరువడ్డరు. ఒక్కటే ఇంట్లో తడకలు కట్టుకొని ఉంటున్నారు. ఆమె 2 కొడుకులు ఇదే మేళ్ళంలో ఉన్నారు. అందుకనే అందరికందరు ఇంటికి తాళం వేసి వచ్చారు. వెంకట్రాజావు నోరు భలే పెద్దది, ఎవరికి భయపడది. మేం గోడ పక్కన కూసున్నాం. అక్కడ చీకటి చీకటిగానే ఉంది. ఆట ఇంకా కొద్దిగా జాగిందో లేదో బెంచ్ మీద కూసున్న మా దాస్ చిన్నాయన నా దగ్గరికి వచ్చి కూసున్నాడు. ఎందుకొచ్చిండో అర్థం కాలేదు. నెత్తికి ఎర్ర రుమాలు చుట్టిండు, లుంగిని గోసిగోసుకున్నాడు. ముందు నేనే గుర్తుపట్టలే మా చిన్నాయన అని అట్లా ఏషమేసుకొని వచ్చాడు. గుర్తుపట్టినాక మెల్లగా, ఏంటి చిన్నాయన బెంచ్ మీద నుంచి కిందికి వచ్చినావు అని అడిగేలోపే, అరే ఇంటికి పోదాం నడువురా, ఊళ్ళకు దొంగలు వచ్చినరట, గొల్ల వెంకట్రాజావు ఇంట్లో దొంగలు పడ్డరట అన్నాడు గొంతును తగ్గించి మెల్లగా. వెంకట్రాజావు వినే తట్టే. నేను నిజమే అనుకున్నా. మరి వెంకట్రాజావు నా పక్కనే ఉంది కదా. ఇక ఈ మాటలు ఇన్నది. ఆగమాగాన లేచి నిలబడ్డది. నెత్తి ముడుచుకుంటా, కోటా ఎల్లుగా రాజుగా ఏడున్నర్రా, నడువురురా నడువురురా, దొంగలు పడరట్రా, నీ ఆటపాడుగాను, వద్దు వద్దనంగిళ్ళకి తాళమే శత్రి, దొంగలు దొంగలు అని బొబ్బకెత్తుకుంది. దొంగలు దొంగలు అనగానే ఇగ చూడు అందరికి భయం పుట్టుకుంది. నేను నిలబడి చుట్టూ చూసిన. మా మేళ్ళమోళ్ళు ఎవ్వరు కనిపించలే. దాస్ చిన్నయన కూడా మాయమయ్యాడు. అప్పుడే బలబలమని ఇండ్ల మీదికి రాళ్ళు పడ్డాయి. వాడలల్లా వచ్చరు పాయరు, పట్టుకుని పట్టుకుని దొంగలు దొంగలు అని ఒక్కటే కేకలు బొబ్బలు. జనం పుట్ట బెదిరినట్టు బెదిరిండ్రు. అందరూ ఒక్కసారే లేచి నిలబడ్డారు. గేట్ కడ్డంగా కట్టిన దుప్పట్లను ఇసిరికొట్టి పరుగందుకున్నారు. ఎవలిండ్లకు ఆళ్ళు ఉరుకుతూనే ఉన్నారు. అంతవరకు ఏ సప్పుడు లేని ఊరు ఇప్పుడు కీకెలు బొబ్బలతో నిండిపోయింది. పావుగంటల గడి మొత్తం ఖాళీ అయిపోయింది. అప్పటికి ఆట జోరనుకుంది. దుర్యోధనుడు వచ్చిండు, లక్ష్మణ కుమారునికి పెళ్లి సూపులు. ఆటగా అమ్మేది అప్పుడే. వేషకాలు కూడా వేషాలు ఇప్పకుండానే ఇంటికి ఉరగదలిగారు. మా కొండేమామ మురుపం చెప్పరాదిగా. తెల్లారి దాసు చిన్నాయనకు తాగినంత కళ్ళు తాగిచ్చిండట. నేనేమో అనుకున్నా గాని దాసు బావ నువ్వు దండోనివేనే, అరే ఏం ప్లాన్ వేసినవే అని అన్నాడు. ఇక మాకు మంచి ఛాన్స్ దొరికింది. జనం ఈ నాటకం కూడా ఫెయిల్ కావడంతో, ఓర్ నీ అవ్వ వాళ్ళది వీళ్ళది ఒకటే అయ్యా కదరా అని అంటున్నారు. వారం రోజులు ఆగి మేము అదే ధర్మ కంకణం నాటకాన్ని 3 తువ్వల దగ్గర వేసినాం. కొండయ్య మామకు ముందుగానే భయం చెప్పినాం. అయినా చేసింది.

0: చేసిండు అనుకో, ఈసారి ఆట కాకపోతే ఆట గమ్మింది. ఊరు ఊరంతా మెచ్చుకున్నారు. ఇక మేమాడిన మూడవ నాడు అదే జాగల మళ్ళా స్టేజ్ చేసి జంగం పంతులు మాల్యం వాళ్ళు మాయాబజారా ఆడారు. వాళ్ళేం తక్కువ తిన్నరా, వాళ్ళు కూడా మూత మోగిచ్చారు. ఊరు జనం మాత్రం ఇద్దరు బాగానే ఆడినరు, కానీ మాయాబజార్ మేళ్ళపోళ్ళు రాగాలు మొదట తీసినంత మంచిగా తీయలేదు అన్నారు. ఆ మాటలే మాకు మనసు నింపినాయి. కొండంత బంగారం దొరికినట్టయింది. అప్పుడు మేము బాలనాగా మాట నేర్చినాం. మేము మేళ్ళం మొదలుపెట్టి రెండేండ్లు దాటింది కదా, ఎందుకో గాని మేళ్ళం ముందట్లెక్క పురిమీద లేదు. ఎవలకు వాళ్ళే మునగాళ్ళయ్యారు. ఎప్పుడైతే ఇంకో మేళ్ళం పుట్టిందో మేము అందులోకి పోతాం, దాంట్లో నేర్చుకుంటాం, ఇది ఇడిచిపెడతాం అని బెదిరింపులు మొదలైనాయి. మా కొండయ్య మామ అందరినీ చల్లబడగొట్టి మీరు ఎట్లా అంటే అట్లా అని అందరిని ఒక మూటి మీద ఉంచడానికి ప్రయత్నం చేస్తుండు. మొత్తం మీద ఊళ్ళే రెండు మేళాలైనాయి కదా, నువ్వా నేనా అన్నట్టు పోటీ పడ్డది. వాళ్ళు మమ్మల్ని పడగొట్టాలని, మేము వాళ్ళను పడగొట్టాలని రిహార్సల్స్ మొదలుపెట్టినాం. అటు జంగం పంతులు, ఇటు పున్నయ్య పంతులు. మాది గొప్ప అంటే మాది గొప్ప అని కొత్త కొత్త పద్ధతులు పెడుతుండ్రు. పోటీ ఇప్పుడు మేళాలకు కాదు, పంతులకే ఉంది. ఒకనాడు మా పున్నయ్య పంతులు వచ్చి, ఇక చూసుకో ఇప్పుడు ఒక నాటకం నేర్పిస్తా, దీంతో మన పేరు మన ఊళ్ళే కాదు చుట్టు పది ఊళ్ళ మోత మోగాలి అన్నాడు. మరి అది ఏం నాటకమో ఎట్లా నేర్పుతాడో చూద్దామని అనుకున్నా నేను.
1: ఇంతవరకు కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి దొంగలు దొంగలు కథ విన్నారు. ఈ కథ రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్. మళ్ళా ఇవాళ రాత్రి 9:30 ప్రసారమయ్యే కథనం కార్యక్రమంలో ఇదే సంపుటి నుండి ఇంటికో కథ ఉంది కథ వింటారు. ఈ కథ మళ్ళా రేపొద్దుగల్లా 8:30 ప్రసారమవుతుంది.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
5: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
6: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
5: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
6: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
5: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సింగిడి. సినిమా పాటల హరివిల్లు. అక్షరాలను ప్రాసకట్టి అలంకరణ చేసి తెలుగు సినిమా అనే పల్లకిలో మనందర్నీ రసహృదయాల్లో ఊరేగించేవి పాటలు. అటువంటి ఎన్నో పాటలను వినిపించే కార్యక్రమం సింగిడి. శ్రోతలు ఇప్పటి నుంచి 10 గంటల దాకా సింగిడి కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలను వినొచ్చు. మరి మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 అనే కోడ్ని జత చేసి 29508 మరొక నంబర్ 2300081. సింగిడి కార్యక్రమంలో ముందుగా విందాం శ్రీవారికి ప్రేమలేఖ సినిమా కోసం రమేష్ నాయుడు సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, జానకి గారు పాడిన ఈ పాట.

శ్రోతలు ఫోన్ ద్వారానే కాకుండా మీరు ఉత్తరాల ద్వారా కూడా పాటలను కోరవచ్చు. ఆ పాటలని పొద్దున 8:40 ప్రసారమయ్యే సింగడి కార్యక్రమంలో, సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మాట చెప్పుండ్రి పాటయినుండ్రి కార్యక్రమంలో మేం చదివి మీరు కోరిన పాటను వినిపిస్తాం. మీరు ఉత్తరాలు పంపాల్సిన మా చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ స్టేషన్ డైరెక్టర్ విద్యానగర్ 5040001. ఇప్పుడైతే ఉత్తరం ద్వారా పాటను కోరిండ్రు.

0: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం. కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వీళ్ళు చిత్రం సినిమా నుంచి మావో అనే పాటను కోరిండ్రు. మరి వీరు అడిగిన పాట వచ్చేస్తుంది, విందాం.
1: ఏదో చెప్పాడు, సిగ్గుపడింది, రోజాని ఇచ్చాడు.

ఎవరు ఎల్లిపోతున్నది ఎవరు?

0: ఆగిపోమన్నాడో
1: ఎవరైతే
2: పారచిమన్నాడో.

0: పారిపోతున్నారు
1: ఎవరేంటి? వెళ్ళిపోతున్నారు
0: ఎవరే?

0: చా బొబ్బలా
1: సై బాల్
0: నడువుల తామరా
1: సై బాల్
0: బురద పుల్లా
1: సై బాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి ఎల్ఐసి సర్కొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
5: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
6: శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM కేంద్రం ద్వారా ప్రసారమవుతున్న సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలను వినాలి అనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 08732 అనే కోడ్ని జత చేసి 2950081, మరొక నంబర్ 2300081.

శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. నక్కలు తిరిగే తోటలో రాకాసి రాజకుడుండెరా అని నిజాం నవాబు నిరంకుశత్వంను అక్షరాల్లో బంధించిన ఆంధ్రకవి ఆరుద్ర. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్టణంలో 1925 ఆగస్టు 31 జన్మించిన భాగవతుల సదాశివ శంకరశాస్త్రి మహాకవి శ్రీశ్రీ మీనల్లుడు. ఆరుద్ర కలం పేరుతో ఖ్యాతిగాంచిన ఈయన తెలంగాణలో నాటి రజాకార్ల దురాగతాలను త్వమేవాహం అనే కావ్యరూపంలో అందించారు. త్వమేవాహం సినీవాలి కూనలమ్మ పదాలు, వీర తెలంగాణ విప్లవ గీతాలు, పైలా పచ్చీసు, గాయాలు గేయాలు వంటి రచనలతో పాటు రుక్కుటేశ్వర శతకం అనే శతకం రాశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ గౌరవ డాక్టరేటు పొందిన ఆరుద్ర అనేక సినిమా పాటలను రచించారు. తరానికో 100 కవులు తయారవుతారెప్పుడు, 100లోనూ 100లోనూ మిగిలగలిగేదొక్కడు అని ఆరుద్ర అన్నట్లే అభ్యుదయ కవిత్వ ఉద్యమంలో నిలదొక్కుని మిగిలింది కూడా ఈయనే. ఇవాళ ఆరుద్ర జయంతి సందర్భంగా ఈయన కలం నుండి జాలువారిన భక్త కన్నప్ప సినిమా నుంచి ఈ పాట.

0: Work from home. High salary. Just ఒక క్లిక్లో. అరే వా.
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: వానాకాలంలో మలేరియా, డయేరియా, టైఫాయిడ్, కలరా, డెంగీ, కామెర్లు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.
4: అందుకే దోమలు, ఈగల నుండి రక్షణ కోసం దోమ తెరలను వాడాలి.
3: నిలిచి ఉన్న నీటిని తొలగించండి, దోమల వ్యాప్తిని అరికట్టండి.
4: ఇల్లు, పరిసరాల పరిశుభ్రతను పాటించండి.
3: క్రమం తప్పకుండా చేతులను సబ్బుతో కడుక్కోండి.
4: అపరిశుభ్రమైన ఆహారం తినవద్దు, కాచి చల్లార్చిన నీటినే తాగాలి.
3: ఈ జాగ్రత్తలు పాటించండి, వ్యాధులు రాకుండా చూసుకోండి.
4: ఈ ప్రకటన జారీ చేసిన వారు
3: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఆదిలాబాద్.
5: ఇది నాలుగు జిల్లాల ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలను వినొచ్చు 10 గంటల దాకా. మరి మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 08732 అనే కోడ్ని జత చేసి, 2950801 మరొక నంబర్, 2300801.

తెలుగు తమిళ సంగీత దర్శకుడు అయిన యువన్ శంకర్ రాజా పుట్టినరోజు ఇయ్యల్ల. ఇళయరాజా కుమారుడైన ఈయన 16 ఏళ్ల వయసులో 1966లో విడుదలైన అరవిందన్ సినిమాకు మొట్టమొదటిసారిగా సంగీతం అందించారు. అప్పటి నుండి 2013లో వచ్చిన బిర్యానీ సినిమాతో 100 సినిమాలకు సంగీతాన్ని అందించారు. తమిళనాట రీమిక్స్ మొదలుపెట్టిన ఈయన తెలుగులో కూడా కొంతకాలంలోనే అభిమానుల ప్రశంసలు అందుకున్నాడు. సిప్రస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ సంగీత దర్శకుడి పురస్కారం అందుకున్న తొలి భారతీయ సంగీత దర్శకుడు కూడా యువన్ శంకర్ రాజా. శేషు, మళ్ళీ మళ్ళీ చూడాలి, హ్యాపీ, రామ్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఓయ్, పంజా, రాజుభాయ్, ఇలా మరిన్ని సినిమాలకు సంగీతం అందించాడు. మరి ఇవాళ యువన్ శంకర్ రాజా పుట్టినరోజు సందర్భంగా ఈయన సంగీతం అందించిన ఓయ్ సినిమా నుండి ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఇది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు.

0: శ్రోతలు సింగిడి కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ చేసిండ్రు, వారితోటి మాట్లాడదాం. హలో.
1: హలో,
0: నమస్తే అండి. మీ పేరు? కొంచెం సిగ్నల్ ఉన్న దగ్గర ఉండి మాట్లాడతారా? హలో మోహన్ గారు, వినిపిస్తుందా? కొంచెం రేడియోకి దూరంగా ఉండండి, లేకుంటే మీ ఫోన్లో వాయిస్ రికార్డ్ పెట్టుకుంటే తీసేయండి. ఎందుకంటే అంటే డిస్టర్బెన్స్ వస్తుంది, కాల్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకొరకు. ఏం చేస్తుంటారు మోహన్ గారు? ఈసారి వర్షాలు ఎట్లున్నాయి మరి వరంగల్లో? తక్కువ కొంచెం మీరు దూరం జరుగుతారా రేడియోకి?

0: దగ్గరగా ఉన్నట్టున్నారు. అదే మరి ఒక సౌండ్ వస్తుంది క్యూయూ అని అందుకోరకంటున్నా. వర్షాలు లేవి కదా ఈసారి? పెద్ద వర్షం పడ్డట్టు అసలు లేదు కదా. మొత్తం ఎంతో మేఘాలు వస్తున్నాయి, గాలితోటి మొత్తం వెళ్ళిపోతున్నది కదా, మొగులంతా పోతుంది. అవును. ఏ పాట వింటారు మోహన్ గారు? సరేనండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, విందాం. మరి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు మీకు.
1: ఇంకా వింటున్నారు?

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
3: ఇది 4 జిల్లాల ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. మనస్సు నిండా శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు మనతోటి మాట్లాడడానికి మరొక శ్రోత లైన్ లో ఉంది. హలో, నమస్తే అండి. మీ పేరు?
4: నా పేరు సురేఖ అండి.
3: సురేఖ, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
4: శ్రీరామ్ కాలనీ, ఆదిలాబాద్ శ్రీరామ్
3: కాలనీ. ఏం చేస్తుంటారు?
4: నేను కంపెనీలోకి వెళ్తానండి.
3: ఏ కంపెనీ?
4: స్టేట్ కంపెనీ, మైసూర్పాక్.
3: ఓహో, అంటే ఎన్ని అంటే ఎట్లా చేస్తారు అన్నది చెప్తారా మాకు? మరి
4: చెప్తానండి.
3: చెప్పండి కొంచెం మాకు, మా శ్రోతలకు.
4: అది 2 శనగపిండి, ఆయిల్, అది మైదా,
3: ఆహా,
4: చక్కెర, అది మొత్తం మిక్స్ చేసి కడాయిలో కలుపుతండి. కడాయిలో కలిపి ఒకటి అంటే ఇట్లా ఉంటది పాత్ర, అందులో వేస్తారు.
3: అంటే మనకు ఇట్లా అవి బిల్లలు లెక్క వచ్చేటట్టు పాత్ర
4: వేసి కట్ చేస్తారు అన్నట్టు. అవి మనం డబ్బాలో ప్యాక్ చేయాల.
3: మరి మొన్న రాఖీకి మస్తు గిరాకీ బాగా సేల్ అయినట్టున్నాయి కదా?
4: అవునండి.
3: ఎక్కువ ఎప్పుడు మీకు బాగా అంటే చేయడం ఎక్కువ ఉంటది పని?
4: రక్షాబంధనం
3: అంతే. మళ్ళీ మిగతా అప్పుడు ఉండదా? పెళ్లిళ్ళ సీజన్ అప్పుడు కానీ మిగతా ఫంక్షన్స్ అప్పుడు
4: ఎండాకాలం ఎక్కువ ఉండదు, ఎందుకంటే స్కూల్ సెలవులు ఉంటాయి కదా.
3: అవును,
4: అందుకే ఎక్కువ ఉండదు.
3: అంటే మీ కంపెనీ నుంచే
4: చేస్తారు?
3: ఓహో, మళ్ళీ మీరు తయారు చేస్తున్న కంపెనీ నుంచే మిగతా కిరాణా షాపులకు కూడా సప్లై అవుతూ ఉంటాయి కావచ్చు కదా?
4: కిరాణా షాపులకు, పల్లెటూర్లకు, నిర్మలు, మొత్తం సప్లై చేస్తారు.
3: చాలా మంచిగా చెప్పిండ్రు సురేఖ గారు. మరి ఏ పాట వినిపిస్తారు మాకు, మా శ్రోతలకి? సరేనండి, మీరు అడిగినట్టు బింబిసారా సినిమా నుంచి ఒక మంచి పాట వచ్చేస్తుంది, విందామా మరి?
4: సరేనండి,
3: ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు మీకు.
4: థ్యాంక్స్ అండి.

శ్రోతలు సింగిలి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలని వినాలి అనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0872 అనే కోడ్ని జత చేసి 29508 మరొక నంబర్ 2300081 నంబర్లకు ఫోన్ చేయండి 10 గంటల దాకా. శ్రోతలు, మీకు ఒక విషయం తెలుసా? మనలో చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. అది ఏంటంటే, ఏదైనా సమస్య రాకముందే వస్తుందని భయపడతారు. ఇంకొందరు సమస్య వచ్చినట్టు ఊహించుకొని దాంట్లో ఇరుక్కుపోయినట్లు, అయ్యో అంతా అయిపోయింది, ఏమీ దిక్కుతోచని స్థితిలో ఉన్నాం అని ఫీల్ అవుతూ పనులు చేయడం ఆపి మరీ ఊహల్లోకి తేలిపోతారు. అలా తేలిపోవడం ఎంత తప్పో, రాని సమస్యను ఊహించుకొని బాధపడటం కూడా అంతే తప్పు. రోజు ఏదో ఒక సమస్యకు సంబంధించిన ఆలోచనలో మునిగి తేలుతూ ఉంటారు చాలామంది. మన నియంత్రణలో లేని విషయాల గురించి ఆలోచించడం సమయాన్ని, శక్తిని వ్యర్థం చేసుకోవడమే. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్నట్లు ఎవరి కష్టాలు వారికి ఉంటాయి. నీ ఆనందం మరెవరి మీదనో ఆధారపడి లేదు. ఎవరికి వారు ఆనందంగా ఉండటం తప్ప మరో మార్గము లేదు అన్నాడు బుద్ధుడు. నేను చెప్పింది కరెక్టో కాదో ఒకసారి ఆలోచించండి.

శ్రోతలు మనతోటి మాట్లాడడానికి మరొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో హలో హలో హలో హలో మీ పేరు? హలో నమస్తే అండి, మీ పేరు? నరసింహారు. ఏం చేస్తుంటారు? ఏం చేస్తారు? టైలరింగ్ చేస్తారు. ఎక్కడ? మరి ఎట్లుంది గిరాకీ? ఇప్పుడు సీజన్ అయిపోతుందిగా, ఇప్పుడు శ్రావణ మాసం తోటి మళ్ళీ అంత గిరాకీ ఏముండదు కావచ్చు కదా. మళ్ళీ దసరాకు చాలా అవుతుందా? మంచిగా ఎఫ్ఎం లో పాటలు పెట్టుకుంటా మీరు ఇక కుడుతూ ఉంటారు అన్నట్టు. మరి ఏ పాట వినిపిస్తారు మా శ్రోతలకి ఇవాళ? ఖైదీ నంబర్ 150. ఎందుకు చిరంజీవి అంటే ఇష్టమా? ఏంటండి? అభిమానమా? సరేనండి, చిరంజీవిది ఏదైనా పాట వినిపిస్తాను నేను. ఓకేనండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు మీకు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: శ్రోతలు, సింగిడి కార్యక్రమానికి చివరిగా ఒక శ్రోత ఫోన్ చేసిండ్రు, వారితో మాట్లాడదాం. హలో.
4: హలో మేడం.
3: నమస్తే, నీ పేరు?
4: గుడ్ మార్నింగ్.
3: గుడ్ మార్నింగ్. ఏం చదువుతున్నావు ఆర్యన్?
4: 8th క్లాస్.
3: మరి స్కూల్కి వెళ్ళాలి?
4: నాకు పని ఉన్నాయి మేడం ఇంటికాడ, అందుకని.
3: అబ్బో, ఏం పని ఉన్నదో ఇంటికాడ?
4: హాస్పిటల్ వెళ్ళాలి.
3: ఓహో, అట్లనా? ఎందుకు, జ్వరం వచ్చిందా?
4: మేడం, ఐ ప్రాబ్లం.
3: ఓ, ఈరోజు చెకప్ చేసుకుంటావన్నట్టు కదా. మరి చెకప్కి వెళ్ళే ముందుగా ఈరోజు ఇంటికాడ ఉన్నామని ఎఫ్ఎంకి ఫోన్ చేసినావు. రేపు నీ ఫ్రెండ్స్కి చెప్తావా నేను ఎఫ్ఎంలో మాట్లాడినా అని? సరే, ఏ పాట వినిపిస్తావు మరి? ఆయాషేర్. ఎన్నిసార్లు విన్నావు పాటని? సరే, నువ్వు అడిగిన పాట వచ్చేస్తుంది, విందాం ఆర్యన్. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు నీకు.
4: థ్యాంక్ యూ.

శ్రోతలు, ఇంతటితో ఇవాళ సింగిడి కార్యక్రమం సమాప్తం. ఈ పూట ఫోన్ గలవని శ్రోతలు సాయంత్రం 5 గంటలకు మాట చెప్పండ్రి పాట ఇనొడ్రి కార్యక్రమానికి, రాత్రి 8 గంటలకు ఉషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలను వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 10 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లోని ముసారాంబాగ్ వద్ద 52 కోట్ల రూపాయలతో 400 మీటర్ల పొడవునా నిర్మించిన నూతన వంతెనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం ప్రారంభించనున్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరగనున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంయుక్త స్నాతకోత్సవం 2026కు రాష్టపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రాష్టంలో చేయూత పథకం కింద కొత్త సామాజిక పెన్షన్లకు విశేష స్పందన లభించింది. 2.5 లక్షల పెన్షన్ల కోసం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించగా ఆదివారం నాటికే 4.34 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 2.64 లక్షల వితంతుల విజ్ఞప్తులే ఉన్నాయి. ఈరోజు దరఖాస్తులకు చివరి రోజు. గత బీఆర్ఎస్ పాలనలో అధికారం ఒక వ్యక్తి ఒక కుటుంబం చేతిలో కేంద్రీకృతమై ప్రజాస్వామ్య వ్యవస్థలు బలహీనపడ్డాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా పాలనను పునరుద్ధరించామని భారీ నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకోవడం ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చికాగోలో ప్రవాస భారతీయులనుద్దేశించి మాట్లాడుతూ, కోవిడ్-19 మహమ్మారి తర్వాత నమోదవుతున్న ఆర్థిక వృద్ది ఊపును కొనసాగిస్తూ భారత్ 2026-27 ఆర్థిక సంవత్సరంలో 7% లేదా అంతకంటే ఎక్కువ ఆర్థిక వృద్ది రేటును సాధించే అవకాశముందని చెప్పారు. తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిజామాబాద్లో పాంచజన్య సంకల్ప సభ నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో జరిగే సభకు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారు. నేపాల్ వరదల్లో చిక్కుకున్న తెలంగాణ వాసుల సురక్షిత తరలింపు కోసం తెలంగాణ భవన్ అధికారులు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కాఠ్మండులోని భారత రాయబార కార్యాలయం, నేపాల్ పోలీసులతో నిరంతర సమన్వయం చేస్తున్నారు. ఏదైనా సమాచారం కోసం తెలంగాణ భవన్ భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని తెలంగాణ భవన్ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. మంచిర్యాల, నిజామాబాద్, భూపాలపల్లి, పెద్దపల్లి, సిరిసిల్ల, హైదరాబాద్లలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:03 దాటి 55 సెకండ్లు. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM 10:34 టెన్ సెకండ్స్ ఎగ్జాక్ట్ గా. ఎవర్ గ్రీన్ హిట్స్ షోకి స్వాగతం.

షోలో ఇవాళ మనం ప్లే చేసుకుంటున్నాం 2000 నుంచి 2026, అంటే ఇప్పటి వరకు టిల్ డేట్ ఈ 26 ఇయర్స్ లో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్స్ ని మనం ప్లే చేసుకుందాం. అండ్ ఈ 26 ఇయర్స్ లో మీరు వినాలి అనుకుంటున్న పాటల వివరాలని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయవచ్చు. నా నెంబర్ 0402324082. అండ్ ఒక అద్రిపోయే పాటతో మణి శర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో అల్లు అర్జున్ గారు యాక్ట్ చేసిన సినిమా పరుగు నుంచి ఒక సూపర్ హిట్ ట్రాక్ సాకేత్ పాడిన పాట మీకోసం స్టేట్ చేయండి.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM 10:39:52 ఎగ్జాక్ట్ గా. ఈ టైంలో చాలా బిజీగా ఉంటారు, ఆఫీస్కి వెళ్ళే టైం అనమాట కదా. అందరూ ట్రాఫిక్ లో కొంతమంది వింటూ ఉంటారు, అండ్ కొంతమంది హడావిడిగా ఇంకా టైం అవుతుంది ఇంకా ఆఫీస్కి రీచ్ అవ్వలేదు అనే హడావిడిలో ఉంటారు, కొంతమంది ఇంకా స్టార్ట్ అవ్వకుండా ఉంటారు నాలాగా, అప్పుడు ప్రాబ్లం జరుగుతూ ఉంటుంది. రైట్, ఈ హడావిడిలో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మనం మిస్ చేసుకుంటూ ఉంటాం, ఎందుకంటే లాంగ్ వీకెండ్, రాఖీ ఫెస్టివల్, బ్యాక్ టు బ్యాక్ వీకెండ్ హాలిడేస్ కూడా వచ్చేసాయి కాబట్టి కొంచెం అలా కొంచెం లేజీ మూడ్ నుంచి ఇప్పుడు వర్క్ మోడ్కి స్విచ్ ఆన్ అయ్యే టైం అనమాట ఇది. అండ్ మండే మార్నింగ్ చాలా హెక్టిక్గా ఉంటుంది, మన మైండ్ కూడా చాలా క్లమ్జీగా ఉంటుంది. సో అలా ఉన్న మైండ్ని కొంచెం రిలాక్స్ చేసుకుందాం, పీస్ఫుల్గా ఒక్క 5 సెకండ్లు అలా ఊపిరి ఇన్హేల్ ఎక్స్హేల్ చేద్దాం, శ్వాస అలా పీల్చేసుకొని అయిపోద్ది, అంతా బాగుంటుంది, అంతా సూపర్గా జరుగుతుంది అని అనేసుకొని ఒక మంచి పాట వింటే బాగుంటుంది. డే అంతా కూడా చాలా సూపర్గా ఉంటుంది, అండ్ మండే అద్రిపోతే మిగిలిన వీకెండ్ వీక్ డేస్ అన్నీ కూడా సూపర్గా హ్యాపీగా పాజిటివ్గా అలా వెళ్ళిపోతాయని నా ఫీలింగ్ అనమాట. రైట్, 10:30 అలా క్రాస్ అయిపోయింది స్టూడియో క్లాక్లో. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు మనం ఈరోజు 2000 నుంచి ఇవాళ వరకు వచ్చిన పాటల్ని, 2026 వరకు, ఈ 26 ఇయర్స్లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ఎవర్ గ్రీన్ హిట్స్ షోలో ఇవాళ ప్లే చేసుకుంటున్నాం. ఈ 26 ఇయర్స్లో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ నాకు వాట్సాప్ చేయండి 04023240852 నెంబర్కి. ఆల్రెడీ కొన్ని మెసేజ్లు ఉన్నాయి, మనం చదువుదాం. వరంగల్ సతీష్, వరంగల్ నుంచి సతీష్ సంగీత మనకి మెసేజ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం పొచ్చెర గ్రామం నుంచి కొట్టూరి లక్ష్మణ్, నవనీత, నిఖిత, నితిన్, లక్ష్మి అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఆ మెసేజ్ చేశారనమాట. జనగాం జిల్లా నుంచి మండలగూడెం గ్రామం నుంచి దివ్యశ్రీ గారు కూడా మనకి మెసేజ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్ఆర్ చరస్తా నుంచి ఉమా గారు మనకి మెసేజ్ చేశారు, అలాగే రక్షాబంధన్ శుభాకాంక్షలు చెప్పారు బిలేటెడ్గా. థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా రక్షాబంధన్ విశేష బిలేటెడ్గా. అయితే ఈ మెసేజ్ ఎవరు పంపించారంటే పెద్దాపురం, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం నుంచి ఎన్టీఆర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి గారు, గొల్లపూడి జగదీష్, సూర్య రేవతి, యశ్వంత్ బాబు, నాగ భాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి, మీ అందరి కోసం ఎస్పీ చరణ్ అండ్ సుజాత పాడిన పాట మనసంతాను వేసిన మా నుంచి చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ 26 ఇయర్స్లో వచ్చిన సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ మూవీస్లో ఈ మూవీ కూడా ఉంటుంది, అండ్ పాటలు కూడా చాలా అదిరిపోతూ ఉంటాయి. ఆర్వి పట్నాయక్ గారి మ్యూజిక్ కంపోజిషన్లో, ఉదయ్ కిరణ్ గారి సూపర్ హిట్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ సినిమా మనసంతాను వేయించి ఈ సూపర్ హిట్ ట్రాక్ మీకోసం.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

ఆయుధం సినిమా నుండి సూపర్ హిట్ ట్రాక్ విన్నారు. శంకర్ మహాదేవన్ స్వర్ణలత పాడిన పాట వందే మాత్రం శ్రీనివాస్ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో 10:23 స్టూడియో క్లాక్ లో. రైట్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM ఎవర్ గ్రీన్ హిట్స్ షోలో ఉన్నారు. అండ్ ఇవాళ మనం ప్లే చేసుకుంటున్నాం 2000 నుంచి 2026 ఈ 26 ఇయర్స్ టిల్ డేట్ ఇవాళ వరకు వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే చేసుకున్నాం. ఈ 26 ఇయర్స్ లో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ డీటెయిల్స్ ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయొచ్చు. మా నెంబర్ 0402324082. రమేష్ కళ్యాణి, ఉషశ్రీ, యశోవర్ధన్ కొయ్యలగూడెం గ్రామం నుంచి మనకి మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ అంటూ నిజామాబాద్ జానకంపేట నుంచి ఎం శ్యామ్ లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సోము, సోను, అలాగే మహమ్మద్ ఫస్సీ, మహమ్మద్ జునైద్, జుబైర్, ముఖ్రమ్, నోమాన్, ఫర్హాన్, జకీర్, ఫిజైల్ మెసేజ్ చేశారు. అలాగే నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నుంచి శ్రీరామ, హనుమాన్లు, వసంత, అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఉన్నారు. లక్ష్మీ ప్రసన్న అండ్ ఫ్యామిలీ డిస్టిక్ జనగాం నుంచి మనకు మెసేజ్ చేశారు. అలాగే నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి నుంచి అరుణ, రాజేందర్ సార్, మీకు రక్షాబంధన్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్, మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా బెలిటెడ్.

రక్షాబంధన్ శుభాకాంక్షలు, అలాగే విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, బబ్బూరి సదానంద గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, వినయ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సౌందర్య, కేసర ఔటర్ రింగ్ రోడ్ నుంచి మనకి మెసేజ్ చేశారు. అండ్ మీ అందరి కోసం హరిహరన్ గారు అండ్ సుజాత గారు పాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్ ఎస్ఏ రాజ్ కుమార్ గారి మ్యూజిక్ కంపోజిషన్లో.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ సలలే.

0: మధురిమ.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM ఎవర్ గ్రీన్ హిట్స్ షో వింటున్నారు. ఇంతకుముందు మనము జర్నీ సినిమా నుంచి కార్తిక్ గారు పాడిన సూపర్ హిట్ ట్రాక్ విన్నాము. ఇవాళ మనము 2000 నుంచి టిల్ డేట్ ఇవాళ వరకు 2026 ఈ రోజు వరకు రిలీజ్ అయిన అదిరిపోయే సూపర్ హిట్ ట్రాక్స్ ప్లే చేసుకుందాం. ఈ 26 ఇయర్స్ లో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ డీటెయిల్స్ ని ఏమైనా హ్యాపీగా నాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయవచ్చు. 0402324082 నెంబర్ కి ఆల్రెడీ మనకి మెసేజ్లున్నాయి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయోన్స్, సియోనా, నాగటి పండు, అశోక్ బాబు, శుభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య, వెంకటేష్, నందిపేట్ నుంచి అలాగే వేణు, ఎలుగందల పద్మశాలి, సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఎల్లంకి గ్రామం, జోగు, ప్రవీణ్, సంధ్య, అక్షయ, గుణ, ఎవర్ గ్రీన్ హిట్స్ కి స్వాగతం. వన్స్ అగైన్ వెల్కమ్ అండి. వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుంచి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్, అలాగే నమస్తే, మేము రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ నుంచి కొడుగంటి శ్రీనివాస, సులోచన, సంతోష్, శ్రావణ్, స్రవంతి, భావన, సంజన, మోక్ష, అనీష్ అండ్ మీ అందరి కోసం ఈ 26 ఇయర్స్ లో వచ్చిన ఒక అద్భుత సూపర్ హిట్ ట్రాక్ స్టే ట్యూన్.

ఇందిరా సినిమా నుంచి ఉదిత్ నారాయణ చిత్ర గారు పాడిన పాట మనం విన్నాము. మణి శర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో 10:42 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. 2000 నుంచి 2026 స్టిల్ డేట్ ఇవాళ వరకు వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. అండ్ 0402324082 నెంబర్ కి మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయొచ్చు. గడ్కేసర్ నుంచి పద్మశాలి, జాలిగం, లోకేష్, సన్నీ, వికాస్, కనీష్, రాజన్, అలాగే వైష్ణవి, భూదాన్ పోచంపల్లి నుంచి మాధవి, ఆంజనేయులు, శ్రావణి, వంశీకృష్ణ, అయాన్, అన్విక, అలాగే శాంతకుమారి కుకట్పల్లి హైదరాబాద్ నుంచి, సంగీత, శ్రావణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుంచి, అలాగే కాశీబుగ్గ వరంగల్ కాశీబుగ్గ నుంచి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ మనకి టెక్స్ట్ చేశారు మీ అందరి కోసం. ఇంకొక సూపర్ హిట్ ట్రాక్ కార్తీక్, కారుణ్య, మాలతి, హరిణి వీళ్ళ బృందం పాడిన పాటని మనం ప్లే చేసుకుందాం. స్టే ట్యూన్.

కురుకుస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM ఎవర్ గ్రీన్ హిట్స్ షో వింటున్నారు. వివిధ భారతి హైదరాబాద్ కి నమస్తే. నమస్తే అండి. నిజామాబాద్ నుంచి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి. ఈ రోజు మనము 2000 నుంచి 2016 ఇవాల్టి వరకు వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. వరంగల్ కాశీబుగ్గా నుంచి దాసి రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ, అలాగే హన్మకొండ జిల్లా కాజిపేట మండలం తలాలపల్లి గ్రామం నుంచి జేరిపోతుల బుచ్చయ్య అండ్ అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనకి ఈ మెసేజ్ లో ఉన్నారు. నల్గొండ జిల్లా చందపేట మండలం చిత్రాలయ విలేజ్ నుంచి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణ, మధు, రవి, రాణి, వాణి, నవీన, రాధిక, త్రిలోక్, నిహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, అలాగే సాయి రుత్విక్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకోసం అద్రిపోయే పాటలు ప్లే చేస్తున్నారు. ప్లే చేయాలి మాకు ఇంకొక పాట అంట. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అవేద, ఆయేషా, థ్యాంక్ యూ సార్ అని పెట్టారు. వెల్కమ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, మాకోసం కూడా ఒక మంచి పాటని వినిపించండి ప్లీజ్ సార్. ఓకే సార్. ఎవరి మెసేజ్ పెట్టింది అంటే హస్తినాపురం ఈస్ట్ నుంచి కన్యగారి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంశ్, అనిరుద్ధ్, శ్రేయాంశ్. డెఫినెట్ గా మీ అందరి కోసం, ఇంతమంది సార్ల కోసం మనం ఒక అద్రిపోయే పాట ప్లే చేద్దాం. తేజ ఆర్పి అంటే ఆర్పి పట్నాయక్ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో తేజ గారు, ఆర్పి గారు, తేజ అంటే డైరెక్టర్ ఏమో నాకు తెలిసి, ఆ సినిమాకి డైరెక్టర్ ఆయనే, ఆర్పి గారు అండ్ ఉషా గారు కలిసి పాడిన ఒక సూపర్ హిట్ ట్రాక్ జేఎం సినిమా నుంచి మీకోసం.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: ఎహరాయే.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: 10:56:25 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనము జేమ్స్ సినిమా నుంచి సూపర్ ట్రాక్ ప్లే చేసుకున్నాం. ఆర్పీ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో ఆర్పీ గారు అండ్ ఉషా గారు పాడిన పాటను ప్లే చేసుకున్నాం. విష్ణు యాదవ్ మనకి మెసేజ్ చేశారు ఎయిర్పోర్ట్ బేగంపేట్ నుంచి. అలాగే చూడవరపు నాగేశ్వరరావు గారు, శశాంక్, గాయత్రి, రమాదేవి, లక్ష్మి, విస్తృత, మహాత్యుతి, సాయి, మాన్విత, సమృత, గీతానగర్ నుంచి, హైదరాబాద్ గీతానగర్ నుంచి మనకి మెసేజ్ చేశారు. అలాగే సీతమ్మ వాకిట్లో సినిమాల చిత్రంలో పాట కావాలి, డెఫినెట్గా నేను నెక్స్ట్ టైం ప్లే చేస్తా, బట్ మనకు ఒక టైం బౌండ్ అనేది ఉంటుంది కాబట్టి. సో ఈ టైం బౌండ్లో చాలా మంది చాలా మెసేజ్లు వస్తున్నాయి కాబట్టి అందులో కొన్నిసార్లు మీ సాంగ్స్ మిస్ అయిపోతూ ఉంటాయి అనమాట. అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి రిక్వెస్ట్ చేశారు, డెఫినెట్గా మనం నెక్స్ట్ టైం ప్లే చేయడానికి ట్రై చేద్దాం నెక్స్ట్ షో ఆయన. సో విత్ దిస్ హ్యాపీ నోట్ ఇవాళ మెసేజ్ చేసిన వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మండే మార్నింగ్ చాలా హెక్టిక్గా ఉంటుంది, ఆఫీస్కి హ్యాపీగా రీచ్ అవ్వండి. మండే అలా మార్నింగ్ కొంచెం సుకూన్గా స్టార్ట్ చేస్తే వీక్ అంతా కూడా చాలా కూన్ గా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ గుర్తుకొస్తున్న ఈ షో కూడా మా ఆర్జే కూడా రెడీగా ఉన్నారు, సో బోల్డ్ అని ఇంట్రెస్టింగ్ విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి. బట్ వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. స్టే ట్యూన్.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ముసారాంబాగ్లో కొత్త హైలెవెల్ బ్రిడ్జ్ ప్రారంభం కానుంది. మూసీ నదిపై నిర్మించిన ఈ వంతెనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతరం అంబర్పేటలోని జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొనున్నారు. అలంపూర్ జోగులాంబను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. ఎంపీలు డీకే అరుణ, మల్లు రవి కూడా జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఇందులో భాగంగా 7.28 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల బాలికలు, బాలుర నూతన హాస్టల్ భవనాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేపటితో 1000 రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రగతి నివేదిక విడుదల చేసింది. కాంగ్రెస్ పాలనలో సంక్షేమం, అభివృద్దికి సమప్రాధాన్యమిచ్చినట్లు సర్కార్ తెలిపింది. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి సీడ్ గణేషను పూజించాలని ప్రముఖ నటుడు చిరంజీవి పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపొందించిన వినాయక ప్రతిమలను ఆవిష్కరించిన ఆయన, 20 కోట్ల మొక్కలు నాటించిన మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కృషిని అభినందిస్తూ తన మద్దతు తెలిపారు. నేపాల్ టిబెట్ వరదల్లో మృతుల సంఖ్య 790కి పెరిగింది. ఈ విపత్తులో 2500 మందికి పైగా గల్లంతయ్యారు. టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రత్యేక రెస్క్యూ బృందాలతో భారత్ కూడా సహాయక చర్యలు చేపట్టింది. యూరోప్ దేశం సైప్రస్లో పడవ బోల్టా పడటంతో 8 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో 270 మంది ప్రయాణికులు పడవలో ఉన్నారు. 237 మందిని రెస్క్యూ బృందాలు రక్షించినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఇరాన్కు చెందిన 2 రాకెట్ లాంచర్లను అమెరికా లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. హర్ముజ్ జలసంధి సమీపంలోని లారక్ ద్వీపంలో రాకెట్ లాంచర్లపై విరుచుకుపడింది. సీమైన్లతో కూడిన రాకెట్లను ప్రయోగించేందుకు ఇరాన్ సిద్దమైన నేపథ్యంలో అగ్రరాజ్యం దాడులకు దిగింది. ఈ నేపథ్యంలో లారక్ ద్వీపం పరిసరాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వచ్చాయి. తెలంగాణలో నైరుతి ఋతుపవనాలు, ఉపరితల ఆవర్తనం వల్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో సాయంత్రం, రాత్రి వేళల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నందున వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @ఏఐఆర్ న్యూస్ ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11 గంటలు దాటి 50 సెకండ్లుగా వస్తుంది. మరికొన్ని క్షణాల్లో గుర్తుకొస్తున్నాయి.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవణము సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
4: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. మరి ఈ రోజు గుర్తుకొస్తున్నాయికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజు ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. ఎందుకంటే ఈ రోజు కూడా అంతే స్పెషల్. డిగ్రీలు లేని గొప్ప మేధావి, పరిశోధనే జీవితంగా సాగించిన గొప్ప రచయిత, అంత్యప్రాసను తెలుగు సినిమా పాటకు అనువుగా, అణుకువుగా అమర్చిన గొప్ప కవి, రచయిత ఆరుద్రగారి జయంతిని పురస్కరించుకుని వారిని గుర్తు చేసుకుందాం. మరుపురాని వారి పాటలు వింటూ ఈరోజు మన వివిధ భారతిలో

ఇలాంటి పాట వింటే మన మనసు కూడా ఊగుతుంది కదా. సరిగ్గా ఇదే రోజు అంటే ఆగస్టు 31, 1925 విశాఖపట్నంలో పుట్టారు భాగవత సదాశివ శంకర శాస్త్రి. అవునండి, ఆరుద్ర అన్నది ఆయన కలం పేరు. స్కూల్ చదువు పూర్తి చేసుకుని 1942లో కాలేజీలో చేరడానికి విజయనగరం బాట పట్టారు. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో 1943లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో బ్యాండ్ బాయ్గా ఉద్యోగంలో చేరారు చదువు ఆపేసి. మరి కవిరాజు తొంగి చూసింది ఎప్పుడంటారు? మాట్లాడుకుందాం.

ఆ రుద్రగారి పాటలు వింటూ నిజంగా మన జగమే మాయగా హాయిగా మారిపోయింది కదా. మనం మాట్లాడుకుంటున్నాము అంత్యప్రాసల గురువు ఆరుద్రగారి గురించి, వారి జయంతిని పురస్కరించుకుని ఆకాశవాణి వివిధ భారతిలో. మరి 1947 వరకు ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం వదిలేశారు. అదే సంవత్సరం నుంచి 1949 వరకు, అంటే 1949 వరకు ఆనందవాణి అనే పత్రికకు సంపాదకుడిగా పనిచేశారు. తర్వాత తన చిన్నాన్న శ్రీశ్రీగారి చేయందుకుని తెలుగు సినీ నగరంలోకి అడుగుపెట్టారు ఆరుద్ర. శ్రీశ్రీగారితో బంధుత్వం కన్నా స్నేహమే ఎక్కువ. శ్రీశ్రీగారి ఆలోచనలతో స్ఫూర్తి పొంది అభ్యుదయ భావాలను అలవర్చుకున్న మేటి రచయిత ఆరుద్ర.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలు దాటి 14 నిమిషాలు గుర్తుకొస్తున్నాయి. వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో మనం గుర్తు చేసుకుంటున్నాం ఆరుద్ర గారిని. మరి 1949లో సినీ రంగ ప్రవేశం చేశారు భాగవతుల సదాశివ శంకర శాస్త్రి గారు. తొలినాళ్లలో డబ్బింగ్ సినిమాలకే పాటలు రాసే అవకాశాలు ఎక్కువగా వచ్చేవట. అలా ఒక చిత్రంలోని పాటలు రాయడానికి ఆరుద్ర గారు బాంబే వెళ్లారు. అక్కడేం జరిగిందో తెలుసా? హస్రత్ జైపురిలను కలిశారు. అంత్యప్రాసల్లోని అందాన్ని మాధుర్యాన్ని రుచి చూపించారు వారిద్దరూ ఆరుద్ర గారికి. ఇక పాటలు రాయడంలో మెళకువలు కూడా అక్కడే నేర్చుకున్నారట.

1950లో బీదల పాటలు చిత్రానికి పాటలు రాయడము, తెరపైన తన పేరు చూసుకోవడం కాస్త చిత్రంగా తోచిందట ఈ పాతికేళ్ల కుర్రాడికి. సరే వచ్చాం, మనమేంటో నిరూపించుకోవడాలు వగరాలు లేవు, ఎందుకంటే అప్పటికే అభ్యుదయ భావాలు శ్రీశ్రీగారి ప్రభావంతో బాగానే వంట పట్టించుకున్నారు. చూద్దాం, ఇదిన్నాళ్లు సాగుతుందా అనుకున్నారట ఆరుద్ర. అసలు ఎంత సింపుల్ మనిషి కదా, మనం ఒక చిన్న మాట ఎవరైనా చెప్పగానే ఎంతో పొంగిపోతాం. అలాంటిది సినిమాలో పేరు, అంటే ఆ క్రెడిట్స్ లో తన పేరు చూసుకుని కూడా ఆయన ఇంత కూడా తొణకలేదట.

ఒకసారి పి సుశీల గారిని ఇంటర్వ్యూలో అడిగారట, మీరు పాడిన మీకిష్టమైన పాటల్లో టాప్ 5 ఏవి అంటే వారు కొన్ని పాటలు చెప్పారు. అందులో రెండు పాటలు ఆరుద్ర గారు రాసినవే. మరి అందులో ఒక పాట ఇప్పుడు వినిపిస్తాను, ఇంకొక పాట ఇంకా సేపయ్యాక, ఎందుకంటే ఆ పాట కూడా ఒక విశేషం ఉంది.

అవకాశాలు మెల్లిమెల్లిగా వస్తున్న రోజులవి ఆరుద్ర గారికి. 1953లో పరోపకారం చిత్రానికి మాటల రచయితగా అవకాశం వచ్చింది. సినిమాకి మాటలు అంటే నా బాధ్యత మరింతగా పెరిగిందే అనుకున్న ఆరుద్ర పరోపకారం చిత్రంతో మాటల రచయితగా కూడా తెలుగు సినిమాకు పనిచేశారు. ఇన్ని చేస్తున్నా కూడా తన సాహిత్యం మరోవైపు కొనసాగిస్తూనే ఉండేవారు.

ఎమ్మెల్యే చిత్రం నుంచి ఒక మంచి పాట వినేశాము. ఏం రాజా అజ్జికి పాడింది ఆరుద్ర రచనతో. మరి చిన్నాన్న చేయి పట్టుకుని సినీ రంగంలో అడుగు వేసిన ఆ చిన్నవాడు ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఎదిగాడు. శబ్ద ప్రయోగాలలో అందవేసిన చేయిగా మారాడు ఆరుద్ర. సమాజాన్ని దగ్గరగా పరిశీలిస్తూ తన రచనలతో ప్రభావితం చేసిన గొప్ప రచయిత ఆరుద్ర.

నాస్తికుడైన ఆరుద్రగారితో బాపుగారు రాయించుకున్న భక్తిగీతం గోరంత దీపం చిత్రంలో రాయినైనా కాకపోతిని వేనోళ్ల కొనియాడబడిన గీతం. ఇది సుశీలగారికి కూడా చాలా ఇష్టమైన పాట. మరి బాపుగారికి ఆరుద్ర రచనలంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలియంది కాదు. అందుకే ముత్యాల ముగ్గులోని ముత్యమంతా పాటైనా, శ్రీరస్తు శుభమస్తు అంటూ పెళ్లి పుస్తకంలోని పెళ్లి పాటైనా, తెలుగుదనంతో బాపు గీతలా చెరగని ముద్రలా నేటికీ మన మనస్సుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలు దాటి 45 నిమిషాలు గుర్తుకొస్తున్నాయి. వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో ఈ రోజు ఆరుద్ర గారి జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం. త్వమేవహం అంటే నువ్వే నేను అని అర్థం. అక్షరాలే మురిసేట్టుగా

రాసిన ఈ సాహిత్యపుటిలో రజాకార్ ఉద్యమం గురించి ప్రజలు అనుభవించిన వెత్తలు చెప్పిన పుస్తకం ఇది. మనసు తాకింది. చదివిన ప్రతివారూ కంటతడిపెట్టారు. సినీ గేయ రచనలు ఆత్రేయగారి సాహిత్య ప్రయాణంలో ఒక పార్శ్వం మాత్రమే. ఒక ప్రముఖుడు అన్నట్టు శ్రీశ్రీ అభ్యుదయ కవిత్వానికి ఆకృతినిస్తే ఆరుద్ర ఆ అభ్యుదయ కవిత్వంతో ఆటలు ఆడుకున్నాడు, ఆటలు నేర్పారు అని చెప్పి. మరి భక్తి గీతాలు, ప్రబోధ గీతాలు, ప్రణయ గీతాలు మాత్రమే కాదు, హుషారైన పాటలకు కూడా చిరునామాగా మారారు కొన్ని రోజుల్లోనే ఆరుద్ర.

అప్పటి వరకు సినిమాలో ఒకటో రెండో పాటలు రాసేవారు ఆరుద్ర. మరి అది మారింది ప్రేమలేఖలు చిత్రంతో. మురళీమోహన్ జయసుధ నటించిన ప్రేమలేఖలు చిత్రంలో అన్ని పాటలు ఆరుద్ర గారే రాశారు. ఆరుద్ర పాట మనతో ఆడి పాడి సరస శృంగార భక్తి గీతాలతో లాలించింది, మురిపించింది. ఏమివ్వగలం మనం ఆరుద్ర గారికి ఇంత మంచి రచనలు మనందరి కోసం రాసినందుకు? వారు రాసిన పాటలు వినడం తప్ప.

సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో పాటలు రాయడంలో ఆరుద్రగారిది అందవేసిన చెయ్యి. సినీ ప్రముఖుల ముచ్చట్లలో ఒకసారి దొర్లిన మాటేంటో తెలుసా? దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచనలని మనం కనుక రథంగా ఊహిస్తే ఆ రథానికి రెండు చక్రాలు, ఒకరు శ్రీశ్రీ మరొకరు ఆరుద్ర అనడం గమనార్హం.

సమగ్ర ఆంధ్ర సాహిత్యం, కూనలమ్మ పదాలు, సినీవాలి వంటి కావ్యాలు, ఉద్గీత, సాలభంజికలు వంటి నాటికలు రాసిన మేటి రచయిత ఆరుద్రగారికి 1987 అంటే 1987లో సాహిత్య అకాడమీ పురస్కారంతో ప్రభుత్వం గౌరవిస్తే మన మనస్సుల్లో తెలుగు సినీ రంగంలో సుస్థిర స్థానం కల్పించాము. తెలుగు సినీ విలీలాకాశంలో వెలుగుతున్న అరుణతార, పాటల రారాజు, పదాల సామ్రాట్టు ఆరుద్రగారు, వారి జయంతిని పురస్కరించుకుని ఈరోజు ఆరుద్రగారు రచించిన కొన్ని సినీ గీతాలు విన్నాము. నమస్కారం అంటూ సెలవు తీసుకుంటోంది మీ రేడియో సఖీ అనుపమా.

మా ఫోన్ నంబర్స్ ఈ రోజు సాయంత్రం 7:15 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ఇల్లు వాకిలి కార్యక్రమంలో వింటారు. మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి, నేను మీ రేడియో సఖి అనుపమ. మరి ఈ రోజు చైతన్య స్ఫూర్తిలో ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నామో తెలుసా? మాతృత్వం ఒక కమ్మని కళ. ప్రశాంతంగా బిడ్డని కని ఆనందంతో ముద్దాడే ఆ క్షణాలు, ఆ తొలి క్షణాలు అపురూపం. కాని వృత్తిధర్మం అలాంటి ముద్దు మురిపాలకు చోటివ్వకుండా పిలుస్తుంటే ఆ తల్లి ఏం చేస్తుంది? అర్థం కావట్లేదా? మాట్లాడుకుందాం ఒక ధీర వనిత గురించి, ఒక మాతృమూర్తి గురించి.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తిలో ఎవరి గురించి మాట్లాడుతున్నామో చెప్తానన్నాను కదా. మహారాష్టలో 1935 జూలై 1 పుట్టిన విథాబాయి భావ్ మాంగ్ నారాయణ్ గాంకర్ గురించి తెలుసా మీకు ఎవరికైనా? 90

సంవత్సరాల క్రితం ఎక్కడో పండర్పూర్ లో పుట్టిన వారి గురించి మాకేం తెలుసు అని అంటారా? మరి ఈ మధ్య వార్తల్లో నిలుస్తున్న ఈథా చిత్రం ఈమె జీవిత కథను ఆధారంగా తీస్తున్న బయోపిక్. శ్రద్ధ కపూర్ విధాబాయ్ పాత్రను పోషిస్తున్నారు. బయోపిక్ తీసేంత ప్రభావితం చేశారా ఈ విధాబాయ్? ఏంటి ఆమె జీవిత విశేషాలు చైతన్య స్ఫూర్తిలో చెప్పుకునేంతగా? ఒక పాట వినిపిస్తాను, దాని తర్వాత చెప్తాను.

చైతన్య స్ఫూర్తిలో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం విధాబాయ్. ఎవరి ఈమె అనంటే ఈమె ఒక నర్తకి. వీరింట్లో అందరూ కళాకారులే. చిన్నతనం నుంచి తాత తండ్రి బాబాయ్లతో ఒక బృందంగా ఏర్పడి నాటకాలు ఆటలు పాటలు ఇవన్నీ చూసేది విధాబాయ్. చదువులో మాత్రం అంతంత మాత్రమే, కాని స్టేజ్ ఎక్కిందా గజ్జె కట్టిందా ఇక ఆమె నృత్యానికి చప్పట్లు కొట్టని చేతులుండేవి కావు. ప్రత్యేకించి లావణి భదిక్ లాంటి వాటిల్లో నిష్ణాతురాలైంది విధాబాయ్. ఏంటి ఈ లావణి నృత్యం? ఒక్కసారి ఈ బీట్ వినండి, మీకు అర్థమవుతుంది.

అలా ఆ శబ్దానికి తగ్గట్టుగా నృత్యం చేయాలి. అందులో నిష్ణాతురాలైపోయింది విధా. మరి విధాబాయి ప్రదర్శనలు కావాలి అని చెప్పి వాడవాడలా మహారాష్ట్రలో ఎదురుచూసేవారట. మరి దాని తర్వాత ఏం జరిగింది, ఏం చేశారు విధా, మాట్లాడుకుందాం.

చైతన్యస్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు దాటి 19 నిమిషాలు. మరి మనం విదాబాయి గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, తమాషా అనే కళా బృందాన్ని స్థాపించి మహారాష్ట్రలోని అన్ని ప్రాంతాల్లో ప్రదర్శనలు ఇచ్చే విదాబాయి అంటే అప్పట్లో ప్రేక్షకులు ఆమె ఆట నాట్యం చూడడానికి టిక్కెట్లు కూడా కొని వచ్చేవారట.

మరి విధాకి వివాహమైంది. గర్భవతి అయినా కూడా విధ ఆడడం ఆపలేదు. దీనికి రెండు కారణాలట. ఒకటి ఆర్థిక ఇబ్బందులైతే, మరొకటి ఆమె ప్రదర్శనే కావాలి, ఆమె మాత్రమే కావాలి అన్న ఎందరో కళారాధకుల అభ్యర్థన. అలా 9 నెలల గర్భవతి స్టేజ్ ఎక్కి నాట్యం మొదలు.

0: పెట్టింది. నొప్పులు మెదలయ్యాయి. మెల్లిగా స్టేజ్ వెనక్కు వెళ్లి ఎవ్వరికీ తెలియకుండా ఎంత కష్టమో ఒక తల్లికి ఊహించండి. ఒక మాట కూడా, ఒక అరుపు కూడా గొంతు నుంచి రాకుండా ప్రసవించి బొడ్డు తాడును రాయితో, అవునండి రాయితో కోసుకుని పుట్టిన బిడ్డను పక్కన పడుకోబెట్టుకుని మళ్లీ స్టేజ్ మీదకి వెళ్లిపోయింది విధాబాయి.
1: ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

ఎక్కడనా ఇలాంటి విచిత్రం విన్నామా? పూర్ణ గర్భవతి అయిన విదాబాయ్ ప్రసవించింది స్టేజ్ వెనకాల మళ్లీ తిరిగి వచ్చి స్టేజ్ ఎక్కేసింది. అసలు ఇలాంటి చిత్రమైన విషయము మనం ఊహ కూడా అందంది కదా. తిరిగి స్టేజ్ మీదకొచ్చిన విధాను ప్రేక్షకులు చూసి ఆశ్చర్యపోయారు. గంట క్రితం పూర్ణ గర్భంతో కనిపించిన అమ్మాయి ఇప్పుడేంటి ఇలా కనిపిస్తోందని విదాబాయినే ప్రశ్నించారు. జరిగిన సంగతి తెలుసుకుని వృత్తి పట్ల ఆమెకున్న నిబద్ధత అంకిత భావానికి ఆశ్చర్యపోయారు

అలా ఆమెకు వృత్తి పట్ల ఉన్న నిబద్ధత తెలుసుకుని కన్నీరు కార్చారు. అందరూ మురిసిపోయారు, నమస్కరించారు. ఆ మాతృమూర్తికి నమస్కరించి గౌరవంగా సాగనంపారు. మహారాష్ట్ర ప్రభుత్వం కళారంగానికి విదాబాయి చేసిన సేవలను గుర్తించి ఆమె పేరు మీద 2006 నుంచి విదాబాయి నారాయణ్ గాంకర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందిస్తోంది. అశేష కళారాధకులు ఆమెను తమాషా సమ్రాధిని అని గౌరవంగా పిలుచుకుంటారు. అంటే తమాషా సామ్రాజ్ఞి అని అర్థం. ఒక తల్లి పేగు తెంచుకొని పుట్టిన బిడ్డను కూడా పక్కకు పెట్టేసి తన నృత్యాన్ని చూడ్డానికి వచ్చిన వారిని నిరాశపరచకూడదు అన్న వృత్తి ధర్మంతో పచ్చి బాలింతైనా కూడా స్టేజ్ ఎక్కి నర్తించడం గొప్ప విషయమే కదా. వీకెండ్ ఆఫ్ కావాలి, ఇంకా హాలిడేస్ కావాలనే మనలాంటి ఎందరికో ఆమె వర్క్ ఎథిక్స్ ఒక పాఠమే కాదు, ఒక స్ఫూర్తి గీతం కూడా.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల అధినేతలతో సమాపేశాలు జరుపుతారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో ఆర్థిక పెరుగుదల వేగం కొనసాగి 7% వృద్ది రేటు నమోదు కావచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జల విద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో చిక్కుకున్న వందలాది మందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. యుఎస్

టెన్నిస్ టోర్నమెంట్ లో అర్జెంటీనా ప్రత్యర్థి చేతులు అనూహ్యంగా ఓడిపోయి నొవాక్ జోకోవిచ్ మొదటి రౌండ్ లోనే నిష్క్రమించారు. కిర్గిస్థాన్ లో రెండో పర్యటనలో భాగంగా మొదటి రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిష్కెక్ లోని ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో ఈరోజు సమాపేశమయ్యారు. యోగా మానస్ అకాడమీతో సహా వివిధ రంగాల్లో భారత్ తో కలిసి పనిచేస్తున్న 4 ప్రతినిధి బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. అనంతరం బిష్కెక్ లోని మహాత్మాగాంధీ మెమోరియల్ పార్క్ లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి ప్రధానమంత్రి మోదీ పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈ రోజు షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల నాయకులతో ప్రధానమంత్రి ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహిస్తారు. రష్యా, ఇరాన్, కిర్గిస్థాన్, ఆర్మేనియా దేశాధినేతలతో ఆయన సమావేశం కానున్నారు. కిర్గిజ్ పర్యటనలో రేపు మోదీ 26వ షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ శిఖరాగ్ర సన్నాహక సమాపేశంలో ప్రసంగిస్తారు. ప్రధానమంత్రి నిన్న కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ కు చేరుకున్నారు. ఈవేళ రేపు జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ సమాపేశంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. విమానాశ్రయంలో ఆయనకు కేబినెట్ మంత్రుల మండలి చైర్మన్ కసమ్ అలియేవ్ అడిల్బే కల్లేషోవిచ్ ఘన స్వాగతం పలికారు. అధ్యకుడు సదీర్ జాఫరోవ్ ఆహ్వానం మేరకు 26వ ఎస్సీఓ సన్నాహక సమాపేశం కోసం మోదీ కిర్గిస్థాన్ లో పర్యటిస్తున్నారు. రేపు జరగనున్న అధినేతల సమాపేశంలో బిష్కెక్ డిక్లరేషన్, ఇతర శిఖరాగ్ర పత్రాలు ఖరారయ్యే అవకాశం ఉంది. అంతకుముందు ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్ లో పర్యటించిన ప్రధానమంత్రి ఆ దేశ అధ్యకుడు షౌకత్ మిర్జియాయోవ్ తో చర్చల అనంతరం నిన్న తన 2 రోజుల అధికారిక పర్యటన ముగించారు. ఇరు దేశాల నాయకులు భారత ఉజ్బెకిస్తాన్ సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచేందుకు అంగీకరించారు. ఈ పర్యటనలో 11 ఒప్పందాలపై సంతకాలు చేయడంతో క్రిటికల్ మినరల్స్, యురేనియం, వాణిజ్యం, రక్షణ, డిజిటల్ చెల్లింపులు, విద్య, హిందీ, సంస్కృతం, క్రీడలు, వారసత్వ పరిరక్షణ మొదలైన అన్ని రంగాల్లో 2 దేశాల మధ్య భాగస్వామ్యం మరింత విస్తృతమైంది. అమెరికా పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ షికాగోలో ప్రవాస భారతీయులనుద్దేశించి మాట్లాడారు. కోవిడ్-19 మహమ్మారి తర్వాత నమోదవుతున్న ఆర్థిక వృద్ది వేగాన్ని కొనసాగిస్తూ భారత్ 2026-27 ఆర్థిక సంవత్సరంలో కూడా 7% లేదా అంతకంటే ఎక్కువ వృద్ది రేటును సాధించే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి చెప్పారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సంఘర్షణ, హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితి, సప్లై చైన్ లో అంతరాయాలు ఏర్పడినప్పటికీ భారత్ తన వృద్దిలో వేగం కొనసాగించగలదని ఆమె చెప్పారు. పశ్చిమాసియాలో సంక్షోభం కారణంగా హోర్ముజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయం ప్రారంభంలో ముడిచమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువుల వంటి కీలక వస్తువుల సరఫరాపై ప్రభావం ఉన్నప్పటికీ మన దేశం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరఫరాను విజయవంతంగా నిర్వహించిందని నిర్మలా సీతారామన్ తెలియజేశారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జల విద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో చిక్కుకున్న వందలాది మందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. త్రిశూలి 3A ప్రాజెక్టు వద్ద భారత్, చైనాకు చెందిన నిపుణులతో కలిసి సహాయక బృందాలు టన్నెల్ లోపల ఉన్న వారితో సంబంధాలు నెలకొల్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రాజెక్టులో పనిచేస్తున్న సుమారు 2500 మంది ఉద్యోగుల ఆచూకీ ఇంకా దొరకవలసి ఉంది. నేపాల్ అంతటా వరదల వల్ల ఇంతవరకు 794 మంది ప్రాణాలు కోల్పోగా 2500 మందికి పైగా గల్లంతైనట్లు అంచనా వేస్తున్నారు. టిబెట్ లో కూడా 16 మంది మరణించారు. 546 మంది ఆచూకీ లేకుండా పోయినట్లు అధికారులు చెప్పారు. గండకి ప్రావిన్స్ లోని త్రిశూలి నది ఉధృతికి ఘాల్చౌక్ చొరోడిని కలిపే వంతెన కొట్టుకుపోయింది. ఉదయం 11:30 సమయంలో వచ్చిన ఈ వరద కారణంగా పృథ్వీ రహదారికి రాకపోకలు నిలిచిపోయాయి. మరోపక్క నేపాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బీహార్లోని గండకి, కోసీ నదుల్లో నీటిమట్టం పెరుగుతోంది. ప్రవాహాన్ని క్రమబద్దీకరించేందుకు వాల్మీకి నగర్ బ్యారేజ్కు చెందిన 36 గేట్లు, కోసీ బ్యారేజ్కు చెందిన 20 గేట్లను ఎత్తివేశారు. అయితే గత 24 గంటల్లో 2 నదుల వద్ద ప్రవాహం కొంత తగ్గుముఖం పట్టింది. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుదోవ పట్టించే వార్తల నేపథ్యంలో సుపాల్ జిల్లా యంత్రాంగం స్పందిస్తూ కోసీ నది నీటిమట్టం సాధారణ స్థితిలోనే ఉందని, బ్యారేజ్ పూర్తిగా సురక్షితంగా ఉందని స్పష్టం చేసింది. అయితే ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండడంతో పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, సారణ్తో పాటు గోపాల్గంజ్ జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. ముంబైలోని నేవల్ డాక్యార్డ్ లో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో భారత నౌకాదళం

0: విస్తార్ తరగతికి చెందిన రెండవ డైవింగ్ సపోర్ట్ వెసల్ టీఎస్వి అయిన ఐఎన్ఎస్ నిపుణ్ను జలప్రవేశం చేయించారు. ఈ కమిషనింగ్ వేడుకలో నౌకాదళ చీఫ్ అడ్మిరల్ కృష్ణస్వామినాథన్ మాట్లాడుతూ, వ్యూహాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో సముద్రంలో మల్టీ డొమైన్ డీప్ వాటర్ ఆపరేషన్లకు అవసరమైన ప్రత్యేక సామర్థ్యాలను పెంపొందించడంలో నిపుణ్ నౌకాదళానికి ఒక శక్తివంతమైన అదనపు బలమని పేర్కొన్నారు. డైవింగ్ సపోర్ట్ సబ్మెరైన్ రెస్క్యూ నౌకగా నీటి అడుగున చేపట్టే క్లిష్టమైన ఆపరేషన్ల కోసం పశ్చిమ నౌకాదళ కమాండ్ సామర్థ్యాలను నిపుణ్ విశేషంగా ఇనుమడింపు చేస్తానని ఆయన చెప్పారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ స్వదేశీ పరిజ్ఞానంతో దీని రూపకల్పన చేసి నిర్మాణం జరిపింది. విస్తృత శ్రేణి డ్రైవింగ్, నీటి అడుగున జరిగే ఆపరేషన్లకు మద్దతుగా ఈ నౌకను ప్రత్యేకంగా రూపొందించారు. సముద్రంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో పనిచేసే డైవర్లకు నిరంతరం అండగా నిలిచేలాగా నిపుణ్ నౌక ఆధునిక డైవింగ్ సిస్టమ్స్, నీటి అడుగున జోక్యం చేసుకునే సామర్థ్యాలతో రూపుదిద్దుకుంది. నావిగేషన్, ప్లాట్ఫామ్ మేనేజ్మెంట్, ఖచ్చితమైన స్టేషన్ కీపింగ్ కోసం నౌకలో అత్యాధునిక వ్యవస్థను చేర్చారు. భారతరత్న మాజీ రాష్టపతి డాక్టర్ ప్రణబ్ ముఖర్జీ వర్ధంతి సందర్బంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. గొప్ప పరిపాలనా దక్షుడిగా, రాజ్యాంగ విలువలు కట్టుబడిన నేతగా ప్రణబ్ ముఖర్జీ దేశానికి సేవలందించారని, ఆయన జీవితం నూతనంగా రాజకీయాల్లో అడుగుపెట్టే వారికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని అమిత్ షా సామాజిక మాధ్యమ సందేశంలో పేర్కొన్నారు. పవిత్ర శ్రావణ భాద్రపద మాసాల సందర్బంగా ఉజ్జయినిలో ఈవేళ మహాకాల్ ఐదవ అంబారీ ఊరేగింపు జరుగుతుంది. బాబా మహాకాల్ నగరంలో పర్యటించి తన భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ సందర్బంగా భక్తులు మహాకాళేశ్వరుణ్ణి ఐదు వేర్వేరు రూపాల్లో దర్శించుకుంటారు. ఈసారి ఈ ఊరేగింపుకు 84 మహాదేవులు ప్రధాన ఇతివృత్తంగా నిలిచింది. ఉజ్జయినిలోని ప్రాచీన 84 మహాదేవులకు సంబంధించిన అద్భుతమైన శకటాలు భక్తులు విశేషంగా అకంటుకుంటాయి. సాయంత్రం 4 గంటలకు పూజా కార్యక్రమాల అనంతరం ఈ ఊరేగింపు ఆలయం నుంచి బయలుదేరుతుంది. మహాకాల్ ఘాటి, బక్షీబజార్, కహార్వాడి మీదుగా రామ్ ఘాట్ చేరుకుంటుంది. అక్కడ క్షిప్ర నది నీటితో భగవాన్ మహాకాళేశ్వరుడికి అభిషేకం నిర్వహిస్తారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో తిరిగి ఆలయానికి ఊరేగింపు చేరుకుంటుంది. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ సమీపంలో ఉన్న తక్కువార్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. అలీపూర్ద్వార్ నుంచి డార్జిలింగ్ సందర్శనకొచ్చిన ఇద్దరు యువకులు బైక్పై వెడుతుండగా అటునుంచి నడుచుకుంటూ వెడుతున్న స్థానిక వ్యక్తులు ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బైక్ వెనుకొచ్చిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన స్థానికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో అర్జెంటీనా ప్రత్యర్థి చేతులు అనూహ్యంగా ఓడిపోయి నొవాక్ జోకోవిచ్ మొదటి రౌండ్లోనే నిష్క్రమించారు. న్యూయార్క్లోని ఆర్థర్ అష్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో తన 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించే ప్రయత్నంలో భాగంగా ఆడిన తొలి మ్యాచ్లోనే నొవాక్ జోకోవిచ్ అర్జెంటీనాకు చెందిన మారియానో నవోనే చేతిలో అనూహ్యమైన ఓటమిని చవిచూశారు. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో అర్జెంటీనా ఆటగాడు 7-6, 5-7, 4-6, 6-2, 6-1 తేడాతో జోకోవిచ్ పై విజయం సాధించారు. గ్రాండ్ స్లామ్ చరిత్రలోనే అత్యంత సంచలనాత్మకమైన తొలి రౌండ్ మ్యాచ్ల్లో ఇదొకటిగా నిలిచిందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. మహిళల టీ20 ఏషియా కప్ టోర్నమెంట్లో ఈరోజు దుబాయ్లో జరిగే గ్రూప్ బి మ్యాచ్లో బంగ్లాదేశ్ ఇండోనేషియాతో తలపడుతుంది. రాత్రి 8 గంటలకు భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల అధినేతలతో సమావేశమవుతారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జల విద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో చిక్కుకున్న వందలాది మందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో అర్జెంటీనా ప్రత్యర్థి చేతులు అనూహ్యంగా ఓడిపోయి నొవాక్ జోకోవిచ్ మొదటి రౌండ్లోనే నిష్క్రమించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 గంటలు దాటి 40 నిమిషాలు. మరికొన్ని క్షణాల్లో ఫిలిం గీతాలు విందాం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఫిలిం గీతాలు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఇప్పుడు విందాం ఛాంపియన్. ఈ చిత్రంలో రామ్ మిరియాల పాడిన కాసర్ల శ్యామ్ గీతం. సంగీతం అందించారు మికీ జే మేయర్.

జనరంజని. జనరంజనిలో మీరు కోరిన పాటలు మాతో పంచుకోవాలనుకునే మాటలు ఇక మీదట ఫోన్ ద్వారా కాకుండా లేఖల ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ పంపచ్చు. మరి లేఖలు పంపించవలసిన మా చిరునామా వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. చిరునామా మరోసారి వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్. ఇక ఈమెయిల్ అడ్రస్ నోట్ చేసుకోండి, హెల్లో వివిధ్ భారతి హైదరాబాద్ @gmail.com. HELLO VIVIDHBHARATIHYD @gmail.com. ఈమెయిల్ చిరునామా మరోసారి HELLO VIVIDHBHARATIHYD @gmail.com. హెలో వివిధ్ భారతి హైదరాబాద్ @gmail.com. మీకు నచ్చిన పాటల కోసం ఇక నుంచి లేఖల ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా ఆకాశవాణికి పంపించండి. జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం.

విన్నపాట దేవరా. ఈ చిత్రంలో రామజోగే శాస్త్రి రాశారు. సంగీతం అందించారు అనిరుద్ రవిచందర్. పాడినవారు నకాష్ అజీజ్ ఆకాశ. శ్రోతలందరికీ ఒక గమనిక. ఈరోజు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో పాలీహౌజ్ లో మల్చింగ్ పద్దతి అనే అంశం గురించి ఫలపరిశోధన స్థానం కాన్హా శాంతివనం నందిగామ అసిస్టెంట్ ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ పి తనూజ గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో సమాధానాలిస్తారు. రైతులు శ్రోతలు మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ నోట్ చేసుకోండి. 040 STD కోడ్ 2324 0852, 2324 0853, 040 STD కోడ్ 2324 0852, 2324 0853. ఈ రోజు రాత్రి 7:15 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో

0: అమరన్ చిత్రంలో పాట విన్నారు. రమ్య బెహ్రా, అనురాగ్ కుల్కర్ని పాడిన రామజోగే శాస్త్రి గీతమది. సంగీతం అందించారు జీవి ప్రకాష్ కుమార్.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670464944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
0: ఫిలిం గీతాలు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఇప్పుడు విందాం పుష్ప 2. ఈ చిత్రంలో శ్రేయా ఘోషాల్ పాడిన చంద్రబోస్ గీతం. సంగీతం అందించారు దేవిశ్రీ ప్రసాద్.

0: 六。
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1 గంట దాటి 10 నిమిషాలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మూసరంబాగ్లో మూసీ నదిపై నూతనంగా నిర్మించిన హైలెవెల్ వంతెనను ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని భక్తుల సౌకర్యార్థం 45 కోట్ల రూపాయలతో ఆర్ఓబీని నిర్మిస్తున్నామని వెల్లడించారు. 1000 రోజుల పాలన పూర్తి కావడంపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్టంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించామని తెలిపారు. ప్రకృతి సంరక్షణ కోసం మట్టి వినాయకులు సీడ్ గణేషులను పూజించాలని ప్రముఖ నటుడు చిరంజీవి పిలుపునిచ్చారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ లోని మూసారంబాగ్లో మూసీ నదిపై నూతనంగా నిర్మించిన హైలెవెల్ వంతెనను ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అనంతరం అంబర్పేటలోని జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఈ సందర్బంగా జీహెచ్ఎంసీతో పాటు మల్కాజ్గిరి,

0: సైబరాబాద్ కార్పొరేషన్ల నూతన లోగోలను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. వంతెన అందుబాటులోకి రావడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. జోగులాంబ అలంపూర్ అమ్మవారు, బాలబ్రహ్మేశ్వర స్వామివారిని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన ఆయన అనంతరం 6.7 కోట్ల రూపాయలతో ఆధునీకరిస్తున్న జోగులాంబ రైల్వే స్టేషన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ వ్యాప్తంగా 42 రైల్వే స్టేషన్ల అభివృద్ది పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం జోగులాంబ రైల్వే గేట్ వద్ద 45 కోట్ల రూపాయలతో ఆర్ఓబీని నిర్మిస్తున్నామని వెల్లడించారు. కాజీపేట రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ త్వరలో ప్రారంభమవుతుందని, భవిష్యత్తులో హైదరాబాద్ నుంచి బెంగళూరు, పూణే నగరాలకు బుల్లెట్ రైళ్లు వస్తాయని పేర్కొన్నారు. రాష్టంలో 80,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు ప్రగతిలో ఉన్నాయని తెలియజేశారు.
1: ఇంపార్టెంట్ రైల్ హబ్ ఇది గద్వాల్, కాబట్టి దీనికి కనెక్టివిటీ మరి బాగా ఉండాలనే దృక్పథం తోటి ముందుకెళ్తా ఉన్నాం. ఎవ్రీడే 7,000 మంది ప్యాసింజర్స్ గద్వాల్ ట్రైన్ కు వస్తూ పోతూ ఉంటారు, కాబట్టి ఒక ఇంపార్టెంట్ రైల్వే హబ్ గా మేము గుర్తిస్తున్నాం. సుమారు 34 ట్రైన్లు ఎక్స్ప్రెస్ గాని ప్యాసింజర్స్ గాని ఆగుతూ ఉంటాయి, కాబట్టి దీంట్లో భవిష్యత్తులో ఈ రైల్వే స్టేషన్ అభివృద్ది జరిగిన తర్వాత మరిన్నిగా ట్రైన్లు ఆపడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాను.
0: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రజాప్రభుత్వం 1000 రోజుల పరిపాలనను విజయవంతంగా పూర్తి చేసుకుందని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సంక్షేమం, అభివృద్ది, సామాజిక న్యాయమే ధ్యేయంగా రైతు రుణమాఫీ, మహాలక్ష్మి, ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి వంటి పథకాల ద్వారా ప్రజలకు నేరుగా లబ్ది చేకూర్చామని పేర్కొంది. తలసరి ఆదాయ పెంపుతో పాటు ఐటీ, వ్యవసాయ రంగాల్లో రాష్టం గణనీయమైన పురోగతి సాధించిందని వెల్లడించింది. యంగ్ ఇండియా, స్కిల్స్ యూనివర్సిటీ, మూసీ పునరుజ్జీవం, కొత్త పరిశ్రమలతో భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలను విస్తరించామని తెలిపారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తెలంగాణను $1 trillion ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు బలమైన పునాదులు వేసినట్టు సీఎంఓ వెల్లడించింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల ప్రజాపాలన పూర్తి చేసుకోవడంపై మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ నిరంకుశ పాలనకు ముగింపు పలికి ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించామని తెలిపారు. ఉచిత ఆర్టీసీ ప్రయాణం, రుణమాఫీ, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేశామన్నారు. భారీ ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ఉద్యోగాల భర్తీ, మౌలిక వసతుల కల్పనతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని వెల్లడించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ను ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. శాతవాహన ఇంజనీరింగ్ కళాశాల వసతి గృహ భవనాలకు శంకుస్థాపన చేసిన ఆయన, వచ్చే విద్యా సంవత్సరానికి నిర్మాణాలు పూర్తి చేసి కొత్త కోర్సులు అందుబాటులోకి తెస్తామన్నారు. నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, నవోదయ, ట్రిపుల్ ఐటీ బ్రాంచ్, కబడ్డీ అకాడమీలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. విద్యార్థులు ఇక్కడే చదువుకుని మంచి ప్లేస్మెంట్స్ సాధించాలని ఆకాంక్షించిన ఈ కార్యక్రమంలో ఈ విశ్వవిద్యాలయ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణలోని 14 జిల్లాల్లోని 56 కేంద్రాల్లో నీట్ పీజీ 2026 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 17,626 మందికి గాను 17,143 మంది హాజరై 97.26% హాజరు నమోదైంది. గచ్చిబౌలిలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ పరీక్ష నిర్వహణ తీరును ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో జరిగిన ఈ పరీక్షకు పోలీసు, వైద్య ఆరోగ్య శాఖల సమన్వయంతో భద్రతా ఏర్పాట్లు చేయగా ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా ప్రశాంతంగా పూర్తయినట్టు అధికారులు తెలిపారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రకృతి సంరక్షణ, పచ్చదనం పెంపు లక్ష్యంగా మట్టి వినాయకులు, సీడ్ గణేశులను పూజించాలని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపొందించిన సీడ్ గణపతి ప్రతిమలను తన నివాసంలో ఆవిష్కరించిన ఆయన, ఇంట్లోనే నిమజ్జనం చేయడం ద్వారా

0: విఘ్నేశ్వరుడు మొక్కగా ఎదిగి ఆశీర్వదిస్తాడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కోట్ల మొక్కలు నాటేలా ప్రజలను ప్రోత్సహించడాన్ని కొనియాడుతూ ఆయన చేపట్టిన ఈ యజ్ఞానికి తమ పూర్తి మద్దతుంటుందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. అక్కన్నపేట మండలం కట్కూరులో పర్యటించిన మంత్రి నూతన పంచాయతీ భవనాన్ని ప్రారంభించి సంక్షేమ పథకాల లబ్దిదారులకు చెక్కులందించారు. గౌరవెల్లి ప్రాజెక్టు కాల్వల భూసేకరణకు ప్రభుత్వం 250 కోట్లు విడుదల చేసిందని, త్వరలోనే టెండర్లు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని తెలిపారు. పాఠశాలల బలోపేతం, రోడ్ల విస్తరణ, క్రీడల ప్రోత్సాహం, ప్లాస్టిక్ రహిత గ్రామాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతూ అన్ని రంగాల్లో గ్రామాభివృద్దికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 28 నుంచి 30 వరకు నిర్వహించిన క్రీడా ఫిట్నెస్ కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి. మేజర్ ధ్యాన్ చంద్ జయంతి, ప్రత్యేక క్రీడా పోటీలు, సైకిల్ రన్ల ద్వారా ప్రజల్లో శారీరక దృఢత్వంపై అవగాహన కల్పించారు. యువతలో క్రీడా చైతన్యాన్ని, ఫిట్నెస్ ను పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు సాగాయి. నైరుతి ఋతుపవనాలు ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వాహనదారులు, దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. మంచిర్యాల, నిజామాబాద్, సిద్దిపేట తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పొలం పనుల్లో ఉన్న రైతులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రయాణికుల భద్రతను మెరుగుపరిచేందుకు సూర్యాపేట జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మై ఆటో ఈజ్ సేఫ్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు ఎస్పీ నరసింహ వెల్లడించారు. కోదాడలో సుమారు 800 ఆటోలకు క్యూఆర్ కోడ్ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఆటోల్లో ప్రయాణించేవారు అత్యవసర సమయాల్లో ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి ఎమర్జెన్సీ బటన్ నొక్కితే పోలీసులు వాహనాన్ని ట్రాక్ చేసి వెంటనే సహాయం అందిస్తారని తెలిపారు. ప్రయాణికులు తమ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు పంపించడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మూసారంబాగ్లో మూసీ నదిపై నూతనంగా నిర్మించిన హైలెవెల్ వంతెనను ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని భక్తుల సౌకర్యార్థం 45 కోట్ల రూపాయలతో ఆర్ఓబీని నిర్మిస్తున్నామని వెల్లడించారు. 1000 రోజుల పాలన పూర్తి కావడంపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్టంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించామని తెలిపారు. ప్రకృతి సంరక్షణ కోసం మట్టి వినాయకులు, సీడ్ గణేషులను పూజించాలని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి పిలుపునిచ్చారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1:20. మరి షో టైం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అంటోంది మీ రేడియో సఖి అనుపమ. షో టైంలో ఎలా పాల్గొనాలి మనందరికీ తెలుసు. మేము అడిగే సులభమైన ప్రశ్నలకి జవాబులు పంపించేయడమే మా ఫోన్ నంబర్. నోట్ చేసుకోండి, 0402324085204023240852. ఇది మా వాట్సాప్ నంబర్. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దాం మనందరికీ ఎంతో ఇష్టమైన గేమ్ షో క్విజ్ షో షో టైమ్. సో షో టైంలో తొలి ప్రశ్న, కొత్త చిత్రం మల్లీశ్వరిలో, జాగ్రత్తగా వినండి, కొత్త చిత్రం మల్లీశ్వరిలో హీరోయిన్ ఏ ప్రాంతానికి చెందిన యువరాణి? కొత్త చిత్రం మల్లీశ్వరిలో హీరోయిన్ ఏ ప్రాంతానికి చెందిన యువరాణి? జవాబు తెలిస్తే 0402324085 కి వాట్సాప్ చేసేయండి.

ఆంధ్రా వాళ్ళలో పాటలో చెప్పినట్టుగా దిల్దార్ గా నేను అన్ని పేర్లు చదవలేనేమో, నైరే నైరే అనేస్తాను, కానీ మీరు మాత్రం జవాబులతో దుమ్ము దులిపేశారు. నేను షో టైంలో అడిగాను కొత్త మల్లీశ్వరి చిత్రంలో హీరోయిన్ ఏ ప్రాంతానికి చెందిన యువరాణి అని. మరి జవాబు ఏంటో తెలుసా? మీరు జపురం. సో రైట్ ఆన్సర్స్ పంపించిన కొందరు శ్రోతల పేర్లు: భూతన్ పోచంపల్లి నుంచి మార్కండేయ అనిత, ఖైరతాబాద్ నుంచి జయలక్ష్మి, దేవరకొండ నుంచి గోపి, బీహెచ్ఎల్ నుంచి రవిగౌడ్, ఆలేరు నుంచి అనితా శ్రీనివాస్, నిజామాబాద్ నుంచి జైనుద్దీన్, హైదరాబాద్ నుంచి నాగేశ్వరరావు, వనస్థలీపురం నుంచి బాలరాజు, గజ్వేల్ నుంచి వెంకటేష్, హన్మకొండ నుంచి లక్ష్మి, నిమాని నుంచి పునా వెంకటేశం, పెడన నుంచి అప్పలరావు, పొద్దుటూరు నుంచి దస్తగిరి సంధ్య, నిజాంపేట నుంచి గణేష్ వేదవతి, వరంగల్ నుంచి బాలకృష్ణ, వెల్లుల నుంచి జాప భూమేశ్వర్, పెద్దాపురం నుంచి త్రిమూర్తులు గుప్తా, అలాగే ఖమ్మం నుంచి కృష్ణకుమారి. వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు.

0: అందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి సలహాలకి 155313 లేదా 9989851052కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.inని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: అడిగే ప్రశ్నలకి సమాధానాలు పంపించేయండి. మరి నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఒక చిన్న పొడుపు కథ, మరి మీ అందరూ జవాబులు చెప్పేస్తారనుకుంటా, జాగ్రత్తగా వినండి. ఈయన వస్తే ఎవరైనా సరే నోరు తెరవాల్సిందే, ఎవరబ్బా? ఈయన వస్తే ఎవరైనా సరే నోరు తెరవాల్సిందే, ఎవరది? జవాబు తెలిస్తే 0402324085 కి వాట్సాప్ చేసేయండి.

షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి షో టైం లో ఇందాక నేను అడిగాను, ఈయన వస్తే ఎవరైనా నోరు తెరవాల్సిందే ఎవరది అని. జవాబు ఆవలింత. మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో తెలుసా? ఆర్మూర్ నుంచి కళావతి, నిజామాబాద్ నుంచి సిరిజా సంజీవ్, ఆదిలాబాద్ నుంచి సంధ్యా, సికింద్రాబాద్ నుంచి మంగా భాస్కర్, హైదరాబాద్ నుంచి ఉజ్వల, చందనగర్ నుంచి సిహెచ్ విజయ్ కుమార్, బీరెల్లి నుంచి శ్రీనివాస్ విజయ్ కుమార్, సిరిసిల్ల నుంచి శ్రీనివాస్, జగ్రన్పల్లి నుంచి అరుణ రాజేందర్, భూదాన్ పూజంపల్లి నుంచి మాధవి ఆంజనేయులు, తాళ్లరాంపురం నుంచి రాజేంద్ర ప్రసాద్, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, అంబర్పేట్ నుంచి అఖిల, కిరణ్ కుమార్, అలాగే రాధ గారు రైట్ ఆన్సర్ పంపించారు, ప్రాంతం పేరు రాయడం మర్చిపోయారు, నాగ్పూర్ నుంచి నాగభూషణరావు, బెంగళూరు నుంచి శ్రీపతి బాబు, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: తాజాగా మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటాన్ని దక్కించుకున్నది ఎవరు? తాజాగా మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటాన్ని దక్కించుకుంది ఎవరు? జవాబు తెలిస్తే 0402324085 కి వాట్సాప్ చేసేయండి.

షో టైమ్ లో నేను అడిగాను, తాజాగా మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటాన్ని దక్కించుకుంది ఎవరు అని. జవాబు తెలుసా? కాజియా లిజ్ మెజో. ఈమె కేరళ రాష్ట్రానికి చెందిన అమ్మాయి. మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారంటే, మోరిపల్లి నుంచి శ్రీనివాసరావు, అంకుషాపురం నుంచి సుదర్శన్, సూరారం కాలనీ నుంచి బ్రూస్లీ, ఖైరతాబాద్ నుంచి కేవీరావు, నెమ్మారి నుంచి హేమలత, ఆదిలాబాద్ నుంచి గంగారెడ్డి, హుజూరాబాద్ నుంచి ఘట్టన్న, నిజామాబాద్ నుంచి వేముల నరసింహారావు, కౌకూరు నుంచి సూర్యశ్రీ, రాజాజీ నగర్ కర్ణాటక నుంచి గణేష్, సుచిత్ర సర్కిల్ నుంచి నంబూద్రి, నిజామాబాద్ నుంచి కీర్తి రాజ్కుమార్, హుజూరాబాద్ నుంచి మాధురి మయూరి, ఆర్మూర్ నుంచి రాధా, భవానీపేట నుంచి ఇనాయతుల్లా, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. మరి శ్రోతలందరూ ఈ రోజు ఇంత ఆసక్తిగా పాల్గొన్నందుకు అనేక అనేక ధన్యవాదాలంటోంది ఆకాశవాణి వివిధ భారతి. అలాగే పక్క రాష్టాల నుంచి జవాబులు పంపించేవారు, వీలైతే ఇంగ్లీష్లో పంపించండి మీకు కనుక తెలుగు రాకపోతే. అంటే మీరు కన్నడలో చాలా మంది జవాబులు పంపిస్తున్నారు, కన్నడ లిపి తెలుగుకి కాస్త దగ్గరగా ఉంది కాబట్టి ప్రయత్నిస్తున్నాము చదవడానికి, వీలు కాకపోతే ఆంగ్లంలో మాత్రం టైప్ చేసి పంపించండి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 2 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఢిల్లీ నుంచి ఆంగ్లంలో వార్తలు వింటారు. 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలిలో మళ్లీ కలుద్దాం.

ఇంటెలిజెన్స్ వాడి డీప్ ఫేక్ ఆడియో ఉపయోగించి మనకి వచ్చే ఫేక్ కాల్స్ గురించి. మరి తరిణి పద్మనాభుని తాతగారు అమెరికాలో ఉంటారు, వారు కూడా ఇలాగే మోసపోయారు. ఎవరో ఫోన్ చేశారు, మిలియన్ డాలర్ల రూపాయలు పోగొట్టుకున్నారు. చాలా బాధపడ్డారట కుటుంబ సభ్యులు. జీవితకాలపు అనుభవం కూడా పనిచేయలేదు, సరికదా, ఉన్న డబ్బంతా పోయింది. ఇలాంటివి మరొకరికి జరగకూడదని తరిణి అనుకుంది. తరిణి 6వ క్లాస్ నుంచే మెషిన్ లెర్నింగ్ కోర్స్ నేర్చుకుంది. ఇక ఏఐని మంచి కోసం వాడాలి కానీ మోసానికి కాదు కదా అని చెప్పి ఒక మంచి ఆలోచనతో సరికొత్త స్టార్టప్ పెట్టింది.

జనరంజని. శ్రోతలందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాము, జనరంజనిలో మీరు కోరిన పాటలు, మాతో పంచుకోవాలనుకునే మాటలు ఇక మీద ఫోన్ ద్వారా కాకుండా లేఖల ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ పంపచ్చు. మరి లేఖలు పంపించవలసిన మా చిరునామా వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. చిరునామా మరోసారి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. ఈమెయిల్ అడ్రస్ హెలో వివిధ భారతి హైదరాబాద్ @gmail.com. HELLOVIVIDHBHARATIHYD@gmail.com. ఈమెయిల్ చిరునామా మరోసారి HELLOVIVIDHBHARATIHYD@gmail.com. మరి లేఖలు పంపించవలసిన మా చిరునామా కూడా మరోసారి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. మీకు నచ్చిన పాటల కోసం ఇక నుంచి లేఖల ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా ఆకాశవాణికి పంపించండి. జనరంజని, శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం మరోసారి సరికొత్తగా మీ ముందుకు రాబోతోంది. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 2 గంటలు దాటి 39 నిమిషాలు. శక్తిశీలి వింటున్నారు, నేను మీ రేడియో సఖి అనుపమ. మరి తరిణి పద్మనాభుని ఏం కనుక్కుంది ఒక స్టార్టప్ అని చెప్పి ఇందాక చెప్పాను కదా. 2025 తరిణి శాన్ఫ్రాన్సిస్కో, బెంగళూరు ఈ 2 నగరాలను కలుపుకుంటూ ఒక స్టార్టప్ టెక్నాలజీని డెవలప్ చేసింది. దాని పేరే డిటెక్ట్ ఇఫ్ ఏఐ. దీనివల్ల మనకొచ్చే ఫోన్ కాల్స్ మనుషులే అంటే నిజంగా మనవాళ్లే చేశారా, మనకొచ్చిన ఫోన్ కాల్సేనా లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ ఫేక్ వాయిస్ లా అన్నది తెలుస్తుంది. ఎలా తెలుసుకుంటాము? ఫోన్లన్నీ వచ్చేశాక నష్టాలన్నీ జరిగిపోయాక తెలుస్తుందా? చెప్తాను ఆ అమ్మాయి ఏం డెవలప్ చేసిందో.

నిజానికి ఫోన్ కాల్స్ ఫేక్ వా రియల్ వా అన్నది సాధారణంగా రికార్డింగ్ చేసుకుని తర్వాత తెలిపే పరికరాలు ఎన్నో ఉన్నాయి. కానీ అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది కదా. మరి తరిని కనిపెట్టిన డిటెక్టివ్ ఏఐ ఎలా డిజైన్ చేసిందంటే, ఫోన్ కాల్ వచ్చి మనం మాట్లాడుతున్నప్పుడే ఇది ఫేక్ అన్నది తెలిసిపోతుంది. అమ్మయ్యా అని అనిపిస్తుంది కదా. ఇక సైబర్ నేరగాళ్లు కానీ ఏఐ కానీ ఎవరైనా సరే మనల్ని మోసం చేయలేరన్న దిలాస, ఒక ధైర్యం కూడా వచ్చేసింది. ఏమంటారు?

ఇప్పుడు తరిణి 5 పేటెంట్స్ కి యజమాని. తన టీంలో 10 మంది సభ్యులున్నారు. బ్యాంకింగ్, ఆరోగ్య రంగం, కేవైసీ, టెలికాం, ఇలా వివిధ రంగాలలో తరిణి కనిపెట్టిన యాప్స్, టెక్నాలజీ వాడేటట్టుగా డిజైన్స్ సిద్ధమయ్యాయి. కొన్ని వాడకంలో కూడా వచ్చాయి.

శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఈ రోజు మనం మాట్లాడుకున్నాం తరిణిని. తరిణి డిటెక్టివ్ ఏఐ అనే యాప్ని కనిపెట్టింది. దీనివల్ల ఎన్ని లాభాలు తెలుసుకున్నాం కదా. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆరోగ్య రంగం, కేవైసీ, టెలికాం, ఇలా ఈ రంగాలలో చాలా ఉపయోగపడే యాప్ ఇది. ఏఐతో రూపొందించి మోసానికి వాడడానికి ఉపయోగిస్తున్నారా అన్నది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే కదా. మరి ఇలాంటివి రూపొందించి మనకందించిన తరిణికి శుభాభినందనలు అంటోంది ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఫోన్ కాల్ నిజమైనదే కాకపోవచ్చు. కాస్త ఈ టెక్నాలజీని వాడుకుందాం, సైబర్ నేరగాళ్ల ఆటని కట్టిద్దాం, వారు వాడే ఏఐని ఢీకొట్టి సేఫ్గా ఉందాం.

శ్రోతలకి మరోసారి గుర్తు చేస్తున్నాను. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ రోజు సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో పాలీహౌజ్ లో మల్చింగ్ పద్దతి అనే అంశం గురించి ఫల పరిశోధన స్థానం కాన్హా శాంతివనం నందిగామ అసిస్టెంట్ ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డాక్టర్ పి తనూజ గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో సమాధానాలిస్తారు. మరి రైతులు శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 0400 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324 0852 2324 0853 040 ఎస్టీడీ కోడ్ 2324085 2 2324085 3 ఇవి మా ఫోన్ నంబర్స్. ఈ రోజు సాయంత్రం 7:15 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది.

పొదిగిళ్ళ పదిగొట్టి సంధికి ఇప్పటిదాక హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమైన వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలని, గట్లనే ముంబై కేంద్రం నుండి హిందీ వివిధ్ భారతి కార్యక్రమాన్ని విన్నారు కదా. ఇక గిప్పటి సంధి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM కార్యక్రమాల నుండి రాత్రి 11 గొట్టేదాక. మరికొంచెంసేపట్లో మాట చెప్పుండ్రీ పాటైనండ్రీ కార్యక్రమం వింటారు. దాంతోపాటు ఇయాల్టి కార్యక్రమాలలో 5:30 నాకు నచ్చిన సినిమా పాటల కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ప్యారమూర్ గ్రామానికి చెందిన వర్కాపూర్ విశ్వాస్తో ముచ్చట పాటల నడుమ వింటారు. వీరితో ముచ్చట పెడతారు పి అశోక్. ఈ కార్యక్రమంతో పాటు మరెన్నో కార్యక్రమాలు వింటారు. ఆ కార్యక్రమాల వివరాలని ఇయాల పొజ్జామట్టు 6:05 ఇయాల్టి రేపటి కార్యక్రమాల్లో వినిపిస్తా. వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మాట చెప్పుండ్రి పాటైనండ్రి, మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనది. మంచి మంచి మాటల మధ్య మంచి పాటలు అవిసిక మన మనసుకు నచ్చిన మెచ్చిన పాటలు వింటే ఆ ఆనందాన్ని లెక్కగట్టలేనిది. అందుకే ఆలస్యం చేయకుండా ఫోన్ చేయండి, మీ మాటలతో పాటు మీరు కొన్న పాటలు వినండి ఈ కార్యక్రమంలో. ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873229581, మరొక నంబర్ 2300081.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్స్ .co.in.
2: మీరు వింటున్నారు మాట చెప్పండి పాట వినండి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినచ్చు. గట్లనే ఈ కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కూడా శ్రోతలు చాలా మంది పాటని కోరుతూ ఉంటారు కదా. ఈరోజు నిర్మల్ నుండి మీనాక్షి, లత, శ్రీనివాస్, రమణ, మమత వారు కోరుతున్న పాట అమ్మ దొంగ చిత్రం నుండి తహతహలాడే అనే పాటను మాకోసం వినిపించండి అంటూ ఉత్తరం ద్వారా వీరు కోరుతున్నారు. మరి ఇప్పుడైతే వీరు కోరిన పాటను వినేద్దాం. అలాగే మీర్చుకా ఇట్లా ఉత్తరాల ద్వారా పాటను కోరాలి అనుకుంటే మీరు పంపాల్సిన చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి 100.2 FM విద్యానగర్, పిన్కోడ్ నంబర్ 504001.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం, మనసు నిండా మాట చెప్పండి పాట అయినండి కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు. ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873229581, మరొక నంబర్ 2300081.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: మీరు వింటున్నారు మాట చెప్పున రే పాట అయినండి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒకరితో మాట్లాడదాం. హలో హలో
2: హలో
1: చెప్పండి, మీ పేరు?
2: సంతోష్
1: మేడం. ఎక్కడి నుంచి సంతోష్ గారు?
2: నిర్మల్ దగ్గర.
1: ఏం చేస్తుంటారు?
2: మాకు వ్యవసాయం ఉందే ప్లేస్ నర్సరీ మేడం, కూరగాయ చెట్లు అమ్ముతాం.
1: ఇప్పుడు ఎక్కువ శాతం నర్సరీ ఇప్పుడే ఎక్కువగా నడుస్తూ ఉంటుంది కదా? చెప్పండి ఏ పాట వింటారు? సరేనండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మరి ఇప్పుడైతే మీరు కొన్న పాట

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు మాట చెప్పునరే పాటైనన్ రే కార్యక్రమం.

ఇది ఇయాల్టి మాట చెప్పర్రి పాటైనన్రి కార్యక్రమం. రేపు జమట్టు ఐదు గొట్టంగా మాట చెప్పుర్రి పాటైనన్రి కార్యక్రమంలో మరెన్నో మీరు కొన్న పాటలు వింటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: ஆகாஷவாணி ஆதிலாபாத் வந்தா பாயிண்ட் 2 FM மனசு நிண்டா. నాకు నచ్చిన సినిమా పాటలు యువతీ యువకులలోని ప్రతిభని, వారి విజయాలని, లక్ష్యాలని వారి మాటల్లో వినిపిస్తూ వారికి నచ్చిన సినిమా పాటలను వినిపించే కార్యక్రమం నాకు నచ్చిన సినిమా పాటలు. ఈరోజు ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ప్యారమూర్ గ్రామానికి చెందిన వర్కాపూర్ విశ్వాస్తో ముచ్చట పాటల నడుమ వింటారు. వీతో ముచ్చట పెడతారు పి
1: అశోక్. సినిమా పాటల్ని వినిపించడానికి నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ప్యారమూర్ గ్రామానికి చెందినటువంటి వర్కాపూర్ విశ్వాస్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే విశ్వాస్.
2: హాయ్. నమస్కారం సార్.
1: ఎట్లున్నావు? మంచి ఉన్నావా?
2: బాగున్నా సార్.
1: మరి ఈయన ఈ మధ్యనే పొలిటికల్ సైన్స్ లో అంటే రాజనీతి శాస్త్రంలో పీజీ పూర్తి చేసి ఉన్నారు. వారి అభిరుచుల్ని, వారి అనుభవాల్ని మనం ఇవాళ తెలుసుకుంటూ ఇవాళ నాకు నచ్చిన సినిమా పాటల కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ముందుగా విశ్వాస్, మీ కుటుంబం గురించి చెప్పు.
2: నా పేరు విశ్వాస్ సార్. మా ఊరు ప్యారమూర్. నాన్న ఆర్ఎంపి డాక్టర్, అమ్మ గృహిణి, తమ్ముడు డిగ్రీ కంప్లీట్ అయిపోయింది.
1: మరి నీ చదువు అంతా కూడా ఏడ సాగింది, అంటే ఈ పడి చదువు గానీ తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ ఇట్లా?
2: పాఠశాల చదివింది ఊళ్ళేదనే సార్, గవర్నమెంట్ స్కూల్. తర్వాత ఇంటర్ ఎయిన్రెడ్డి కాలేజ్ నిర్మల్. తర్వాత డిగ్రీ చాణక్య నిర్మల్.
1: డిగ్రీలో ఏ గ్రూప్?
2: డిగ్రీలో బిఏ సార్.
1: ఎందుకు మరి అంటే ఇప్పుడు యువత ఎక్కువ శాతం ఎంపీసీ బైపీసీ తీసుకోవాలని అనుకుంటారు, కేవలం మీరు బిఏని ఎందుకు తీసుకున్నారు?
2: పీజీ పొలిటికల్ సైన్స్ మీద వేయాలనిపించింది, అందుకే బిఏ తీసుకున్నా. బిఏ తీసుకుని మళ్ళీ ఎంట్రన్స్ పీజీ ఎంట్రన్స్ రాసాను సార్. ఉస్మానియా క్యాంపస్ లో సీట్ వచ్చింది. ఉస్మానియా క్యాంపస్ లో రాజనీతి శాస్త్రం మీద పీజీ చేసిన.
1: అంటే మరి మీ చదివే విధానం గానీ రాజనీతి శాస్త్రంలోనే పీజీ చేయాలనుకునే ఆ తత్వంతోనే చదివిండ్రు కాబట్టి మీకు రాజ్యాంగం మీద గానీ, ప్రజాస్వామ్యం మీద గానీ, ఓటు హక్కు మీద గింత మీకు మంచిగానే అవగాహన ఉంటుందని అనుకుంటున్నాం మేము.
2: అవును సార్, అవును.
1: అయితే రాజ్యాంగం గురించి గానీ, ఓటు హక్కు గురించి గానీ మాట్లాడుకునే ముందు మీరు శ్రోతలకు ఏ పాట వినిపిస్తారు? ముందుగా
2: మేజర్ చంద్రకాంత్ సినిమాలోని పుణ్యభూమి నా దేశం సాంగ్.

చూశావా కుప్పనూర్చావా? ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముఖ్య మెతుకులు తిని బతికే నీకు శిష్టం కట్టాలరా అని ఫెళ ఫెళ సంకెళ్ళు.

0: అందరికి కూడా వినిపించరు. మరి రాజనీతి శాస్త్రం చదువుతున్న ఒక విద్యార్థిగా రాజ్యాంగం గురించి అంటే ఏం చెప్తావు అసలు? మన భారత రాజ్యాంగం అంటే ఏంది అసలు?
1: అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ ఎలాంటి నడవలనో సరిగ్గా ప్రణాళిక లేకుండే. అలాంటి టైంలో మనకు రాజ్యాంగం అనేది ఒక ఆధారంగా తయారైంది. భారత రాజ్యాంగం విషయానికి వస్తే సరిగ్గా 1946 డిసెంబర్ 9 రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేసుకున్నాం సార్. దానికి తొలి అధ్యక్షుడు సచ్చిదానంద శ్రీనివాస్. అదే 2 రోజుల తర్వాత 1946 డిసెంబర్ 11 శాశ్వత అధ్యక్షుడిగా బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నుకోవడం జరిగింది సార్. 13 జవహర్లాల్ నెహ్రూ ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. 1949 నవంబర్ 26 సరిగ్గా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలంతో రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నాం. 1950 జనవరి 26 రాజ్యాంగాన్ని అమలు పరుచుకున్నాం. రాజ్యాంగం యొక్క ఖర్చు 63,96,729 రూపాయలు. రాజ్యాంగాన్ని రాసింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. రాజ్యాంగ రూపశిల్పిగా బాబాసాహెబ్ అంబేద్కర్ ని అనంతశయ్య అయ్యంగర్ గారు అభివర్ణించడం జరిగింది. భారత రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. బ్రిటన్ రాజ్యం కంటే దృఢమైనది, అమెరికా రాజ్యం కంటే అదృఢమైనది. మన భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అమెరికా నుండి, అలాగే రష్యా నుండి ప్రాథమిక విధులు, ఐర్లాండ్ నుండి ఆదేశిక సూత్రాలు, కెనడా నుండి రాష్ట్రపతి ఎన్నిక విధానం, అలాగే గవర్నర్ ఎన్నిక విధానం, బ్రిటన్ నుండి పార్లమెంటరీ విధానం, ఇలా 60 దేశాల నుంచి ఒక్కొక్క అంశాన్ని స్వీకరించి కూడబెట్టి రాసింది సార్ రాజ్యాంగాన్ని.
0: రాజ్యాంగం రాయడం వెనుక ఉన్నటువంటి చాలా ఆసక్తికర విషయాల్ని శ్రోతలకు తెలియజేసిండ్రు. మరి ఇప్పుడు ఏ పాట వినిపిస్తారు?
1: NTR మహానాయకుడులోని రాజయోగి అనే సాంగ్ ఉంటుంది.

0: యువవాణి యువజనుల కార్యక్రమంలో నాకు నచ్చిన సినిమా పాటలను వినిపిస్తున్నారు వార్కాపూర్ విశ్వాస్ కుమార్ గారు. అయితే మరి విశ్వాస్ కుమార్ గారు, మీరు రాజనీతి శాస్త్రాన్ని చదివిన ఒక విద్యార్థిగా అసలు గణతంత్ర దినోత్సవాన్ని ఈ జనవరి 26 రోజే ఎందుకు జరుపుకుంటారు, దాని వెనుకున్నటువంటి కథ ఏంటి అసలు?
1: చిన్నగా చెప్పుకోవాలనుకుంటే 1929 లాహోర్ సమావేశంలో 1930 జనవరి 26 నాడు పూర్ణ స్వరాజ్య దినోత్సవం జరుపుకోవాలనుకుంటున్నాం. అదే మనం మొదటి స్వాతంత్ర వేడుక, అప్పుడే మనం తొలిసారిగా జెండాను ఎగురవేసాం. సరిగ్గా 20 సంవత్సరాలకు 1950 జనవరి 26 రాజ్యాంగం అమలులోకి వచ్చింది కాబట్టి అదే రోజు గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.
0: మరి గణతంత్ర దినోత్సవం జరుపుడు వెనుక ఈ ఒక చిన్న కథ చెప్పిండు, మరి ఇప్పుడు ఏ పాట వినిపించబోతున్నారు?
1: బాహుబలి 2 లోని దండలయ్య సాంగ్.

0: ఇవాళ యువజనుల కార్యక్రమంలో నాకు నచ్చిన సినిమా పాటలు వినిపించడానికి వడ్కాపూర్ విశ్వాస్ కుమార్ గారు ఉన్నారు. విశ్వాస్ కుమార్ గారు, అసలు ఓటు హక్కు గురించి చెప్పండి. ఓటు హక్కు అంటే ఏంది, అసలు ఓటు హక్కుకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంది, ఈ వివరాలను చెప్పండి.
1: ఓటు హక్కు గురించి చెప్పాలనుకుంటే ముందుగా అంబేద్కర్ గురించి చెప్పుకోవాలి. ఏమిటంటే, అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసేటప్పుడు రాజ్యాంగంలో ఒక మాట చెప్పండి, ఈ సమాజంలో సామాన్యుడు సగర్వంగా బ్రతకడానికి నేను వారికి వజ్రాయుధాన్ని లాంటి ఆయుధం కలిగినటువంటి ఓటు హక్కుని వారికి ఒక బహుమానంగా ఇస్తున్నా, వారు దాన్ని సద్వినియోగపరచుకొని వాళ్ళ బతుకును మార్చుకుంటారా, లేదా అదే ఓటు హక్కును అమ్ముకొని దుర్వినియోగపరచుకుంటారా అని పేర్కొన్నాడు. కానీ నేటి సమాజంలో ఎలక్షన్స్ టైంలో రాజకీయ నాయకులు ఇచ్చే చీర జాకెట్లకు, సార ప్యాకెట్లకు, సగం పవ్వలకు, 500 నోట్లకు, 1/2 కేజీ చికెన్ కు ఓటు నమ్ముకుంటున్నాడు. ఈరోజు పైసలు పంచి గెలిచిన నాయకుడు రేపు అభివృద్ధి చేస్తాడన్న గ్యారంటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే, మనం తిన్న తిండి 4 గంటల్లో అరిగిపోయిన తర్వాత కక్కించడం ఒక MBBS చదివిన డాక్టర్ వాళ్ళకు కూడా సాధ్యం కాదు సార్. కానీ ఒక రాజకీయ నాయకుడు తలుచుకుంటే మాత్రం, అంటే ఎలక్షన్స్ ముందు డబ్బులు వంచిన, ఎలక్షన్స్ తర్వాత నేను ఇంకెందుకు అభివృద్ధి చేయాలి, పంచిన డబ్బును వడ్డీతో సహా వసూలు చేసుకుని అనుకుంటే మనం తిన్నది కాదు సార్, మన తండ్రులు తిన్నది, మన తాతలు తిన్నది కూడా కక్కించే శక్తి ఒక రాజకీయ నాయకుడికి ఉంది. అంటే ఎంత తీసుమార్కాని రాజకీయ నాయకుడైనా ఎలక్షన్స్ టైంలో ఒక సామాన్యుడి ముందు శిరస్సు వంచి చేతులు జోడించి ఓటు అడుగుతుందంటే ఓటుకి ఎంత విలువ ఉందో ఒకసారి గుర్తుంచుకోవాలి. డబ్బు తీసుకునేటప్పుడు 10 సార్లు ఆలోచిస్తే ఓటేసేటప్పుడు 100 సార్లు ఆలోచించదు. డబ్బు తీసుకోకుండా ఓటేసినప్పుడు ఎలాంటి స్వార్థపూరిత లక్షణాలు లేని యువ నాయకుడు పుట్టుకొచ్చి అభివృద్ధి పథంలో దేశాన్ని నడిపిస్తాడని నా అంచనా సార్.
0: మరి యువత రాజకీయాల్లోకి వస్తే అభివృద్ధి జరుగుతుందా, జరిగితే ఎట్లా?
1: ప్రస్తుతం ఈ రోజుల్లో పంచలు కట్టుకునే వాడికి అధికారం ఇస్తే పాత ముచ్చలు చెప్పుకుంటే కాలం వెళ్ళేది సార్. అదే ప్యాంటు షర్ట్ వేసుకునే నవయువ నాయకుడికి అధికారం ఇస్తే నూతన ఆలోచనలతోని దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని నా అంచనా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే, శాసనసభల్లో చదువుకున్న వాళ్లే ఉండాలి సార్. చదువు రాని వాళ్ళు ఉంటే చదువుకున్న సమస్యలు వాళ్ళకి తెలియదు. ఎంత చదువుకుంటే అంత నిరుద్యోగం మన దేశంలోనే ఉంది సార్. ఇంత పవిత్రమైన భారతదేశంలో ఎంత చదువుకుంటే అన్ని ఉద్యోగ అవకాశాలు ఉండాలి, కానీ ఎంత చదువుకుంటే అంత నిరుద్యోగంతో తల్లడిల్లుతుంది దేశం. కాబట్టి యువత రాజకీయాలకు వస్తే దేశం అభివృద్ధి చెందుతుంది.
0: చివరగా, మరి నువ్వు చదువుకొని ఏం సాధించాలనుకుంటున్నావు, అలాగే నీతోటి యువకులకు, ఇప్పుడు చదువుకుంటున్న యువతి యువకులకు నువ్వు ఏం చెప్తావు, వాళ్ళకి ఏం సలహాలు సూచనలు అందిస్తావు?
1: ముందుగా నా గురించి చెప్పాలనుకుంటే, పీజీకి సంబంధించిన నోటిఫికేషన్ జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్ వచ్చింది సార్. దానికి ప్రిపేర్ అవుతున్నా. ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు చెప్పాలనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ ఏంటో తెలుసుకోవాలి. సిలబస్ ఏంటో తెలుసుకోకుండా మొత్తం చదివితే మార్కులు రావు. వాళ్ళు ఇచ్చిన సబ్జెక్ట్ సిలబస్ ఏంది మనం అది క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే చదువుకోవాలి. మళ్ళా చదువుతున్నప్పుడు నెగిటివ్ థింగ్స్ వస్తాయి సార్, ఈ పోటీలో నేను తట్టుకుంటున్నా తట్టుకోనా, నాతో అవుతుందా కాదా, ఒక్క పోస్ట్కి 700-800 మంది కాంపిటీషన్ ఉన్నారు. ఇంతకుముందు నోటిఫికేషన్ లేకనే మనం బాధపడ్డాం సార్. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చినాక బాధపడితే దానికి అర్థం ఉండదు సార్. వచ్చిన పర్వాలేదు, నాకు సక్సెస్ కావాలనుకుంటే ఆటోమేటిక్గా వస్తుంది సార్.
0: మంచిది విశ్వాస్ కుమార్ గారు, మంచి సలహాలు సూచనలు అందించారు. చివరిగా ఏ పాట వినిపిస్తారు?
1: మహర్షి సినిమాలోని పదర పదర సార్.
0: విశ్వాస్ కుమార్ గారు, మీరు అనుకున్న లక్ష్యాలని సాధించాలని మేము మనసు నిండుగా కోరుకుంటూ మీ అనుభవాల్ని, మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ.

ఇప్పటి వరకు నాకు నచ్చిన సినిమా పాటల కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ప్యారమూర్ గ్రామానికి చెందిన వర్కాపూర్ విశ్వాస్తో ముచ్చట పాటల నడుమ విన్నారు. వీరితో ముచ్చట పెట్టింది పి అశోక్. రేపు జమట్టు 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో పిల్లల్లో పోషక లోపాలని గుర్తించడం ఎలా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి సాధనతో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కేలినిన్. ఇప్ప పువ్వు లడ్డు తయారీ యూనిట్ గురించి నాన్నూరు మండలం ఖైర్దట్వా గ్రామానికి చెందిన గిరిజన స్వయం సహాయక సంఘం సభ్యురాలు ఆత్రం కౌసల్యభాయితో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు జి గంగామణి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 6:00 కావస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbiashascholarships.co.in.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఇయాల్టి రేపటి కార్యక్రమాలు. ముందుగా గిప్పటి సంధి రాత్రి 11 కొట్టేదాకా ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. పొద్దుమట్టు 6:20 గిరిపదం కార్యక్రమంలో నాన్నూర్ మండలం ఖైర్దట్వా గ్రామానికి చెందిన మడావి జయవంతరావు బృందం వినిపించే మహాభారతంలో కుంతీదేవి తన తనయుడు భీముడి రాక కోసం ఎదురు చూస్తున్న ఘట్టం గురించి వింటారు. గట్లనే ఇంద్రవెల్లి మండలం పిప్రి గ్రామానికి చెందిన కొడప సుమిత్రాబాయి బృందం పాడిన గోండి పాటలు వింటారు. వీటితో పాటు 7:15 ఇల్లు యోసం కార్యక్రమంలో వాన నీటి సంరక్షణ ఫామ్ ఫండ్ ప్రాధాన్యత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్తో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు పి అశోక్. సోయా చిక్కుడు విత్తనోత్పత్తులు అధిక దిగుబడికి సూచనల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు కెలేని. 8:00 ఉషార్లో జోరైన పాటని వింటారు. 9:30 కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథల సంపటి నుండి ఇంటికో కథ ఉంది కథ వింటారు. రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్. 9:40 ముచ్చటలో బడిలో ఆటున్నది వ్యాయామ ఉపాధ్యాయుడు నన్నపు స్వామితో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు కేలేని. పదిగొట్టంగా కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గాత్రం వింటారు. 10:30 మధురిమలో ఆయన పాటలు వింటారు. ఇవి ఇవాళ కార్యక్రమాలు. ఇక రేపు పొద్దుగల 6:00 రాత్రి 11:00 ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. పొద్దుగల 6:10 ప్రార్థనలో ఎంఎస్ రామారావు గానం చేసిన సుందరకాండ మొదటి భాగం వింటారు. పొద్దుగల 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన సూర్య నమస్కారాలు లాభాల గురించి యోగా శిక్షకులు పి తిరుపతిరెడ్డి ప్రసంగం వింటారు. ఆహారం ఆరోగ్యం పోషకాహార శాస్త్రవేత్త కె రాజేశ్వరి అందించిన లఘు ప్రసంగ మాలిక మొదటి భాగం వింటారు. అంశం పోషకాహార వారోత్సవాల ప్రాముఖ్యత గురించి జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా పునః ప్రసారం ఈ కార్యక్రమం. గట్లనే పొద్దుమట్టు 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో పిల్లల్లో పోషక లోపాలను గుర్తించడం ఎలా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి సాధనతో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు కెలేని. ఇప్ప పువ్వు లడ్డు తయారీ గురించి నాన్నూరు మండలం ఖైర్దట్వా గ్రామానికి చెందిన గిరిజన స్వయం సహాయక సంఘం సభ్యురాలు ఆత్రం కౌసల్యబాయితో ముచ్చటింటారు. 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన గోనెల నర్సయ్య బృందం పాడిన శబరిమాత భజనలు వింటారు. జయనాథ్ మండలం కూర గ్రామానికి చెందిన మల్లెల కబీర్ దాస్ బృందం పాడిన లక్ష్మీనారాయణ స్వామి భజనలు వింటారు. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ప్రయోజనాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి కుమారస్వామితో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు జీకంగమని. రైతాంత రంగంలో పత్తి కంది పంటల సాగు అనుభవాల గురించి నేరడిగొండ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన ప్రతాప్ సింగ్ సోలంకితో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కెలేని. వీటితో పాటు 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 67వ భాగం వింటారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు చౌతారు కమలాకర్ రెడ్డి. వీరితో పాటు మరెన్నో కార్యక్రమాలు వింటారు. ఇయాల్టి రేపటి కార్యక్రమాలు ఇవి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 6:10 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: నాకు
1: తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
2: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
3: నాకు తెలుసు నాన్నా, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
1: నాకు తెలుసు కదా,
3: ఆర్బీఐ అంటుంది
4: చేయండి, సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మూసీలో 150,000 క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా నిర్మించిన హైదరాబాద్లోని మూసారంబాగ్ హైలెవెల్ బ్రిడ్జిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అగ్రిస్టాక్ ఆధారిత ఎరువుల పంపిణీ వ్యవస్థలో తొలి మైలురాయిని పూర్తి చేసినందుకు తెలంగాణకు 175 కోట్ల రూపాయల ప్రోత్సాహకాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్టంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫెర్టిలిటీ ఐవీఎఫ్ సేవలను విస్తరించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. మహబూబ్నగర్ జిల్లా పర్యటనలో ఉన్న కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు మహబూబ్నగర్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను స్థానిక ఎంపీ డికే అరుణతో కలిసి పరిశీలించారు. హైదరాబాద్లోని మూసారంబాగ్ హైలెవెల్ బ్రిడ్జిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. 52 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ వంతెన మూసీలో 150,000 క్యూసెక్కుల వరద వచ్చినా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేలా రూపొందించారు. దీంతో అంబర్పేట మూసారంబాగ్ మధ్య రాకపోకలు మరింత మెరుగుపడనున్నాయి. అనంతరం అంబర్పేటలో జరుగుతున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు.
1: కొంచెం వర్షం వస్తే చాలు, అంబర్పేట బ్రిడ్జ్ ఈడ ముసరంబాగ్ పోవాలంటే బ్రిడ్జ్ మీద నుంచి నీళ్లు పోతుండే. మీరందరూ సజీవ సాక్షి. ఇక్కడ నుంచి అవతలకి దాటనికి పోయి చాలా మంది కొట్టుకొని పోయి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ మనం ఇదే అంబర్పేటలో 10 ఎకరాల కూర్చున్న దానికి కూతవేటు దూరంలో ఈ రోజు 10 ఎకరాల పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టించాలని ఇక్కడనే డ్రా తీసి ఈ రోజు పేదల కష్టాలు తెలుసుకుని పేదలకు ఇల్లు కట్టించాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ముసరం బ్రిడ్జ్ కట్టడమే కాదు, పేదలకు ఇల్లు కట్టాలని ఈ ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలను ఈ రోజు మనం ఏర్పాటు చేయాలని కంకణం కట్టుకున్నాం.
0: అగ్రిస్టాక్ ఆధారిత ఎరువుల పంపిణీ వ్యవస్థలో తొలి మైలురాయిని పూర్తి చేసినందుకు తెలంగాణకు 175 కోట్ల రూపాయల ప్రోత్సాహకాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర వ్యవసాయ శాఖ ఈరోజు జారీ చేసిన లేఖలో రాష్ట్రం నిర్దేశిత ప్రమాణాలు పూర్తి చేసిందని పేర్కొంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫెర్టిలిటీ ఐవీఎఫ్ సేవలను విస్తరించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సమీక్ష నిర్వహించిన మంత్రి గాంధీ పేట్ల బుర్జు ఐవీఎఫ్ సెంటర్లలో ఇప్పటివరకు 39,802 మందికి సేవలు అందించినట్టు తెలుసుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో ఉన్న కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను స్థానిక ఎంపీ డికే అరుణ్తో కలిసి పరిశీలించారు. ఈరోజు ఉదయం జోగులాంబ గద్వాల రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను కూడా కేంద్ర మంత్రి పరిశీలించారు. కరీంనగర్ను తెలుగు రాష్ట్రాల్లోనే ఆదర్శవంతమైన నగరంగా తీర్చిదిద్దబోతున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. 45వ డివిజన్ మంకమ్మ తోటలో 70 లక్షల రూపాయల యుఐడిఎఫ్ నిధుల అంచనా వ్యయంతో డ్రెయిన్ పైప్లైన్ సిస్

0: సి రోడ్డు పనులకు కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు. తెలంగాణ పోస్టల్ సర్కిల్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు హైదరాబాద్ లో 2వ అఖిల భారత పోస్టల్ ఫార్మా బ్యాడ్మింటన్ పారా టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్టు తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ డిఎస్విఆర్ మూర్తి తెలిపారు.
1: 11 సర్కిల్స్ నుంచి 60 పార్టిసిపెంట్స్ వస్తున్నారు. సెప్టెంబర్ 1st నుంచి సెప్టెంబర్ 3rd. సెప్టెంబర్ 1st మెయిన్ ఈవెంట్ విల్ బి ఇనాగరేటెడ్ బై ఆనరబుల్ ఎంపీ ఫ్రమ్ చేవేళ్ల శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. డిపార్ట్మెంట్ చేపట్టే వెల్ఫేర్ కార్యక్రమాల్లో భాగంగా ఈ పారా ఈవెంట్స్ లాస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ అయ్యాయి. ప్రీవియస్ ఇయర్ ఛత్తీస్గఢ్ లో ఇవి జరిగాయి, పారా టేబుల్ టెన్నిస్ అండ్ పారా బ్యాడ్మింటన్ ఈవెంట్. రెండో అవకాశం తెలంగాణ సర్కిల్ కి దక్కింది.
0: దేశంలో ఇప్పటికే 300 గిగావాట్లకు పైగా శిలాజరహిత విద్యుత్ సామర్థ్యం సాధించామని, 2030 నాటికి 500 గిగావాట్ల లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎంఎన్ఆర్ఈ జాయింట్ సెక్రటరీ అనుపమ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్లో జరిగిన బీఆర్ఈ సమ్మిట్ 2026 రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఇప్పటికే 8 గిగావాట్లకు పైగా పునరుత్పాదక ఇంధన సామర్థ్యంతో ముందంజలో ఉందన్నారు. నవంబర్ 2 నుంచి 5వ తేదీ వరకు ఢిల్లీలో జరగనున్న భారత్ ఆర్ఈ సమ్మిట్ ఎక్స్పోకు ముందస్తు ప్రచారంగా ఈ రోడ్ షో నిర్వహించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ అల్పనా దుబే రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తున్నామని రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఒకవైపు అభివృద్ది, మరోవైపు సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం 1000 రోజులు పూర్తి చేసుకోవడం సంతోషమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడలో జరిగిన పలు అభివృద్ది కార్యక్రమాల్లో మాట్లాడుతూ ఆయన,
2: మనం ఇచ్చినాక రేషన్ కార్డు ఇచ్చినాం, వారికి సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టి 3500 ఇండ్లు మొదటి దశలో, 2000 ఇండ్లు రెండో దశలో ఇచ్చుకొని పేదలకు సొంతింటి కల నిజం చేస్తున్నటువంటి 1000 రోజుల ప్రభుత్వం.
0: రాష్ట్రంలో మహిళల భద్రతపై ప్రభుత్వ తీరును బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు తీవ్రంగా ఆక్షేపించారు. గురుకులంలో చదివి నర్సుగా సేవలందిస్తున్న యువతి తుక్కుగూడలో దారుణ హత్యకు గురి కావడంపై ఆయన స్పందిస్తూ, హత్యానంతరం అత్యాచారం జరిగినట్టు వార్తలు రావడం ఆందోళనకరమన్నారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ టాస్ ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును పొడిగించింది. 2026-27 విద్యా సంవత్సరానికి నిర్దేశిత ఫీజుతో ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణను సెప్టెంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు టీఓఎస్ఎస్ డైరెక్టర్ కె లింగయ్య తెలిపారు. గణేష్ ఉత్సవాలు 2026 సన్నాహాలపై జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమన్వయ సమావేశం జరిగింది. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు, హైదరాబాద్ నగర పోలీసులు, జలమండలి, హెచ్ఎండిఏ, హైడ్రా, విద్యుత్ శాఖలతో పాటు పలు విభాగాల అధికారులతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఈ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చే 3 రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. శాసనమండలి కమిటీల ప్రారంభ సమావేశం ఈరోజు శాసన పరిషత్ సమావేశ మందిరంలో జరిగింది. చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ పాల్గొన్న ఈ భేటీలో అంచనాల కమిటీ, వన్యప్రాణులు, పర్యావరణ కమిటీ, సౌకర్యాల కమిటీ, గ్రంథాలయ కమిటీ చైర్మన్లు సభ్యులకు స్వాగతం పలికారు. యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లిలో ఏర్పాటు చేసిన పర్మనెంట్ బస్టాప్ను ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల అవసరాలు, సమస్యలను పరిష్కరించడమే తమ ప్రధాన బాధ్యత అన్నారు. రాష్ట వ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని ఆసిఫాబాద్ జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్ సంఘం అధ్యకులు ఆసిఫ్ బిన్ అహ్మద్ డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా.

0: గిరిపదం. ఆదివాసి గిరిజనుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు చాలా భిన్నమైనవి, గట్లనే ప్రత్యేకమైనవి. సుఖ వారి పండుగలు, వారి ఆచారాలు, వారి జీవన విధానం, గిట్లా గిరిజనుల యొక్క జీవన శైలిని పాటల రూపంలో, కథల రూపంలో వినిపిస్తున్న కార్యక్రమం గిరిపదం. ఈరోజు గిరిపదం కార్యక్రమంలో నాన్నూరు మండలం ఖైర్ధట్వా గ్రామానికి చెందిన మడావి జయవంతరావు బృందం వినిపించే మహాభారతంలో కుంతీదేవి తన తనయుడు భీముడి రాక కోసం ఎదురుచూస్తున్న ఘట్టం విందాం. గట్లనే ఇంద్రవెల్లి మండలం పిప్రి గ్రామానికి చెందిన కొడప సుమిత్రాబాయి బృందం పాడిన గోండి పాటలు వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. నాన్నూరు మండలం ఖైర్ధట్వా గ్రామానికి చెందిన మడావి జయవంతరావు బృందం వినిపించే మహాభారతంలో కుంతీదేవి తన తనయుడు భీముడి రాక కోసం ఎదురుచూస్తున్న ఘట్టం విందాం.
2: దుర్యోధన రాధల్ కేసర్ మంతోర బేట నెమడియే నవేగి వాయాన బేట
3: నవేగి వాసర్ మంతో
4: హా ధర్మరాజా అర్జున భీమా నకుల్ సహదేవ్ సందిరేవాత్ ఇడ్రా
5: ఓ సందిరేవాతం
4: హా భారి మంజబ తలితకి ఇంకే మరాట్ బారై వర్షంగా తాట్ మాకున్ బోరే తోహల్ పుడ్చలోర్ బోరే ఓయి వాళ్ళు పుడ్చలోర్ మరటు జల్గంగా సొంజి ఆంగు రాష్ట్ర నాసి వాకటించర్ మీకున్ తాదాల తమ్మూరు మీరే మాసి దాకటించర్ మీకున్ కే ఇస్తాం
5: ఆనిజ కేస్తికి మై దాదా
4: హా
5: మై దాకాడు మజ
4: హా దాకాడు

0: ఇప్పటి వరకు నాన్నూరు మండలం ఖైరిదాట్వ గ్రామానికి చెందిన మడావి జయవంతరావు బృందం వినిపించిన మహాభారతంలో కుంతీదేవి తన తనయుడు భీముడి రాక కోసం ఎదురు చూస్తున్న ఘట్టం విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి

0: సిక్స్ తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా, చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: వానాకాలంలో మలేరియా, డయేరియా, టైఫాయిడ్, కలరా, డెంగీ, కామెర్లు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.
6: అందుకే దోమలు, ఈగల నుండి రక్షణ కోసం దోమ తెరలను వాడాలి.
5: నిలిచి ఉన్న నీటిని తొలగించండి, దోమల వ్యాప్తిని అరికట్టండి.
6: ఇల్లు, పరిసరాల పరిశుభ్రతను పాటించండి.
5: క్రమం తప్పకుండా చేతులను సబ్బుతో కడుక్కోండి.
6: అపరిశుభ్రమైన ఆహారం తినవద్దు, కాచి చల్లార్చిన నీటినే తాగాలి.
5: ఈ జాగ్రత్తలు పాటించండి, వ్యాధులు రాకుండా చూసుకోండి.
6: ఈ ప్రకటన జారీ చేసిన వారు
5: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఆదిలాబాద్.
7: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
8: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
9: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
10: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
9: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
11: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
12: మిట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, మనసు నిట్ట గిరిపదం కార్యక్రమం వింటున్నారు. గిరిపదం కార్యక్రమంలో ఇప్పుడు ఇంద్రవెల్లి మండలం పిప్రి గ్రామానికి చెందిన కొడప సుమిత్రాబాయ్ బృందం పాడిన గోండి పాట విందాం.

или ήγιαλτη γκυρίπαδαμ. రేపు పొద్దుమట్టు 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన గోనెల నర్సయ్య బృందం పాడిన శబరిమాత భజనలు, గట్లనే జయనత్ మండలం కూర గ్రామానికి చెందిన మల్లెల కబీర్దాస్ బృందం పాడిన లక్ష్మీనారాయణ స్వామి భజనలు వింటారు.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ஆகாஷவாணி ஆதிலாபாத் 100.2 எஃப்எம் மனசு நிண்டா. வித்யா உத்தியோக சமாச்சாரம். ముందుగా ఒక సమాచారం. కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలో 2026-27 ఏడాదికి ఎంసీఏ కోర్సుల్లో 31 నుంచి 3 వరకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ క్యాంపస్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ తాళ్లపల్లి మనోహర్ తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులందరూ ధృవపత్రాలతో నేరుగా తమ కళాశాలలో సంప్రదించి అడ్మిషన్లు పొందాలని తెలిపారు. ఫీజు వివరాలు టీజీఐసెట్ 26 వెబ్సైట్ కళాశాల నోటీస్ బోర్డులో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులందరూ నేరుగా కళాశాలకు వచ్చి అడ్మిషన్లు పొందాలని సూచించారు.

మరొక సమాచారం. జనగాం జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం ఆయా మున్సిపాలిటీల స్థానిక అభ్యర్థులు మాత్రమే వీటికి దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం ఖాళీలు అన్స్కిల్డ్ శానిటేషన్ వర్కర్లు 30, ఎలక్ట్రీషియన్లు 4, హెవీ వెహికల్ డ్రైవర్లు 20. అప్లికేషన్ ఆఫ్లైన్ ద్వారా చేసుకోవాలి. అప్లికేషన్ ప్రారంభం 27, లాస్ట్ డేట్ 3. సెలక్షన్ ప్రాసెస్ రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాల కోసం జెన్గావ్ .తెలంగాణ .gov.in సంప్రదించండి.

మరొక సమాచారం, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఇండియా NIF దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టు పేరు సైంటిస్ట్, మొత్తం ఖాళీలు సైంటిస్ట్ D1, సైంటిస్ట్ C4, సైంటిస్ట్ B5. ఎలిజిబిలిటీ, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా సమాన పోస్టు గ్రాడ్యుయేషన్ డాక్టరల్ డిగ్రీ కలిగి ఉండాలి. గరిష్ట వయోపరిమితి 40 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వు వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. లాస్ట్ డేట్ సెప్టెంబర్ 29. సెలక్షన్ ప్రాసెస్ షార్ట్ లిస్టింగ్, సెమినార్, ప్రజెంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులు ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకి వెబ్సైట్ www.nif.org.in సందర్శించవచ్చు. అలాగే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ TIFR ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయొచ్చు. ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ పోస్టుకి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో కనీసం 60% మార్కులతో బీఈ బీటెక్ పూర్తి చేసి ఉండాలి. హైస్పీడ్ అన్లాగ్, డిజిటల్ VLSI సర్క్యూట్ల రూపకల్పన, డీబగ్గింగ్ లో 7 అనుభవం కలిగి ఉండాలి. గరిష్ట వయోపరిమితి 29 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వు వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అప్లికేషన్లు ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. లాస్ట్ డేట్ సెప్టెంబర్ 30. సెలక్షన్ ప్రాసెస్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. మరిన్ని వివరాలకు www.tifrires.in సందర్శించవచ్చు. ఇవి ఇయాల్టి విద్యా ఉద్యోగ సమాచారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. జౌళి దుస్తుల రంగం భారత సాంస్కృతిక వారసత్వంలో భాగమే కాకుండా కోట్లాది మందికి జీవనోపాధిని అందిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. చర్చలు దౌత్య మార్గాల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాంఘై శిఖరాగ్ర సమావేశంలో అన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో చిప్ తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు 1.27 లక్షల కోట్లతో సెమికాన్ 2.0 పథకాన్ని ప్రకటించింది. 16 రక్షణ రంగ ప్రభుత్వ సంస్థల వార్షిక పనితీరును రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు న్యూఢిల్లీలో సమీక్షిస్తారు. జౌళి దుస్తుల రంగం భారత సాంస్కృతిక వారసత్వంలో భాగమే కాకుండా కోట్లాది మందికి జీవనోపాధి

0: ఉపాధిని అందిస్తోందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ ముర్ము, యువత తమ సొంత సంస్కృతి మూలాలు మర్చిపోకుండా అంతర్జాతీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దాదాపు 4,000 మంది విద్యార్థుల్లో 85% పైగా మహిళలే ఉండడంపై ముర్ము హర్షం వ్యక్తం చేస్తూ ఫ్యాషన్ పరిశ్రమలో మహిళల పాత్ర వేగంగా పెరుగుతోందని అన్నారు. సాంప్రదాయ జౌళి కళను ఆధునిక సాంకేతికతతో మార్కెట్తో అనుసంధానించాలని సూచించారు. అలాగే 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని, యువత ఉద్యోగాలు వెతుక్కునే వారిగా మాత్రమే కాకుండా ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. గత 40 ఏళ్లుగా ఎన్ఐఎఫ్టి విద్యార్థులు భారతీయ డిజైన్లు పట్టు కళను ప్రపంచ స్థాయిలో నిలబెట్టారని రాష్ట్రపతి ప్రశంసించారు.
1: आपकी जड़े अपने मिट्टी की विशिष्टता और जीवन मूल्यों से जुड़े, इस तरह आप न केवल सक्सेसफुल प्रोफेशनल बनेंगे बल्कि भारत की सांस्कृतिक विरासत के संरक्षण और संवर्धन में भी अपना योगदान दे सकेंगे.
0: बिश्केक लो జరుగుతున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షులు డాక్టర్ మసూద్ పెజెష్కియాన్ తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. పశ్చిమాసియా సంఘర్షణలపై ఆందోళన వ్యక్తం చేస్తూ మోదీ, చర్చలు దౌత్య మార్గాల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని పునరుద్ఘాటించారు. వాణిజ్య నౌకలు పౌరులకు ఎలాంటి హాని కలగకుండా స్వేచ్ఛా నౌకాయానాన్ని కాపాడాలన్నారు. అనంతరం కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యక్షులు సదిర్ జపరోవ్తో సమావేశమైన మోదీ, ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై చర్చించారు. ఆర్థిక వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవడంతో పాటు విద్యార్థుల మార్పిడి సాంస్కృతిక సహకారం ద్వారా ప్రజా సంబంధాలను మెరుగుపరచడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతకుముందు అర్మేనియా ప్రధాని నికోల్ ఫ్యాషన్యాన్తో కూడా ప్రధాని భేటీ అయ్యారు. రక్షణ, ఆర్థిక, ఫార్మా, సైన్స్ అండ్ టెక్నాలజీ, విద్య, సాంస్కృతిక రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడంపై ఇరువురు నేతలు చర్చించారు. 2 రోజుల కిర్గిస్థాన్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు జరగబోయే 26వ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా రేపు 2 వారాల స్వచ్ఛతా పగవాడా 2026 కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఎరువుల శాఖకు చెందిన అధికారులు సిబ్బందితో కలిసి ఆయన స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయిస్తారు. ఈ స్వచ్ఛతా పగవాడా వచ్చే నెల 15వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇందులో భాగంగా ప్లాస్టిక్ రహిత వాతావరణం కోసం సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ను నివారించడం, గుడ్డ సంచులు మళ్లీ ఉపయోగించగలిగే సీసాల వినియోగాన్ని ప్రోత్సహించడంపై ప్రజల్లో అవగాహన పెంపొందిస్తారు. భౌతిక డిజిటల్ పని ప్రదేశాల్లో పరిశుభ్రతను పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడం, పని నాణ్యతలో మార్పులు తీసుకురావడమే ఈ దేశవ్యాప్త ప్రచార ముఖ్య ఉద్దేశమని ఎరువుల శాఖ తెలిపింది. న్యూఢిల్లీ నజఫ్గఢ్లోని గ్రామీణ ఆరోగ్య శిక్షణ కేంద్రం పురోగతిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రోగుల సంరక్షణ, మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియామకం, విద్యా కార్యకలాపాలు, డిజిటల్ ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి చేపట్టిన చర్యలను ఆయన సమీక్షించారు. నిర్మాణంలో ఉన్న పనులను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని, అవసరమైన పరికరాలు సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో ఉచిత ఓపీడీ, ఎమర్జెన్సీ సేవలతో పాటు యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్, యాంటీ స్నేక్ వేనం కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నట్టు అధికారులు వివరించారు. ఆర్హెచ్టీసీ నజఫ్గఢ్ను రోగుల వైద్య సేవలు, వైద్య విద్య, నర్సింగ్, అనుబంధ ఆరోగ్య శిక్షణకు సంబంధించి ఒక సమగ్ర కేంద్రంగా తీర్చిదిద్దాలన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో చిప్ తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు 1.27 లక్షల కోట్లతో సెమికాన్ 2.0 పథకాన్ని ప్రకటించింది. రానున్న కాలంలో ప్రపంచ సెమీకండక్టర్ మార్కెట్లో భారత్ దాదాపు 10% వాటాను కైవసం చేసుకుంటుందని, అలాగే గ్లోబల్ వాల్యూ చైన్లో కీలక పాత్ర పోషిస్తుందని న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వేఫర్ ఫ్యాబ్రికేషన్ నుండి చిప్ ఉత్పత్తి వరకు ప్రతి దశలోనూ భారత్ను అంతర్జాతీయంగా ఒక బలమైన శక్తిగా తీర్చిదిద్దడమే

0: ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని మంత్రి తెలిపారు.
1: ఇండియా ఇస్ డెఫినెట్లీ ది రైట్ ప్లేస్ ఫర్ మేకింగ్ మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ది కమింగ్ డెకేడ్స్ అండ్ దట్ ఇస్ క్లియర్లీ డెమోన్స్ట్రేటెడ్ బై ది నంబర్ ఆఫ్ యూనిట్స్ విచ్ హావ్ బీన్ అప్రూవ్డ్ ఇన్ ది సెమికాన్ 1.0 ఫ్రమ్ 13 మంత్స్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ గ్రౌండ్ బ్రేకింగ్ ది కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్టెడ్.
0: 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత్ 7.8% అత్యుత్తమ జీడీపీ వృద్ది రేటును సాధించడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. క్రూడాయిల్ ధరలు పెరిగినా అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థల్లో ఆటంకాలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ రికార్డు స్థాయిలో వృద్దిని నమోదు చేయడం దేశ ప్రజల సమిష్టి కృషికి, పట్టుదలకు నిదర్శనమన్నారు. మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ, ఈ ఆర్థిక ప్రగతికి దేశ ప్రజల కష్టపడే తత్వమే ప్రధాన కారణమన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ మంచి ఫలితాలిస్తున్నాయన్నారు. దేశ ప్రజలందరికీ ఆర్థిక అవకాశాలను మరింత విస్తరించేందుకు ప్రధాని మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 16 రక్షణ రంగ ప్రభుత్వ సంస్థల వార్షిక పనితీరును రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు న్యూఢిల్లీలో సమీక్షిస్తారు. స్వదేశీ పరిజ్ఞానాన్ని పెంపొందించడం, రక్షణ ఉత్పత్తుల ఎగుమతులను పెంచడం ప్రాముఖ్యతను ఈ సమీక్ష స్పష్టం చేస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశానికి హెచ్ఏఎల్, మజ్గాం డాక్, బీఈఎల్, బీడీఎల్, గార్డెన్ రీచ్, బీఈఎంఎల్, మిథానీ వంటి 7 ప్రధాన సంస్థల సీఎండీలు హాజరై 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం వాటా డివిడెండ్ చెక్కులను మంత్రికి అందజేస్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో డిపిఎస్యుల పనితీరు గణనీయంగా మెరుగుపడిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సంస్థల మొత్తం టర్నోవర్ 1.29 లక్షల కోట్లకు చేరింది. ఇది మునుపటి ఆర్థిక సంవత్సరం కంటే 15.4% ఎక్కువ. అలాగే పన్ను తదుపరి లాభం 15.6% వృద్ధితో 23,000 కోట్ల రూపాయలు దాటింది. అంతేకాకుండా గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2025-26లో రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు 151.2% మేర పెరిగాయి. కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఈరోజు ఖతార్లో భారత నూతన రాయబారిగా నియమితులైన డాక్టర్ కె శ్రీకర్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, భారత్ ఖతార్ దేశాల మధ్య పటిష్టమైన భాగస్వామ్యం కొనసాగుతోందని, అందులో ఇంధన రంగంలో సహకారం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా పెట్రోనెట్, ఎల్ఎన్జి, ఖతార్ ఎనర్జీ మధ్య కుదిరిన 20 ఏళ్ల ఎల్ఎన్జి సరఫరా ఒప్పందాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ ఒప్పందం ద్వారా 2028 నుండి 2048 వరకు ప్రతి వాటా ప్రతి ఏటా 7.5 మిలియన్ టన్నుల ఎల్ఎన్జి భారత్కు సరఫరా అవుతుందని తెలియజేశారు. ఇరు దేశాల మధ్య ఇంధన భాగస్వామ్యంలో ఇదొక చారిత్రాత్మక విజయమని, భారతదేశ దీర్ఘకాలిక ఇంధన భద్రతకు ఇదొక ప్రధాన ఆధారమని హర్దీప్ సింగ్ పురి పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. జౌళి దుస్తుల రంగం భారత సాంస్కృతిక వారసత్వంలో భాగమే కాకుండా కోట్లాది మందికి జీవనోపాధి అందిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాంఘై శిఖరాగ్ర సమావేశంలో అన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో చిప్ తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు 1.27 లక్షల కోట్లతో సెమికాన్ 2.0 పథకాన్ని ప్రకటించింది. 16 రక్షణ రంగ ప్రభుత్వ సంస్థల వార్షిక పనితీరును రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు న్యూఢిల్లీలో సమీక్షిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఎన్నో ఏండ్ల సంధి యోసం చేస్తూ తరాలు మారినా అదే బాటలో నడిచే రైతన్నలకి కాలానికి తగ్గట్టుగా పంటల సాగుతో పాటు వ్యవసాయంతో ముడిపడి ఉన్న పశుపోషణ, కోళ్లు, మేకలు, గొర్రెలు, చేపల వంటి వాటి పెంపకం మీద సుఖ అవగాహన కల్పించి శాస్త్రవేత్తల సలహాలను సూచనలు వినిపించే కార్యక్రమం ఇల్లు వ్యవసాయం. ఈరోజు ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో వాననీటి సంరక్షణ, ఫామ్ ఫండ్ ప్రాధాన్యత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ తో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు పి అశోక్. గట్లనే సోయా చిక్కుడు విత్తనోత్పత్తిలో అధిక దిగుబడికి సూచనలు. ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు కేలినేన్. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ముందుగా వాతావరణ సూచన. రాబోయే 24 గంటలలో తెలంగాణలో వాతావరణం సాధారణంగా మేఘావృతంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో వర్షాలు పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ నుండి 32 డిగ్రీల సెల్సియస్గా, కనిష్ట ఉష్ణోగ్రత సుమారు 23 డిగ్రీల సెల్సియస్ నుండి 25 డిగ్రీల సెల్సియస్గా ఉండొచ్చు. ఆకాశం మేఘాలతో నిండి ఉండి కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. ఇది ఇయాల్టి వాతావరణం.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా ఇల్లు యువసం కార్యక్రమం వింటున్నారు. వాన నీటి సంరక్షణ, ఫామ్ ఫండ్ ప్రాధాన్యత. ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ తో ముచ్చటిప్పుడు విందా. వీరితో ముచ్చట పెడతారు పి అశోక్.
2: నమస్కారం డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు.
3: నమస్కారం అండి.
2: ముందుగా చెప్పండి, మరి మన ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే వర్షపాతం అయితే ఎక్కువగా నమోదవుతుంది. మరి ఈ నేపథ్యంలో కూడా మనం ఈ నీటిని ఎందుకు సంరక్షించుకోవాలని అంటారు, దాని యొక్క అవసరం ఏమిటి? మరి
3: ఆదిలాబాద్ జిల్లాలో చూసినట్లయితే సరాసరి వర్షపాతం దాదాపు 1150 మిల్లీమీటర్లు పడతా ఉంది. అయితే మనం ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే వర్షాధారంగా ఎక్కువగా సాగు చేయడము, ఈ వర్షాధారంగా సాగు చేసే ప్రాంతాల్లో ముఖ్యంగా మన మేజర్గా ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ మనకు దాదాపు 80% పైన మనకు ఈ వర్షాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. సో ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ మనం చూసినట్టయితే ముఖ్యంగా జూన్ నుండి సెప్టెంబర్ వరకు, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అంటే మనకు దాదాపు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సరాసరి వర్షపాతం 1150 మిల్లీమీటర్లు ఉన్నప్పటికీ కూడా మనకు కురిసే వర్షపాతంలో 80% పైన మనకు కేవలము ఈ 4 నెలల్లో మాత్రమే. అందులో ముఖ్యంగా చూసినట్టయితే మనకు జూలై అండ్ ఆగస్టు, ఈ జూలైలో దాదాపు మనకు ఒక 300 పైన మిల్లీమీటర్లు పడుతుంది. అదేవిధంగా ఆగస్టు మాసంలో కూడా ఒక 300 పైన మిల్లీమీటర్లు, జూన్లో అయితే దాదాపు 150 నుండి 200, తర్వాత మిగతాది సెప్టెంబర్లో ఒక 150 నుండి 150. సో ఉదాహరణగా చూసినట్టయితే 1150లో 80% పైన కేవలము, అంటే ఇంకా చెప్పాలంటే 2 నెలల్లోనే మనకు 600 mm రెయిన్ఫాల్ పడుతూ ఉంది. అయితే మన ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా నల్లరేగడి భూములు ఉన్నప్పటికీ కూడా అయితే ఎప్పుడైతే మనం గత కొన్ని సంవత్సరాలుగా మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనం సాగు చేసే ప్రాంతాల్లో ఒక డ్రై స్పెల్ అంటే సడన్ గా వర్షాలు ఆగిపోవడం, ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో ముఖ్యంగా సడన్ గా ఈ సంవత్సరం మనం చూసినట్టయితే ఈ జూలై మాసంలోనే మనకు జూలై మొదటి నుండి ఆల్మోస్ట్ మనకు ఈ 20-25 రోజుల పాటు వర్షాలు కురియడం జరిగింది. సో ఆ విధంగా చూసినప్పుడు అంటే ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం కురియడము లేకపోతే సడన్ గా వర్షాలు ఆగిపోవడము వీటి అన్నింటి మనం చూసినప్పుడు ఏమవుతుందంటే పంట కాలంలో ఏదో ఒక సమయంలో ప్రతి పంటకు ఒక క్రిటికల్ స్టేజ్ అనేటివి ఉంటుంది. ఆ క్రిటికల్ స్టేజ్ లో ఆ నేలలో సరైన తేమ లేనట్టయితే మనకు మొక్క పెరుగుదల అనేది దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. చివరిగా అంటే చూసినట్టయితే దాదాపు 50 నుండి 70% వరకు కూడా మనకు దిగుబడి అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మన నేల బట్టి అంటే తేలికపాటి నేలల, ఎర్ర నేలల, నల్లరేగల బట్టి ఈ దిగుబడి అనేది హెచ్చు తగ్గులు ఉంటాయి. కానీ

0: వివరాలుగా చూసినట్టయితే ముఖ్యంగా ఈ క్రిటికల్ గ్రోత్ స్టేజెస్ లో ఏ పంటకైనా కూడా ప్రతి పంట కూడా కొన్ని క్రిటికల్ గ్రోత్ స్టేజెస్ ఉంటాయి. ముఖ్యంగా పూత దశ, కాయదశ, ప్రతి పంటకు కూడా స్టార్టింగ్ లో అయితే మొక్క మొలకెత్తడానికి ఈ విధంగా చూసినట్టయితే ప్రతి పంట కూడా కీలక దశలు ఉంటాయి. ఈ కీలకమైన దశల్లో మనం ఆ భూమిలో మనం సరైన తేమ లేనట్టయితే దిగుబడి అనేది తగ్గిపోతుంది. అయితే మనకి ఇంత వర్షపాతం కురిసినప్పటికీ కూడా ఆ వర్షం అనేది మొత్తం కూడా నేల స్వభావాన్ని బట్టి కావచ్చు, నేల టోపోగ్రఫీని బట్టి కావచ్చు, ఆ పడ్డ వర్షం ఒక ప్రాంతం నుంచి ప్రాంతాన్ని కొట్టుకొని పోవడము, తద్వారా మంచి నేల కూడా దాంతో పాటు వెళ్ళిపోవడము, ఎప్పుడైతే పంటకు అవసరమో ఆ సమయంలో మనకు ఈ నీళ్లు లేకపోవడం వల్ల ఈ కీలకమైన దశల్లో పంట నీటి ఎద్దడి గురి కావడం వల్ల దిగుబడి తగ్గిపోతుంది. దీన్ని అధిగమించడానికి ఈ ఇటువంటి చిన్న చిన్న నీటి గుంటలు మనం చేసుకోగలిగినట్టయితే, అంటే ఎప్పుడైతే మనకు నీరు అవసరమో ఆ సమయంలో ఈ నీటిని ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేట్ గా మనం వాడుకోవడానికి, ఎందుకంటే వర్షం లేకున్నప్పటికీ కూడా ఖరీఫ్ సీజన్ లో మనం వర్షాధారం సాగు చేసినా లేదు, ముఖ్యంగా రబీలో మనం క్రాపింగ్ ఇంటెన్సిటీ పెంచుకోవాలి అనుకున్నట్టయితే మనకు రబీ సీజన్ కు కంపల్సరీ వర్షాధారంగా సాగు చేసే ప్రాంతాల్లో మనకు తప్పనిసరిగా ఈ నీటి గుంటల యొక్క అవసరం ఎక్కువగా ఉంటుంది.
1: మనం ఈ నీటి సంరక్షణ పద్ధతులు చూసుకున్నట్టయితే ఏ రకంగా సంరక్షించుకోవచ్చు, ఆ పద్ధతులు చెప్పండి.
0: నీటి సంరక్షణకు చాలా రకాల పద్ధతులు ఉంటాయి. అగ్రానమికల్ ప్రాక్టీస్ ఏంటంటే ఒక మంచి రకం బట్టి కావచ్చు, లేకపోతే మనం వేసే పద్ధతుల బట్టి కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సోయాబీన్ ఉంది, ఇన్సిటివ్ మాయిశ్చర్ కన్జర్వేషన్ అంటారు, అంటే ఎక్కడ పడ్డ వాటర్ని అక్కడనే మనం కాపాడుకునే విధంగా ఒక బీబీఎఫ్ బ్రాడ్ బెడ్ అండ్ ఫర్రో మెథడ్లో ఎత్తుమల్ల పద్ధతులు మనం సాగు చేసుకోవచ్చు. బీబీఎఫ్ బ్రాడ్ బెడ్ అండ్ ఫర్రో మెథడ్లో మనకు 4 నుండి 5 వరుసకు ఒక కాలువ లాంటివి మనం చేసుకోవడం వల్ల పడ్డ వాటర్ అక్కడే ఆ కాలువలో ఉండిపోతున్నాయి. ఎప్పుడైతే నీరు ఎక్కువ అవుతుందో అప్పుడు ఆ నీరు అనేది బయటకు వెళ్ళిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. లేదంటే ఎత్తుమల్ల పద్ధతిలో మనం చేసుకోవచ్చు, అదొక రకమైన పద్ధతి. ముఖ్యంగా పడ్డ వాటర్ మాయిశ్చర్ కన్జర్వ్ చేసుకోవడానికి మనము మల్చింగ్ షీట్ వేసుకోవచ్చు, లేకపోతే స్వల్పకాలిక పంటలు వేసుకోవచ్చు. సో ఈ విధంగా ఒక అగ్రానమిక్ ఆస్పెక్ట్ లో మనకు చాలా రకాల నీటిని కన్జర్వేషన్ పద్ధతులు ఉన్నాయి. ఇంజనీరింగ్ పరంగా కూడా మనకు వివిధ రకాలైనటువంటి స్లోప్ బట్టి మనము వివిధ రకాల పద్ధతుల్లో మనము వాటర్ ను కన్జర్వ్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అయితే వీటన్నిటికీ ఒక నీటిని సంరక్షించే పద్ధతులతో పాటు ఈ కన్జర్వేషన్ తో పాటు ఇక్కడ మనం నీటిని స్టోరేజ్ చేస్తుంది. ఈ పాంపాన్ టెక్నాలజీలో మెయిన్ గా మనం చేసేది ఏంటంటే ఎక్కువ పడ్డటువంటి వాటర్ ను మనం ఒక గుంటలో స్టోర్ చేసుకొని మనం అవసరం అయినప్పుడు దాన్ని వాడుకుంటాం. కాబట్టి ఇది ముఖ్యంగా తేలికపాటి నేలలో అయినా, తక్కువ వర్షపాతం సాగు చేసే ప్రాంతాల్లో అయినా, తక్కువ వర్షపాతం సాగు చేసే ప్రాంతాల్లో కంటే కూడా ఎక్కువ ఏడైతే వర్షపాతం కురుస్తున్నదో అటువంటి ప్రాంతాల్లో ఈ పాంపాన్ టెక్నాలజీ అనేది చాలా అత్యంత ఉపయోగమైనది. అంటే మనము దేశవ్యాప్తంగా కూడా చూసినట్టయితే కొన్ని ప్రాంతాల్లో మనకు సరాసరి ఈ వర్షపాతం చూసినట్టయితే 250 మిల్లీమీటర్లు ఉంటుంది కొన్ని చోట్ల, కొన్ని చోట్ల 500 ఉంటుంది, కొన్ని చోట్ల 750 ఉంటుంది. మన ఆదిలాబాద్ జిల్లాలో ఇంతకుముందు చెప్పినట్టు 1100 ఉంది, ఇంకా కొన్ని ప్రాంతాల్లో 1500-2000 కూడా మనకు ఉంటుంది. సో అటువంటి ప్రాంతాల్లో ఆ నీటిని కన్జర్వ్ చేసుకోవడానికి ఈ పాంపాన్ టెక్నాలజీ అనేది ఉపయోగపడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
1: మరి నీటి సంరక్షణ పద్ధతుల్లో ముఖ్యమైనదిగా మనం నీటి కుంట అని చెప్పుకోవచ్చు, మీరు చెప్పారు కూడా. అయితే ఈ నీటి కుంట నిర్మాణం అనేది ఎట్లా చేసుకోవాలంటే ఏ పద్ధతుల్లో ఈ నిర్మాణం చేసుకుంటే బాగుంటుంది?
0: ఈ నీటి కుంట నిర్మాణానికి ముఖ్యంగా మనం గమనించుకోవాల్సిన ప్రధాన అంశాల్లో ఏంటంటే మనకు ఎంత వర్షపాతం పడుతుంది. ఫస్ట్ మన చుట్టుపక్కల సరాసరి కొత్త కొన్ని 10 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా మనకు ఎంత వర్షం పడుతుంది, అంటే 250 mm పడుతుందా, 500 పడుతుందా, 700 పడుతుందా, 1000 పడుతుందా, దాన్ని ఆధారంగా చేసుకొని తర్వాత మన క్యాచ్మెంట్ ఏరియా అంటే ఎక్కడికి వెళ్ళి నీరు వస్తుంది, యాక్చువల్ మన చుట్టుపక్కల ఎంత ఫ్లో ఎంత వస్తుంది వాటర్, దాన్ని బట్టి మనము ఈ డిజైన్ చేసుకో. అదేవిధంగా నేల రకాన్ని బట్టి, అది తేలికపాటి నేలలా, ఎర్ర నేలలా, నల్లరేగల, వీటిని ఆధారంగా చేసుకొని స్లోపు, వర్షపాతం వీటిని ఆధారంగా చేసుకొని మనము ముఖ్యంగా ఈ పాంపాన్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా చూసినట్టయితే ఈ 250-500 mm వాటికి ఒక చిన్న నీటి కుంట సరిపోతుంటుంది. అయితే ఎప్పుడైతే 750 mm పైన పడుతుందో మనకు రెయిన్ఫాల్, అక్కడ కనీసం 500-1000 m³ ఉన్నటువంటి కాంపౌండ్ ను తవ్వుకోవాల్సి ఉంటుంది. అంటే సాధారణంగా మనం చూసినట్టయితే మన ప్రాంతాన్ని బట్టి, ఇంత చెప్పినట్టు వర్షపాతాన్ని బట్టి ఒక 20 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు, ఒక 4-5 మీటర్ల లోతు గల ఒక గుంతను తవ్వుకున్నట్టయితే మనకు కావలసినంత నీటిని మనం అందులో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ నీటిని అంటే మన సీజన్ లో చూసినట్టయితే 1 లేదా minimum 2 సార్లు మనకు ఆ పాంప్ అనేది పూర్తిగా నిండడానికి అవకాశం ఉంటుంది. సో ఈ నిండినటువంటి వాటర్ను మనము ఒకవేళ సీజన్లో మన ఈ సంవత్సరం అంటే ఇంత ప్రస్తుతానికి అధిక వర్షాలు కొడుతున్నాయి కానీ సాధారణంగా మన జూలై ఆగస్టు మాసంలో ఒకసారి ఒక 15 నుండి 20 రోజుల పాటు డ్రై స్పెల్ రావడానికి

0: అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ నీటిని వెంటనే మనము ఆ పంటకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మళ్ళీ ఆగస్టు లో మరొకసారి వర్షం పడ్డప్పుడు మరొకసారి అది పూర్తిగా నిలడానికి అవకాశం ఉంటుంది. అంటే సీజన్ లో మనము వర్షపాతాన్ని బట్టి ఒక 2 నుండి 3 సార్లు మనకు ఫామ్ పండ్ అనేది పూర్తిగా నిండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో చివరిగా ఉన్నటువంటి ఫామ్ పండ్ ఒకవేళ నీరు అవసరం లేదు మనకు అలాగే ఉంచుకున్నట్టయితే, ఖరీఫ్ సీజన్ అయిపోయిన తర్వాత రబీలో మనం ఏదైనా కూరగాయలు కానీ ఇంకా ఏదైనా స్వల్పకాలిక పంటలు, ముఖ్యంగా నీటి తడి తక్కువ అవసరం ఉన్నటువంటి పంటలు, జొన్న లాంటి పంటలు కానీ లేకపోతే శనగ లాంటి పంటలు వేసుకున్నప్పుడు ఈ నీటి తడులు ఇచ్చుకోవడం ద్వారా మనం ముఖ్యంగా దాంట్లో అధిక ఉత్పత్తి అనేది తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అందువల్ల రైతు సోదరులు మన ప్రాంతాన్ని బట్టి కంపల్సరిగా మనం వర్షాధారంగా సాగు చేసినట్టయితే ఈ నీటి కుంటలు అనేటివి తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుంది.
1: మరి ఈ నీటి కుంటల నిర్మాణంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటారు, అంటే ఏ విషయాలని వ్యవసాయదారులు గమనించాలి?
0: అంటే ఈ నీటి కుంటలో జాగ్రత్తలు మనం చూసినట్టయితే ముఖ్యంగా ఆ నీటితో పాటు ఈ సిల్ట్ బాగా వస్తూ ఉంటుంది, సన్న మట్టి అంతా కూడా, అదంతా కూడా మనకు ఆ నీటి ద్వారా లోపలికి వచ్చినప్పుడు అది కూరకపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ సిల్క్ ట్రాప్ అనేది మనకు ఇన్లెట్ కానీ, అంటే ఎక్కడైతే నీరు మనకు క్యాచ్మెంట్ ఏరియా నుండి ఈ ఫామ్ పాన్ లోపలికి నీరు వస్తుందో ఎంట్రెన్స్ పాయింట్ కాడ మనం సిల్క్ ట్రాప్ అనేది చిన్నగా కన్స్ట్రక్ట్ చేసుకుని పెట్టుకుంటాం. సో ఎక్కడిదక్కడ ఆ సిల్ట్ అనేది మొత్తాన్ని కూడా, ఒండ్రు అనేది మొత్తం కూడా అక్కడే ఆపేసి కేవలం నీటిని మాత్రమే లోపలికి పంపడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఎక్కువ రోజుల పాటు అది కుంట అనేది కూరుకుపోకుండా ఉండడానికి అవకాశం, లేకపోతే ఎక్కువ ఈ నీటితో పాటు ఈ సిల్ట్ రావడంతో దాని యొక్క స్టోరేజ్ కెపాసిటీ అనేది పూర్తిగా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల రైస్ సోదరులు తప్పనిసరిగా ఒక సిల్క్ ట్రాప్ పెట్టుకోవాలి. తర్వాత నీటిని బయటకు పంపించే విధంగా కూడా ఎప్పటికప్పుడు మనం ఇన్లెట్ అవుట్లెట్ కంపల్సరీ ఉంటుంది. సో ఎప్పుడైనా మనం వీటిని ఏ విధంగా మనం నీటిని ఇచ్చుకోవచ్చు, ముఖ్యంగా స్ప్రింక్లర్ల ద్వారా నీరు ఇచ్చుకోవచ్చు, ఏ విధంగా మనం డ్రిప్ పెట్టుకుని డ్రిప్ కూడా మనం అట్లా ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకటే జాగ్రత్త ఏంటంటే వీలైనంత వరకు సిల్క్ ట్రాప్ ద్వారా ఎప్పటికప్పుడు నీటి ట్రాప్ చేయడం వల్ల మంచి నీటిని మాత్రమే లోపలికి పంపే విధంగా మనం జాగ్రత్త తీసుకున్నట్టయితే, ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో నల్లరేగడి భూములు ఉన్నాయి కాబట్టి సాధారణంగా ఎర్ర నేలల్లో ఉన్నట్లయితే మనము లైనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా నల్లరేగడి భూములకు లైనింగ్ అవసరం లేదు, ఎర్ర నేలల్లో మాత్రం ఈవెన్ ప్లాస్టిక్ తోటి లైనింగ్ చేసుకోవడం వల్ల కూడా మనం ఆ స్టోరేజ్ కెపాసిటీ అలాగే ఉంచుకొని ఆ నీరు కిందికి ఇంకిపోకుండా నీటిని మొక్కకు ఉపయోగించుకునే విధంగా చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
1: చాలా మంచిదండి ప్రవీణ్ కుమార్ గారు, ఈ నీటి సంరక్షణ గురించి, ముఖ్యంగా నీటి కుంట ప్రాధాన్యత గురించి, దాని నిర్మాణం గురించి మంచిగా చెప్పిండ్రు. మరి వ్యవసాయదారులు వీలైనంత వరకు తమ పొలాల్లో ఈ నీటి కుంటను ఏర్పాటు చేసుకుని తద్వారా కూడా 2-3 తడులు ఇచ్చుకొని ఇంకా ఎక్కువ పంటలు పండించాలని కోరుకుంటూ, ఈ నీటి సంరక్షణ పద్ధతుల గురించి, నీటి కుంట ప్రాముఖ్యత గురించి ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
2: ఇప్పటి వరకు వాన నీటి సంరక్షణ, ఫామ్ ఫండ్ ప్రాధాన్యత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ తో ముచ్చటిన్నారు. వీతో ముచ్చటపెట్టింది పి అశోక్.
3: రైతు సోదరులకు ఇస్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ, ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనస్సు నిండా ఇల్లు యోసం కార్యక్రమం వింటున్నారు. సోయా చిక్కుడు విత్తనోత్పత్తిలో అధిక దిగుబడి సూచనలు. ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో ముచ్చటిప్పుడు విందా. వీటితో ముచ్చట పెడతారు కేలెనిన్.
4: నమస్కారం రాజేందర్ రెడ్డి గారు.
5: నమస్కారం అండి.
4: అయితే సోయా చిక్కుడు పంట ప్రస్తుతం ఏ దశలో ఉన్నదో దాని గురించి చెప్తారా?
5: ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే మొదటి నుంచి కూడా వర్షం అనేది మనతో దోబూచిలాటాడుతుంది. ఏంటంటే పంట మొదటి దశలలో మనకు వర్షాభావ పరిస్థితులు ఉండడం జరిగింది. మనకు జూన్ 12 నుంచి కూడా వర్షం స్టార్ట్ అయినా కూడా 22-23 వరకు కూడా కొన్ని మండలాల్లో వర్షపాతం అనేది లోటుగా ఉండడం జరిగింది. మరి ఇప్పుడు పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే మనకు అత్యధికంగా ఎక్సెస్ రెయిన్ఫాల్ అనేది పడడం జరిగింది. సాధారణం కంటే ఒక్కొక్క మండలంలో చూసుకున్నట్లు కొన్ని మండలాల్లో 1000 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదవడం జరిగింది.
4: అయితే భారీ వర్షాల నుంచి సోయా చిక్కుడుని మనం కాపాడుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలా, ఏం చేయాలా రైతులు, దాని గురించి చెప్తారా?
5: ముందుగా రైతులు ఎక్కడైతే నీళ్లు ఆగినాయో అందులో నుంచి తీసేయాలి. ఇక మిగతా పంటలతో పోలిస్తే సోయా చిక్కుడు అనేది

0: వర్షాభావ పరిస్థితుల కంటే కూడా కొద్ది వాటర్ ని కొద్ది తట్టుకుంటుంది. సో నీళ్లు కొద్ది ఎక్కువైనా కూడా తట్టుకుంటుంది కాబట్టి ముందుగా నీళ్లున్న దాన్ని తీసేసేయాలి. తీసేసిన తర్వాత ఇది ముఖ్యంగా మనకి ఏంటంటే కలుపును అదుపు చేసుకునేటువంటి సమయం. దీనికి ఏంటంటే ముఖ్యంగా మనకు 20 నుంచి 25 రోజులలో వెడల్పాకు గడ్డి జాతి మొక్కలు కింద వచ్చినట్లయితే మనకు ఇమజితపైర్ మనకు బయట మార్కెట్ లో పరుశురుటు గానీ అట్లా మందులు దొరుకుతుంది, దాన్ని 400 మిల్లీలీటర్లు. అదే విధంగా మనకు కాంబినేషన్ లో ఉన్న గడ్డి మందులు కూడా ఉన్నాయి, దానికి తోడేంటి ఓడిసీ, దాన్ని ఒక 40 గ్రాములు, లేకపోతే షాకేద్ ఒక 800 మిల్లీలీటర్లు, ఒక 200 లీటర్ల నీటి కలిపి ఒక ఎకరానికి పిచికారి చేసినట్లయితే మనకు వెడల్పాటి ఆకులు మరి అదే విధంగా గడ్డి జాతి వంటి కలుపు మొక్కలు ఏవైనా కూడా చనిపోవడం జరుగుతుంది. దీని తర్వాత మనం ఏంటంటే ఒకవేళ రైతులకు ఉంటది ఏంటంటే కలుపుతో పాటు పురుగు మందులు కూడా ఒకటేసారి కొట్టుకుని ఖర్చును ఆదా చేసుకోవాలనమాట. అలాంటి రైతులు కూడా ఎవరైనా ఉంటే మనకు ఇమజితపైర్ తో పాటు కొరాజీన్ అని దొరుకుతుంది మార్కెట్ లో, క్లోరాంథ్రినిప్రోల్. ఇమజితపైర్ అయితే 400 మిల్లీలీటర్లు, ఈ క్లోరాంథ్రినిప్రోల్ అయితేనేమో ఒక 60 మిల్లీలీటర్లు, ఒక ఎకరానికి సరిపోయేటట్టు 200 లీటర్ల నీటిని కలుపుకొని పిచికారీ చేయాలి. ఇంకా ఒకవేళ ఎండలు కొట్టి ఒకవేళ దౌర వస్తుంది అనిపిస్తే మనం దౌర నడిపించుకోవాలి.
1: అయితే ఇప్పుడున్న పరిస్థితులలో పంటను చీడపీడలు ఆశించే అవకాశం ఉంటుందా? ఉంటే మరి ఈ చీడపీడల నుంచి మనం ఆ సోయా పంటని కాపాడుకోవడానికి ఎసుంటి చర్యలు చేపట్టాలా, వాటి గురించి చెప్తారా?
0: ఇప్పుడు మనకు ముఖ్యంగా ఏంటంటే వేరుకుళ్ళు గాని కాండం కుళ్ళు గాని గమనించడం జరుగుతుంది. ఇక వేరుకుళ్ళు గాని పంట ఎండిపోవడం గాని ఎక్కడైనా గమనించినట్లయితే మనకు కాపర్ ఆక్సిక్లోరైడ్ అని దొరుకుతుంది, దాన్ని 3 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని మొక్కల దగ్గర పోయడం గాని లేదా పంటపై పిచికారీ చేయడం గాని చేయాలి. లేదా మన కాండం కుళ్ళు గాని లేదా కాండం ఎర్రబడడం గాని ఏదైనా గమనించడం అనుకోండి, దానికి మనకి ఏంటంటే మ్యాన్కోజే ప్లస్ కార్బండిజం కాంబినేషన్ లో దొరికే మందుని 2.5 మిల్లీలీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేయాలి. దీనివల్ల మనకు అధిక భావ పరిస్థితులు వచ్చినట్టు రోగాల నుంచి తట్టుకోవచ్చు. అదే విధంగా మనకు పంట తొలి దశలో వచ్చే పురుగులు ఉంటాయి, ఏదంటే కాండమీగ గానీ కాండం తొలుచు పురుగు గానీ ఇవన్నీ ఉంటాయి. దీన్ని కూడా నివారించుకోవాలంటే కార్బోఫిరాన్ గుళికలను ఉంటాయి, కార్బోఫిరాన్ 3G గుళికలను ఒక ఎకరానికి 10 కిలోల చొప్పున మనం వేసుకుని దౌర కొట్టుకోవడం గానీ లేకపోతే వీరు వేసుకున్నట్లయితే పురుగుని అరికట్టవచ్చు. దానికి తోడు మనకి ఇంకా ఒకవేళ అట్లా వేసుకోవడం పాసిబుల్ కాకపోతే మనం ఇంకోటి ఏంటంటే మనకు సోలోమన్ అనే మార్కెట్ లో మందు దొరుకుతుంది, అది బ్యూటా సైఫ్లోత్రిన్ ప్లస్ ఇమిడాక్రోపిడ్, దాన్ని కూడా మనం పిచికారీ చేసుకున్నట్లయితే తొలి దశలో వచ్చేటువంటి మనం పురుగులను నివారించవచ్చు.
1: అయితే ఇప్పుడు ఈ సోయా చిక్కుడుని విత్తన పంటగా ఎప్పటిదాకా మనం విత్తుకోవచ్చు?
0: ఇప్పుడు విత్తన పంటగా నార్మల్ పంటగా కూడా చూసుకున్నట్లయితే మనం 5 జూలై వరకు చెప్తూ ఉంటాం
1: సాధారణంగా.
0: ఆ తర్వాత కూడా ఏమంటుంది అంటే కొన్ని ఇప్పుడు మనకు వాడుతున్న వాతావరణ పరిస్థితులలో మనం ఈ మధ్య ఏం చెప్తుంటే 10 వరకు వేసుకున్నా కూడా వస్తాయని చెప్పినాం. కాకపోతే ఇప్పుడు మనకు వేసుకోకపోవడం అనేది చాలా ఉత్తమం. దీనికి ప్రత్యామ్నాయ పంటలుగా నువ్వులు గాని లేదా ఏదైనా పంటలను వేసుకున్నట్లయితే మంచిది.
1: అయితే ఇప్పుడు ఎరువుల యాజమాన్యం గురించి మాట్లాడదాం. మరి ఈ ఎరువులు ఏ రకాల ఎరువులు, ఎసుంటి ఎరువులు వాడాలా, ఎంత మోతాదులు, వాటి గురించి చెప్తారు?
0: మనకు రైతులు ముందుగా దుక్కిలో మనకు DAP వేసుకొని గానీ సూపర్ గానీ వేసుకొని ఉండడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి ఏంటంటే మనకు ఒక ఎకరానికి 60 బ్యాగు యూరియా, ఒక 10 నుంచి 15 కిలోల పొటాష్ కలుపుకొని మనం వేసుకోవాలి. ఎక్కడైతే వర్ష బాగా నీళ్లు ఆగి వేరు వ్యవస్థ అనేది పోషకాలను తీసుకోవడం కష్టంగా ఉంటుందో అసుంటి భూములలో ఏం చేయాలంటే మనం పై నుంచి పిచికారీ చేయాలి. ఒక 10 గ్రాములు మల్టీకేలను దొరుకుతాయి, 10 గ్రాములు 3019 గాని 13045 వంటి వాటిని 10 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకొని వారం రోజుల వ్యవధిలో ఒక 2 సార్లు పిచికారీ చేయాలి. వర్షం అధికంగా ఎక్కడైతే నీళ్లు నిలిచినా అక్కడ ఒక పోషకాల లోపాలు గాని ఏదన్నా సూక్ష్మధాతు లోపాలు గాని ఏర్పడినట్లయితే, ఇంపధాతు గాని ఏదైనా జింక్ గాని ఏర్పడినట్లయితే, ఇప్పుడు ఇంపధాతు లోహాన్ని నివారించడానికి మనము ఐరన్ సల్ఫేట్ 5 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేయాలి. అదేవిధంగా జింక్ యొక్క లోపం ఏర్పడింది అనుకోండి, జింక్ సల్ఫేట్ 2 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసి మన సూక్ష్మధాతు లోపాలను కూడా నివారించవచ్చు.
1: అయితే ఇప్పుడు ఈ పంటలో బెరుకులని ఏరాల్సి ఉంటది కదా, మరి ఈ బెరుకుల్ని ఎప్పుడు ఏరాలా, ఆ ఏరే కంటే ముందు అసలు ఈ బెరుకుల్ని మనం ఎట్లా గుర్తించాలా, దాని గురించి?
0: ముఖ్యంగా ఏంటంటే మనము విత్తనోత్పత్తి గురించి మాట్లాడుకున్నప్పుడు మనకు పంటలో బెరుకులు లేకుండా చూసుకోవాలి. బెరుకులు ఏరేటువంటి ముఖ్యమైన ఘట్టం అంటే మనకు జన్యు స్వచ్ఛత అని ఉంటుంది ప్రతి విత్తనంలో, అది ఒక్కొక్క రకాలలో మనం మూల విత్తనం అయినప్పుడు 100%, సర్టిఫైడ్ విత్తనం అయినప్పుడు 98% అని ఉండడం జరుగుతుంది. అయితే మనం బెరుకులను ఎట్లా గుర్తించాలి అంటే మనం ఒక రకం సాగు చేయాలనుకున్నప్పుడు ఆ రకం యొక్క లక్షణాలు అనేవి మనకు మొత్తం గుర్తుండాలి. అది ఆ లక్షణాలు కాకుండా వేరే లక్షణాలు అంటే ఏవంటే ఆకు ఆకారం ఎట్లా ఉంది, మళ్ళీ చెట్టు యొక్క ఎదుగుదల ఎట్లా ఉంది, మళ్ళీ పూత ఎట్లా ఉంది, అది తెలుపు రంగులో పూత ఉందా ఉదా రంగులో ఉందా, మళ్ళీ అదేవిధంగా కాయ పైన నువ్వు ఉందా లేదా కాండం పైన నువ్వు ఉందా లేదా, ఇలాంటి లక్షణాల మీద మొత్తం మనకు అవగాహన కలిగి ఉండాలి. కోతకచ్చే

0: సమయానికి ఆ కాయ అనేది పసుపచ్చగానే ఉందా లేకపోతే బ్లాక్ కలర్ లో మారుతుందా అన్నటువంటి లక్షణంలో, కాయ మూడు గింజలు కలిగి ఉంటుందా లేకపోతే రెండు గింజలు కలిగి ఉంటుందా, అలాంటి అన్ని క్యారెక్టర్స్ పైన మనకు అవగాలి ఉండాలి. అలా కాకుండా మన రకం యొక్క కాకుండా వేరే రకం ఏదైనా కనిపించినా కూడా దాన్ని బెరుకుగా పరిగణించి మనం తీసేయాలి. ఇది ఎప్పుడెప్పుడు తీయాలంటే సోయా చిక్కులు ముఖ్యంగా మనం ముఖ్యంగా రెండే దశలు అని చెప్తాం కానీ మూడు దశలలో కూడా తీసుకోవచ్చు. ఒకటి ఏంటంటే ముఖ్యంగా పంట మొదటి దశలలో ఇంతకు ముందు చెప్పినట్టు ఆకులు ఉంటాయి, ఆకుల యొక్క ఆకారం గానీ అంటే మనకు బెండ లెక్క ఆకు ఉన్నాయా లేకపోతే మామూలు సోయాబీన్ రకాలు ఉన్నాయా, అయితే పూత సమయానికి వచ్చేటప్పుడు పూత యొక్క పూత సమయం మనకు ఇప్పుడు తెల్ల రంగు పూత ఉందా లేకపోతే ఉదారంగు పూత ఉందా దాన్ని బట్టి మనం తీసుకోవాలి. మళ్ళీ పంట కోతకు వచ్చినప్పుడు ఇంతకు ముందు చెప్పినప్పుడు నువ్వును గాని కాయ ఒక ఆకారం గాని బట్టి మనం పంట కోసే ఒక 15 రోజుల ముందు తీసుకోవాలి. తీసుకున్నట్లయితే మనం బెరుకులు కంప్లీట్ తీసేసి 100% జన్యు స్వచ్ఛత కలిగినటువంటి విత్తనాలను మనం ఉత్పత్తి చేయవచ్చు.
1: అయితే ఇప్పుడు రైతులు తమ విత్తనాలని ఎట్లా తయారు చేసుకోవాలి దాని గురించి చెప్తారు.
0: మనం ప్రతి సీజన్ లో మే జూన్ మాసాలు వచ్చేటరికి మనం సోయా చిక్కుడు విత్తనాల గురించి మాట్లాడుతూ ఉంటాం ఎక్కడైనా కూడా. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అంటే విత్తనం యొక్క మొత్తం కూడా బయట మార్కెట్లో దొరుకుతుంది, గవర్నమెంట్ ద్వారా సబ్సిడీ అనేది అయిపోవడం వలన బయటనే కొనడం జరుగుతుంది. సో బయట కొన్నా కూడా మనకు మొలకు వస్తుందో లేకపోతే దాని స్వాస్థ్యత దాని నాణ్యత ఎట్లా ఉంటుందో మనకు పసిగట్టలేకపోతున్నాం. సో రైతులు ముందుగానే ఏంటంటే ఇప్పటి నుండే అంటే మన విత్తనాన్ని మనమే అంటే ఇప్పుడు నాకు ఉన్నటువంటి నాకు 10 ఎకరాలు ఉందనుకోండి అందులో కనీసం 5 నుంచి 10% 1/2 ఎకర్ గాని 1 ఎకర్ గాని విత్తనోత్పత్తికి పెట్టుకోవాలి. ఒకవేళ ఇప్పుడు వీలైనంత మటుకు ఇప్పుడు చేసుకోవాలి, ఒకవేళ ఇప్పుడు గిన చేసుకోకపోతే వేసవిలోనైనా రైతులు ఇప్పటి నుండే ప్రణాళిక తయారు చేసుకోవాలి, తమ విత్తనాలను తమరే తయారు చేసుకున్నట్టు చూసుకోవాలి. దానికి ఏమీ లేదు, ఎక్కడైతే రైతుకు మంచిమైన నాణ్యమైన విత్తనం దొరుకుతుందని తెచ్చుకుంటున్నామో దాన్ని మనం ఒకటే ప్రాసెస్ మనం నార్మల్ గా పండించే దానికి దీనికి ఏదా అంటే గింజ యొక్క క్వాలిటీ ఉండడానికి ఒక 2 సార్లు మనకు శిలీంద్ర నాశిని స్ప్రే చేయాల్సి ఉంటుంది. అదనంగా ఇంకొకటి ఏంటంటే బెరుకులు నేరువేయాల్సి ఉంటుంది. ఈ రెండు మనం చేపట్టినంతే నార్మల్ విత్తనం ఎట్లయితే ప్రొడక్షన్ చేస్తాము ఎట్లయితే పండిస్తామో అట్లనే పండిస్తూ రెండు రకాలైనటువంటి పనులను అధికంగా చేసుకున్నట్లయితే తమ విత్తనాలను తమమే ఉత్పత్తి చేసుకోవచ్చు రైతులు.
1: అయితే ఎవరైతే ఈ సోయా పంటని విత్తనాలుగా తయారు చేయాలనుకున్న రైతులు పాటించాల్సిన ముఖ్యమైన లేదా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటే వాటి గురించి చెప్పరా.
0: ముఖ్యంగా ఏంటంటే మనం చూసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఒకటి బెరుకులు ఏరివేయడం, మళ్ళీ రోగాలు లేకుండా చూసుకోవాలి పంటలలో. మరి ముఖ్యంగా అదే గడ్డి పంట అనేది నీట్గా ఉండాలి. విత్తనం ఉత్పత్తి చేస్తున్నప్పుడు మనకి ఎలాంటి కాంపిటీషన్ ఉండకుండా విత్తన నాణ్యత బాగా ఉండి వచ్చే నెక్స్ట్ సీజన్ లో బాగా ఉండాలి విత్తనం అంటే ఒకటి కలుపు లేకుండా చూసుకోవాలి, 2 బెరుకులు ఏరివేయాలి, 3 అనేది రోగాలు రాకుండా చూసుకోవాలి పంటలో. ఎప్పుడైతే ఈ రోగాలు గాని మన కొన్ని సీడ్ లో వచ్చేటువంటి రోగాలు ఉంటాయి, ఎప్పుడైతే మనం పండిస్తున్నప్పుడు మనం అనుకుంటాం చూడడానికి బాగా ఉంటాయి కానీ విత్తనం భూమి లేచేటప్పటికి బూజు పడతాయి. దీనికి ప్రధానమైందంటే మనకు విత్తనం ద్వారా వ్యాపించే కొన్ని ఫంగస్ కూడా ఉంటాయి. సో అందుకే మనం ఏం చేయాలంటే రోగాలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు మనం స్ప్రే చేసుకోవడం గానీ ఇలాంటివి చేసినట్లయితే మనం నాణ్యమైన విత్తనాన్ని ఉత్పత్తి చేయవచ్చు.
1: చాలా సంతోషం రాజేందర్ రెడ్డి గారు, ముఖ్యంగా ఈ సోయా చిక్కుడులో విత్తనోత్పత్తితో పాటు అధిక దిగుబడికి సూచనలు చెప్పిండ్రు. మరి ఎవరైతే ఈ సోయా సాగు చేస్తున్న రైతులు ఉన్నారో వాళ్ళు ఈ సూచనలు పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారం తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
2: ఇప్పటి వరకు సోయా చిక్కుడు విత్తనోత్పత్తిలో అధిక దిగుబడికి సూచనలు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో ముచ్చటిన్నారు. వీటితో ముచ్చటపెట్టింది కేలినేన్. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒక వ్యవసాయం పాట విందాం.

0: ఇప్పటి వరకు ఇల్లు యవసం కార్యక్రమంలో టేక్మాల్ విజయలక్ష్మి పాడిన యవసం పాట విన్నారు. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ప్రయోజనాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి కుమారస్వామితో ముచ్చటింటారు. రైతాంతర రంగంలో పత్తి కంది పంటల సాగు అనుభవాల గురించి నేరడిగొండ మండలం కిష్టపూర్ గ్రామానికి చెందిన ప్రతాప్ సింగ్ సోలంకితో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కేలేని. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది సేపట్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: అసిస్టెంట్ ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ పి తనుజ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ వీరన్న. ఇప్పుడు వాణిజ్య ప్రకటన.
2: మూడు కాలేజీలలో
3: డోంట్ వరీ
2: ఫీజ్ చూడు.
4: ఎలా ఉన్నారు?
5: ఏంటి విషయం?
3: ఫీజ్ కోసం టెన్షన్?
5: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా.
6: సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
7: ఆర్బీఐ అంటుంది
8: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
1: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
9: ఆకాశవాణి.

0: పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనం మార్చుకోగల సామర్థ్యం కూడా ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో యువశక్తిని దేశ అభివృద్ధికి ఉపయోగపడే నైపుణ్యవంతమైన మానవ వనరుగా తీర్చిదిద్దడం ఎంతో కీలకం. ఈ లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం స్కిల్ ఇండియా మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తుంది. జన్శిక్షణ్ సంస్థాన్ జేఎస్ఎస్ ద్వారా ముఖ్యంగా పాఠశాల విద్య మధ్యలోనే ఆపేసిన వారు, తక్కువ విద్యార్హత కలిగిన వారు, మహిళలు, గ్రామీణ ఇంకా తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన వారికి స్థానిక అవసరాలకు అనుగుణమైన వృత్తి నైపుణ్యాలను అందిస్తున్నారు. అయితే ఒక పథకం విజయాన్ని కేవలం శిక్షణ పొందిన వారి సంఖ్యతో మాత్రమే కొలవలేం. ఆ శిక్షణ ఒకరి జీవితంలో ఎంతటి మార్పు తీసుకొచ్చింది, వారు ఉద్యోగం సంపాదించారా, వారి ఆదాయం పెరిగిందా, సొంతంగా వ్యాపారం ప్రారంభించారా, మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారా అనే ప్రశ్నలకు సమాధానమే అసలు విజయం. అందుకే ఈరోజు మనం వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా శిక్షణ పొందిన లబ్ధిదారుల అనుభవాలను తెలుసుకుందాం. శిక్షణ తర్వాత తమకు లభించిన అవకాశాలు, నేర్చుకున్న నైపుణ్యాలు తమ జీవితాలను ఎలా మార్చాయి, ప్రస్తుతం వారు నిర్వహిస్తున్న వ్యాపారాలు, వారికి ఎదురైన సవాళ్లు, సాధించిన విజయాల గురించి వారి మాటల్లోనే విందామా.
1: నా పేరు శ్రీవాణి, నేను తిరుపతిలో ఎంఆర్పీ సర్కిల్ లో ఉంటున్నాను. మా హస్బెండ్ జెంట్స్ సలూన్ నడిపేవాడు, నేను ఇంట్లోనే ఉండేదాన్ని. కానీ మా పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా మా హస్బెండ్ ఒక్కటి సంపాదనే సరిపోదు, నేను ఏదో ఒకటి చేయాలనుకున్నాను. కానీ ఇంట్లో నుంచి బయట పోయి నేర్చుకునే అంత టైం లేదు, ఎందుకంటే మా పిల్లలు చిన్నపిల్లలు. దాని ద్వారా దగ్గరలో రాస్ బిల్డింగ్ లో నేర్పుతారని నాకు తెలిసింది, అక్కడ నేమ్ ఇచ్చేసి వెళ్ళాను. నేను నాకు స్కిల్ ఇండియా మిషన్ ఎస్ఎస్ ద్వారా నాకు నేర్పుతారని తెలిసింది. అక్కడి నుండి సార్ నాకు కాల్ చేసి రమ్మని చెప్పారు, వచ్చాను. నేను నేర్చుకున్నాను. నాకు బెనిఫిట్ ఏమంటే ఇక్కడ హాఫ్ డే ఇచ్చేవారు. నాకు 2025 లో మార్చ్ ఏప్రిల్ లో ఫుల్ డే 45 డేస్ ఇచ్చారు నాకు. దానివల్ల నాకు చాలా ఉపయోగపడింది. నేను బయట వచ్చేదానికే భయపడేదాన్ని. ఇప్పుడు సొంతంగా పార్లర్ పెట్టుకుని మా హస్బెండ్ నేను జెంట్స్ లేడీస్ కలిపి పెట్టుకుని, మరి ఇంతకు ముందు భయపడేదాన్ని, నేను నేర్చుకుంటానో లేదో, అందుకే నేర్చుకుంటామా అని చాలా డౌట్ వచ్చింది నాకు. వచ్చిన 15 డేస్ కి నాకు చాలా బాగా ధైర్యం వచ్చింది. ఒకటేమంటే మనం ఇంట్రెస్ట్ గా బాగా నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తేనే మనకు వస్తుంది. దానివల్ల ఇప్పుడు మా హస్బెండ్ నేను కలిపి పెద్ద పార్లర్ గా పెట్టుకుని రన్ చేసుకుంటాము. ఇద్దరిది కలిపి మంత్లీ 1 లక్ష కంపల్సరీ వస్తుంది మాకు. మేము చాలా బాగా పిల్లలకి ఎడ్యుకేషన్ కి మాకు ఇబ్బంది లేకుండా ఇద్దరు ఒకే చోట చేసుకుంటున్నాం. చాలా బాగా ఉంది. మా హస్బెండ్ సపోర్ట్ వల్ల నేను వచ్చాను. ఇక్కడ సార్ వాళ్ళు, మేడం వాళ్ళు రాస్ బిల్డింగ్ లో చాలా బాగా నేర్పించారు. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా సార్ వాళ్ళు, కలెక్టర్ గారు గాని మాకు సర్టిఫికెట్ ఇచ్చారు. దీని ద్వారా మాకు లోన్ గాని వచ్చాయి. లోన్ తీసుకుని దాని వల్ల మేము కావాల్సిన ప్రొడక్ట్స్ తీసుకుని బాగా రన్ చేసుకుంటాము. దీని వల్ల చాలా ఉపయోగపడింది. కేంద్ర ప్రభుత్వానికి మాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్.
2: నా పేరు తిరుపతి నదియా అండి. మాది తిరుపతే. మేముండేది వచ్చి సాయినగర్ లో. 6 ఇయర్స్ బ్యాక్ వచ్చి నేను స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తా ఉన్నానండి. సో నాకైతే బాబు ఉన్నాడు. బాబుకి ఇప్పుడు 6 ఇయర్స్. సో బాబు వచ్చిన తర్వాత ఏంటంటే జాబ్స్ కి వెయిట్ కి నాకు కుదరలేదు. ఎక్కడికి వెళ్ళినా గానీ టైమింగ్ సెట్ అవ్వలేదు. సో మార్నింగ్ 8 కంతా రావాలి, ఈవినింగ్ 6 దాకా ఉండాలి. సో దానివల్ల ఏంటంటే బాబు చాలా సఫర్ అయిపోయేవాడు. దట్టు మా హస్బెండ్ కూడా టీచరే అండి. సో తనకి 4 కంతా వదిలేస్తారు. సో అప్పుడు నాకు ఏ జాబు కుదరలేదు. సో అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, దట్టు నాకు హ్యాండ్ మేడ్ అంటే చాలా ఇష్టము, అది నేను చేస్తే ఇంకా చాలా ఇష్టం. సో దాంతో ఆలోచిస్తే నాకు మగ్గం వర్క్ నేర్చుకోవాలి, చెయ్యాలి అని అనిపించింది. సో ఇదైతే మన సొంత బిజినెస్, సో మన టైమింగ్స్ మనం సెట్ చేసుకోవచ్చు అనిపించింది. సో ఆ ఉద్దేశంతో ఏంటంటే చాలా షాపులు తిరిగాను, నిజంగానే తిరిగాను. బయట తిరిగినప్పుడు ఏమన్నారంటే కొంతమంది వచ్చి 15,000-20,000 మాకు మీరు పే చేస్తే 1 మంత్ కి 2 మంత్ కి నేర్పిస్తాము అని. కొందరు వచ్చి ఏంటంటే అసలు మేము నేర్పించము, ఇది లేడీస్ చేసే వర్క్ కాదు, మగ్గం వర్క్ అనేది హిందీ వాళ్ళు చేస్తారు, చాలా ఓపిక కావాలి అని చాలా చెప్పారు. మా వారైతే నేను తీసుకెళ్ళమన్న ప్రతి దగ్గరికి తీసుకెళ్లారు నన్ను, కానీ ఎక్కడ నాకైతే ఎవరు సపోర్ట్ చేయలేదు. సో అప్పుడు ఏంటంటే మా హస్బెండ్ కి ఆలోచన వచ్చింది, ఎందుకు మనం ఇన్ని షాప్స్ తిరగాలి, ఇంతమందిని ఎందుకు అడగాలి, రాస్ ఉంది కదా, సో రాస్ దగ్గరికి వెళ్దాము, నాకు తెలిసి అక్కడ చాలా చేస్తారు, ఇంతకు ముందు కూడా చేస్తున్నారు అని చెప్పారు. సో అప్పుడు రాసుకొచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే జేఎస్ఎస్ జనశిక్షణ సంస్థ

0: సో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మనకి ఇది ప్రొవైడ్ చేస్తున్నారని అప్పుడు తెలిసింది. సో అప్పుడు వచ్చి సార్ వాళ్ళతో మేడం వాళ్ళతో మాట్లాడితే వితౌట్ ఎనీ కాస్ట్ మీకు అసలు ఏ అమౌంట్ తీసుకోకుండా 3 మంత్స్ 90 వర్కింగ్ డేస్ ఉంటుంది, మీకు అన్ని నేర్పిస్తాము, అన్ని మేమే చెప్పిస్తాము, దట్టు మీకు సర్టిఫికేట్ కూడా మేము ఇస్తాము, మీరు బిజినెస్ చేసుకోవచ్చు, మీ బిజినెస్ కూడా మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పారు. సో చాలా హ్యాపీ అనిపించింది. సో బుక్ లో రాయగానే లేట్ అవుతుందేమో ఇప్పుడే కదా అనుకున్నాను, కానీ ఏం లేట్ అవ్వలేదు. నాకు కాల్ వచ్చిందండి రాస్ బిల్డింగ్ నుంచి, JSS స్కీమ్ నుంచి స్కిల్ ఇండియా డెవలప్మెంట్ గురించి చెయ్యొచ్చని. సో వెంటనే వచ్చి ఇక్కడ వచ్చి జాయిన్ అయిపోయాను. 3 మంత్స్ నాకేంటంటే టైమింగ్స్ బాగా సూట్ అయ్యాయన్నమాట, మార్నింగ్ 10 to 1. సో బాబుకి లంచ్ ప్రొవైడ్ చేయొచ్చు, స్కూల్ కి పంపించవచ్చు, హస్బెండ్ ని చూసుకోవచ్చు. సో ఆ ఉద్దేశంతో 10 to 1 ఇక్కడికి వచ్చాను. 3 మంత్స్ బాగా నేర్పించారండి. ఆఫ్టర్ అంటే ఈ కోర్స్ అయిపోయిన తర్వాత కూడా స్టార్టింగ్ లో మిస్టేక్స్ డౌట్స్ ఏదున్నా మళ్ళీ కాల్ చేసినప్పుడు మాకు అవన్నీ కూడా రెక్టిఫై చేస్తా వచ్చారు. ముఖ్యంగా ఇది ఏంటంటే చాలా మంది టైలరింగ్ గాని మగ్గం వర్క్ గాని బ్యూటీషియన్ గాని అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ చదువుకోని అమ్మాయిలు చేసేది అని చాలా మంది థర్డ్స్ లో ఉంటుంది, కానీ కాదండి, ఇది ఎడ్యుకేటెడ్ అమ్మాయిలు కూడా చెయ్యొచ్చు. చాలా మంది మా అక్క వాళ్ళు, మా నైబర్స్, కొలీగ్స్ చాలా మంది చెప్పేది ఏంటంటే పిల్లలు ఉన్నారు, హస్బెండ్ టైమింగ్ సెట్ అవ్వలేదు, ఇంట్లో గొడవలు అవుతున్నాయి, సో మేము వర్క్ బయట చేయలేకపోతున్నాం అని కూడా చాలా మంది చదువుకొని ఏంటంటే ఇంట్లోనే ఉండిపోతున్నారు. సో ఇలాంటివి ఏంటంటే మనం చదువుకున్నా చదువుకోకపోయినా ఎంత ఎడ్యుకేటెడ్ అయినా మన సొంతంగా మన బిజినెస్ మన టైమింగ్స్ మనకు నచ్చినట్టు మనం చేసుకోవచ్చు, ఒకరి కింద వర్క్ చేసి టైమింగ్ సెట్ అవక ఇది చేయకుండా. సో ఏంటంటే ఈ JSS స్కీమ్ నుంచి మనకు వితౌట్ ఎనీ కాస్ట్ అన్ని నేర్పిస్తారండి. మేమైతే మగ్గం వర్క్ నేర్చుకున్నాము, చాలా బాగా అంటే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఇక్కడ ఉంటుంది, ముగ్గురు ఫ్రెండ్స్ అయ్యాము. సో ఇక్కడ తర్వాత కూడా మేము అలానే కంటిన్యూ అయ్యి ఒక చిన్న బొటిక్ పెట్టామండి, నేను మా ఇద్దరు ఫ్రెండ్స్ ఉమా దుర్గా ముగ్గురం కలిసి చేసుకుంటున్నాము. 9-10 మంత్స్ నుంచి చేస్తున్నామండి. మాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇది మా ఓన్ అనమాట, మేము నేర్చుకున్నాము, మాకి వర్క్ వచ్చు అనమాట. చూసే ప్రతి వాళ్ళు ఏంటంటే ఇప్పటిదాకా ఈ అమ్మాయి ఇది చేయగలుగుతుందని తెలీదు, వేసిస్తుంటే వావ్ నువ్వు వేసావా, నీకు ఇంత టాలెంట్ ఉందా అని అంటున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది నాకైతే, వర్క్ కూడా చాలా బాగుంది, ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ లేదండి. సో నేనైతే చాలా ఇష్టపడి చేస్తున్నాను. సో వెరీ వెరీ థ్యాంక్స్ ఫర్ JSS జనశిక్షణ్ సంతాన్ అండ్ ఆల్సో సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ రాస్ బిల్డింగ్ ఆల్సో.
1: నా పేరు నాంబాకం ఎన్ మంజుల, నాది తిరుపతి ఆటో నగరు అంబేద్కర్ కాలనీ. 2018 లో నాకు మ్యారేజ్ అయ్యింది. అంతకుముందు నేను జాబ్ చేసేదాన్ని, మ్యారేజ్ అయిన తర్వాత నన్ను జాబ్కు పంపించలేదు, తర్వాత చిన్న పిల్లలు మా ఇంట్లో, నాకైతే ఎక్కడ వెళ్ళడానికి కుదరలేదన్నమాట. తర్వాత మా ఫ్రెండ్ తరపున ఇక్కడ రాస్ లో టైలరింగ్ కోర్సు నేర్పిస్తారు అని చెప్పిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి అప్లికేషన్ ఇచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నేను ఇక్కడ చాలా నేర్చుకున్నాను, అంటే నాకు వచ్చిన దానికంటే కూడా ఇంకా బాగా ఎక్కువ నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత నాకు షాప్ పెట్టుకోగలను, నేను కుట్టగలను, నేను అందరికీ చెప్పగలను అనే ఆలోచన నా దాంట్లో తట్టింది. తర్వాత ఈ కోర్సు అయిపోయిన తర్వాత నాకు సర్టిఫికేట్ ఇచ్చారు, అలాగే ఉద్యమం సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను రీసెంట్ గానే షాప్ పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను షాప్ రన్ చేసుకుంటున్నాను, మా పిల్లల్ని బాగా చూసుకుంటున్నాను, మెయిన్ మా హస్బెండ్ సపోర్ట్ ఫుల్ గా ఉంటుంది. ఏం చేస్తా అన్నా గాని మా హస్బెండ్ వద్దు అన్నారు, కాబట్టి ఆయన తరపున నేను బాగా నేర్చుకున్నాను. ఇప్పుడు బాగా పెట్టుకుని బాగా నేను స్వయంగా మంత్లీ 20,000 వరకు ఎర్న్ చేసుకుంటున్నాను. కాబట్టి ఈ రాస్ కి అలాగే ఈ స్కిల్ ఇండియా సంస్థకి నమస్కారము, కేంద్ర ప్రభుత్వానికి థ్యాంక్స్.
2: నా పేరు సలీమా, నేను మంగళం నుంచి వచ్చాను. నేను ఇంటి దగ్గరనే పిల్లలు చూసుకుంటూ ఉండేదాన్ని. సో మా హస్బెండే ఇంటిని మొత్తం చూసుకునేవాడు, ఏదన్నా అడిగితే ఖర్చులకి కొంచెం ఇబ్బంది పడేవాడు, తనకు వచ్చే సాలరీ సరిపోదన్నమాట. సో అప్పుడు అనిపించింది నేను కూడా ఏదన్నా కాస్త అతనికి సహాయంగా ఉండాలి అనుకున్నాను. సో రాస సంఘంలో ఉండేదాన్ని. అప్పుడు తెలిసింది నాకు JS సంస్థ స్కిల్ ఇండియా ద్వారా ఇట్లా బ్యూటీషియన్ కోర్సు నేర్పిస్తున్నారు అనేది. సో అక్కడికి వచ్చిన తర్వాత రాసి సంఘం దగ్గరికి వచ్చిన తర్వాత రాసి బిల్డింగ్ దగ్గర నెంబర్ ఇచ్చిపోయాను, తర్వాత వచ్చి కాల్ చేశారు నాకు. సో రిటర్న్ వచ్చిన తర్వాత నేను జాయిన్ అయ్యాను, దాని ద్వారా బ్యూటీషియన్ కోర్స్ అనేది నేర్చుకున్నాను. సో నేర్చుకోవడమే కాదు, నాలుగోతో మాట్లాడాలంటే కూడా కాస్త భయంగా ఒక స్టేజ్ ఫీలింగ్స్ అనేది ఉండే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ తో కొంచెం మింగిల్ అవడంతో కొంచెం బాగుండే. సో దాని ద్వారా కోర్స్ ఫినిష్ చేసుకున్న తర్వాత వెంటనే రాశిలో స్టార్టింగ్ జాయిన్ అయినాం కాబట్టి నాకు లోన్ ఇచ్చినారు ఒక 20,000 దాంట్లో పెట్టుకుని. ధైర్యం చేసేసి మా హస్బెండ్ అడిగిన తర్వాత ఓకే పెట్టుకోనేసి అన్న తర్వాత నేను స్టార్ట్ చేశాను. ప్రెసెంట్ నాకు

0: ఒక 10,000 వస్తుంది. సో థ్యాంక్స్ చెప్తాను నేను స్కిల్ ఇండియా ఇటువంటి సెంట్రల్ గవర్నమెంట్ గానీ రాష్ట్ర గవర్నమెంట్ గానీ ఇలాంటివి మరిన్ని తీసుకురావాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నాలాంటి ఆడవాళ్ళు ఇంటికాడ ఉంటారు. సో ఒక్క రూపాయి అయినా కూడా హస్బెండ్ అడిగి తీసుకోవాలంటే ఇచ్చే అతను అయితే ఇవ్వగలుగుతారు, ఇవ్వలేని పరిస్థితి అయితే నెక్స్ట్ టైం చూద్దామంటారు. సో అట్లాంటి పరిస్థితుల్లో కూడా మన సొంతంగా ఏదో ఒకటి చేసుకోవాలి అనేటువంటి వాళ్ళు చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకి అందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అని నేను అంటున్నాను. సో ఇంట్లో ఉండడం ఖాళీ టైంలో మీకు కుదిరిన టైంలోనే మనకి ఇక్కడ నేర్పిస్తున్నారు. సో ఇట్లాంటి అవకాశాన్ని ఉపయోగించుకొని నాలాగా 10,000 అనేది మీరు ఒక లక్షల్లో సంపాదించాలని అనుకుంటున్నాను.
1: అందరికీ నమస్కారం. నా పేరు కుట్టెప్ప గారి శ్రీ హిమలత. తిరుపతి చిగురువాడ కుత్తూరు గ్రామం నుంచి వచ్చాను. ఈ రాస్ జనశిక్షణ సంస్థ గురించి నాకు ఎప్పుడు తెలిసిందంటే మా పరిస్థితులను బట్టి మా తోడుకోడలను అడిగాను, ఈ విధంగా ఎక్కడైనా ఆపర్చునిటీ దొరుకుతుందా ఏదైనా నేర్చుకునేదానికి, మనం డబ్బులు ఇవ్వకుండా నేర్చుకునేదానికి. వేలు వేలు పెట్టి నేర్చుకునేంత స్తోమత మనకి లేదు. ఎక్కడైనా డబ్బులు ఇవ్వకుండా నేర్చుకునేది ఎడైనా ఉంటే చెప్పవా అనేసి అని చెప్పాను తనకి. తన పేరు రేవతి. తను తెలుసుకొని వాళ్ళ దగ్గర తెలుసుకొని నాకైతే చెప్పింది, మేము ఈ రాస్ సంస్థకు వచ్చి నేమ్ రిజిస్టర్లో నేమ్స్ రాసేసి వెళ్ళాము. తర్వాత మాకు కాల్ చేశారు. కాల్ చేస్తే మేమిద్దరం వచ్చి నేర్చుకున్నాము. కానీ నేను ఇప్పుడు అన్ని 6 నెలల కోర్స్ అన్నమాట, టైలరింగ్ బ్యూటిషియన్ ఆరి వర్క్ అట్లా 6 నెలల కోర్సులు నేర్చుకుని ప్రతి ఒక్కటి నేర్చుకున్నాను. ప్రతి ఒక్కటి నేర్చుకొని టైం పట్టినా సరే అవన్నీ సాధించుకున్నాను. సాధించుకొని ఇప్పుడు టైలరింగ్ ఆరి వర్క్ అన్నీ ఒకే షాప్లో పెట్టుకొని రన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టార్టింగ్లో డబ్బులు సంపాదన లేకుండా నా సిచ్యువేషన్స్ నాకు తెలుసు. ఆ సిచ్యువేషన్స్ నుంచి ఎట్లా బయటపడ్డానంటే ఈ రాస్ సంస్థకి వచ్చి నేను ఇవన్నీ నేర్చుకున్నాను. ఒక్క రూపాయి కూడా నేను ఖర్చు పెట్టకుండా నేను వచ్చే ఛార్జీలు తప్పనిస్తే మిగతా ఏది నేను ఖర్చు పెట్టలేదు. పిఎం విశ్వకర్మ నుంచి మేము 100,000 రూపాయలు ఉపాధి పొందాము. తర్వాత మళ్ళీ నెక్స్ట్ 15 డేస్ విశ్వకర్మ మళ్ళీ స్టార్ట్ చేశారు. దాంట్లో కూడా మేము లబ్ధి పొందాము. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు.
2: నైపుణ్యాభివృద్ధి అనేది కేవలం శిక్షణ కార్యక్రమం కాదు, ఇది ఆత్మవిశ్వాసానికి పునాది, ఉపాధికి మార్గం, స్వయం సమృద్ధికి సాధనం, అభివృద్ధి చెందిన భారతదేశానికి బలమైన అడుగు. మన వికసిత్ భారత్ కలను సాకారం చేసే దిశగా తప్పకుండా యువత అందరూ చదువుతో పాటు నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ తమ వంతు కృషి చేయాలని ఆశిస్తూ నమస్కారం.
3: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో వివిధ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
4: ఆకాశవాణి సమయం 8 గంటలు. వార్తల ముఖ్యాంశాలు
5: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

ఉషారు. జోరైన పాటల హోరు. మీలోని జోష్ కి మరింత జోష్ నిచ్చే పాటను వినండి, ఫోన్ చేయండి. జోర్దార్ ముచ్చట్లు మాతో మాట్లాడుతూ మీకు ఇష్టమైన పాటను కోరినండి. ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873223001, మరొక నంబర్ 295081. ఇప్పటి సంధి 8:45 దాకా ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు.

0: మీరు వింటున్నారు ఉషారు జోరైన పాటల హోరు. మరి ఇప్పుడు ఒక శ్రోతతో మాట్లాడదాం. హలో.
1: హలో,
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
1: నమస్తే మేడం, నా పేరు వజ్ర పొచ్చన్న.
0: వజ్ర పొచ్చన్న ఎక్కడి నుంచి?
1: నేను మావల గ్రీన్ వ్యాలీ నుంచి మాట్లాడుతున్నా.
0: చెప్పండి.
1: సంక్షేమ శాఖ సంఘానికి ఉపాధ్యక్షుడి.
0: చెప్పండి.
1: అయితే గోదావరి గట్టు పైన పాట ఉంది మేడం.
0: అవునవును,
1: ఆ పాట వేయండి.
0: సరేనండి, తప్పకుండా మీరు కొన్న పాట ఇప్పుడైతే వినేద్దాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: మీరు వింటున్నారు హుషారు జోరైన పాటల హోరు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు. ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873223008, మరొక నంబర్ 2958.

0: మీరు వింటున్నారు హుషారు జోరైన పాటల హోరు. ఈ కార్యక్రమానికి ఇప్పుడు మరొకరు ఫోన్ చేశారు, వారితో మాట్లాడదాం. హలో.
1: హలో,
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరు. రజనీకాంత్ గారు, ఎక్కడి నుంచి? జరి తలమడుగు. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తున్నారు. ఎలా ఉంది మరి ఇప్పుడు వ్యవసాయం? పంటలు బాగున్నాయా ఇప్పుడు? చెప్పండి, ఏ పాట వింటారు? చెప్పండి. సరేనండి, తప్పకుండా మీరు కోరిన పాట ఇప్పుడైతే వినేద్దాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: మీరు వింటున్నారు ఉషారు జోరైన పాటల హోరు. మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడు మరొకరితో మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో చెప్పండి అమ్మా, మీ పేరు? హలో చెప్పండి, మీ పేరు?
1: అద్విత్.
0: అద్విత్ ఎక్కడి నుంచి? అద్విత్ ఎక్కడి నుంచి ఫోన్
1: చేస్తున్నావు?
0: ఆదిలాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నావా? ఏ పాట వింటావు అద్విత్? ఇరుముడి నుంచా? సినిమా చూసావా నువ్వు? బాగుందా? మరి సినిమా మంచిగా ఉందా? చూసినావా? చాలా మంచిగా ఉందా? ఏమర్థమైంది నీకు ఆ సినిమాలా? అయ్యప్పది అర్థమైందా? సరే సరే, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడైతే మనం నువ్వు కోరిన పాట వినేద్దాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: మీరు వింటున్నారు ఉషారు జోరైన పాటల హోరు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు. ఫోన్ చేసిన నంబర్లు 0873229581, మరొక నంబర్ 2300081.

0: మీరు వింటున్నారు హుషారు జోరైన పాటల హోరు. మరి ఈ కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో.
1: హలో,
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
1: నా పేరు వరుణ్ తేజ్.
0: వరుణ్ తేజ్ ఎక్కడి నుంచి?
1: ఆదిలాబాద్.
0: ఆదిలాబాద్ మహాలక్ష్మి వాడ నుంచా? ఏం చదువుతున్నావు వరుణ్ తేజ్? నువ్వేం చదువుకుంటున్నావు? ఏ క్లాస్ చదువుతున్నావు? ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నావా? ఏ సినిమా నుంచి పాట వింటావు? పెద్ద సినిమా నుంచా? పెద్ద సినిమా నుంచి ఏ పాట? సరే, మరి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మరి ఇప్పుడైతే వరుణ్ తేజ్ నువ్వు కోరిన పాట

0: మీరు వింటున్నారు హుషారు జోరైన పాటల హోరు. మరి ఇప్పుడు మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: నమస్తే అండి.
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
1: హైదరాబాద్ కీసర ఔటర్ రింగ్ రోడ్ బబ్బూరి సదానంద గౌడ్.
0: సదానంద గౌడ్ గారు బాగున్నారా? ఎట్లున్నారు? చెప్పండి, తిన్నారా? ఏ పాట వింటారు?
1: ఎన్టీ రామారావు నటిస్తున్న నిప్పులాంటి చిత్రంలో ఓరబి ఓరబి బంగారు మామ ఊరంత పొద్దు ఉండంగరారా అనే పాట ఉంటుంది.
0: చాలా మంచి పాట అడిగారండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మరి ఇప్పుడైతే మీరు కొన్న పాట.

0: మీరు వింటున్నారు ఉషారు జోరైన పాటల హోరు.
1: చెయ్యేస్తే ఆహా, చిరు చెయ్యేస్తే ఓహో, చిరు చెయ్యేస్తే చినిగి చినిగి చాటైపోదు, చిరు చెయ్యేస్తే

0: గదిలోకి వెళ్ళి గడిపెట్టిన తర్వాత ఏం జరిగింది మామా?
1: ఏం జరిగిందా?
2: ఒకటే చీకటి, ఒకటే లొల్లి. చెరు చెయ్యేస్తే

ఇయాల్టి ఉషారు. రేపు రాత్రి 8 గంటంగా ఉషారు కార్యక్రమంలో మరెన్నో జోర్దార్ పాటలు వింటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది సేపట్లో సమాచార సంధ్య ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9 కొట్టంగా ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: ஆகாஷவாணி ஆதிலாபாத் வந்தா பாயிண்ட் 2 FM மனசு நிண்டா.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. కథనం. మా ఊరి భాగవతం కథల సంపటి నుండి ఇంటికో కథ ఉంది. కథ వింటారు రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్.
2: ఇక 2 మేళాలైనాక ఊర్లే నాటకాలు పోటీ మీద నడుతున్నాయని చెప్పిన కదా. అంతేకాదు ఇండ్లలో కూడా కొట్లాటలు మొదలైనాయి. ఎందుకంటే మేళానికి అత్తరు కదా, వచ్చేటప్పుడు రిహార్సల్ చేస్తారు కదా. నేర్చుకోవాలంటే ఒకటా రెండా నెల రోజుల పాటు 2 నెలల పాటు రావాలి. ఇట్లా అయినప్పుడు అయ్యో మాట అన్నదని, అవ్వో మాట అన్నదని, పెండ్లామో మాట అన్నదని ఎక్కడో వజాల చిన్న చిన్న కొట్లాటలు అవుతున్నాయి. అట్లనే మేమందరం అనుకున్నట్టే ఈ కొప్పుల బాలయ్య ఉన్నాడు కదా, ఈ కొప్పుల బాలయ్య ఇంట్లో మళ్ళా కొట్లాట మొదలైంది. బాలయ్యకు 3 కొడుకులు పెళ్ళిళ్ళైనయి. 2 కొడుకులకు పిల్లలు కూడా ఉన్నారు. సల్లగదులని సంసారం. ఇంట్లో బాలయ్య మాట అంటే మాటనే. కొడుకులు, కోడళ్ళు, భార్య ఎవరు ఎదురు చెప్పరు. గీత పెడితే గీత దాటరు. అట్లా దాబు మీద నడుస్తున్న సంసారంలా మెల్లగా కొట్లాట మొదలైంది. ఆ కొట్లాట ఏడదాకా వచ్చిందంటే ఏరువాడిదాకా వచ్చింది. బాలయ్య నడిపి కొడుకున్నాడు కదా చంద్రం, అడు మంచి మాటకారి. చంద్రం మా మాల్యంలో గూడిండు. కొద్దిగా చదువుతుంది, గొంతు సన్నగుంటుంది. ఆడేశం భలే కుదురుతుంది అనుకో, ఏషానికి తగ్గట్టు నడుము దింపుకుంటా నడుపుతాడు. చెలికత్తె వేషం గట్టిండంటే చాలు, ఏ ఒక్కరు నవ్వకుండా ఉండరు. అంత బాగా చేస్తాడు. చంద్రంకి ఎప్పుడు ఒక్కటి కాదు, 3-4 వేషాలుంటాయి. అన్నీ ఆడిపాత్రలే. ఎవలన్నా చిన్న చిన్న ఏషకాలు రాకపోయి

వాళ్ళ పాత్రలు కూడా ఎత్తాడు. ఎవరు లేకపోయినా ఆట సాగుతుంది, కానీ ఈ చంద్రం లేకపోతే మాత్రం ఆట సాగదు. ఇంకో సంగతి ఏంటంటే, చంద్రంకు పాటలను వంటిచ్చే గుణం ఉంది. పాటలను వంటించడం అంటే అప్పటికప్పుడు కొత్త పాటలు కడతాడు. పాట కుదరకపోతే కొత్త పాటను ఇంకొకలకు నేర్పుతాడు. అట్లా రెండు మూడు భక్తి పాటలను మా ఊరి హనుమన్ల దేవుని మీద ఒక మంగళారతి పాటను కూడా కట్టిండు. చంద్రం మాతో నాటకాలు ఆడుతున్నాడు కదా, వాళ్ళింట్లో కొట్లాటకు ఇగో ఈ నాటకమే కారణం. ఏందంటే, వాడు బాగోతులు ఆడతాడు, మేం పని చేయాలనా, మేం చెయ్యనే చెయ్యం అన్నారట ఇద్దరు అన్నలు. నేను బాగోతులు ఆడితే మాత్రం పని చేస్తలేనా, ఎనుకో ముందో మీతో వత్తలేనా, నాకంటే మీరు ఎక్కువేం చేస్తుండ్రు అని అన్నాడట చంద్రం. లేదు, నువ్వు బాగోతాలు బంద్ పెట్టాలి, అంతదాకా మేం పనే ముట్టం అన్నదమ్మలు ఇద్దరు మొండికేసిరట. నేను బంద్ పెట్టా, ఆడుడు ఆడుడే, మీరేం చేస్తారో చేసుకోర్రి, నేను పనికత్తలేనా, నేను పని చేస్తలేనా, మీతో సమానంగానే చేయబడిది, మింకేంది అన్నాడట చంద్రం. తండ్రి ముగ్గురు గొడుర్కులకు సర్ది చెప్పాలని చూచిండట. ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులతో కూడా చెప్పిండట. ఎవల పట్టు వాళ్ళది, ఎవలూ ఇనలేదట. బాగోతాలు వద్దురా అంటే వీడినడు, పోతే ఓన్ తీయరా అంటే వాళ్ళినరు. ఎసొంటి సంసారం ఎట్లా కాబట్టినని బాలయ్యకు అంది మొదలైంది. బాలయ్య కూడా చిన్నప్పుడు నాటకాలు ఆడినోడే, ఇప్పుడు వయసు ముదిరింది గాని ఈడి మీద ఉన్నప్పుడు తబలా సప్పుడు వినబడితే కాలు నిలబడకపోవునట. వాళ్ళు ఒకసారి కంసమార్దన ఆటేసిర్రట. కంసునిది కృష్ణునిది రెండు వేషాలు తనకే కావాలని బాలయ్య పట్టు అంటిట. రెండేషాలు ఎట్లెత్తవయ్యా, ఇద్దరు ఒకసారి వచ్చి వాదం పెట్టుకుంటారు కదా, అదెట్లా పాడతావు అంటే వినడట. ఒకళ్ళ పాట వాడినాక ఇంకోళ్ళ పాట వాడతా అంటాడట. ఈ విషయం మా బాబు చెప్పింది నాకు. అసొంటి బాలయ్య కొడుకు ఇప్పుడు ఇట్లయిండంటే బాలయ్య కొంత సంతోషమే ఉంది, కానీ ఇద్దరు కొడుకులు మేళానికి పోవద్దనుట్లా కొద్ది బాధపడుతుండు. ఈ కథ ఇట్లుంటే సాకల్ రంగవ ఉంది కదా, వాళ్ళింట్లో కథ ఇంకో రకంగా ఉంది. మా మేళంల మనిషి రంగవకు ఎక్కడ ఎదురైనా తిట్టని తిట్లు తిడుతుండు. ఒకసారి నన్ను చూసి సాడు కండలు పోసింది. ఎందుకంటే రంగవకు ఒక్కడే కొడుకు, భర్త లేడు. చిన్నప్పుడే తమ్ముని బిడ్డను తెచ్చి లగ్నం చేసింది. పిల్ల తండ్రి అయిండు, అయినాక మా మేళంలో కూడిండు. అప్పటి నుండి ఇక చూడు, పనికి వాంగుతలేడట, ఇంటి పట్టును వడతలేడట, ఒకటి చెప్తే ఒకటి చేస్తుండట, మక్కలేసేయాళ్లకు మేళంలో తిరిగిండట. ఎవరినో బతిలాడి మక్కలేసుకుందట. దున్నినోడు చక్కగా దున్నక మొత్తం గడ్డి మొలిసిందట. మక్కకర్రలు పలసగా లేచి సగం పంట కూడా రాలేదట. ఇదేందిరా అంటే కుక్కలేసినట్లు ఎత్తుండట. మేళంలకు అద్దురా అంటే నేను పోనే పోతా, నువ్వేం చేసుకుంటో చేసుకో అంటుండట. భార్య అలిగి అవ్వగారింటికి పోయిందట. ఇంకో కథ పల్లె మీద గోపయ్యది. ఈ గోపయ్యది ఏందంటే, మక్క కంకుల మీద మంచకాడికి కావలు పోతున్నానని కావలు పోక ఇటు రిహార్సల్కి వచ్చిండట. రాత్రికి రాత్రి నక్కలుంచుతాయా పందులుంచుతాయా మక్క చేనులో పడ్డాయట, చేనంతా ఇరిసి కుప్పబెట్టినాయట. తెల్లారి పోయి చూసి గోపయ్య భార్య ఓగేడ్సుడు కాదట, ఈయంత అవ్వగారింటికి పోయిందట. చెప్పక చేయక తల్లిగారింటికి పోయిందని గోపయ్య కోపంతో అత్తగారింటికి పోలేదట. భార్య తిరిగి రాలేదట. మూడు నెలల పొద్దునుంచి ఒక్కడే వండుక తింటుండట. అయినా మేళానికి రాకుండా మాత్రం ఉండలేడు. ఇక తెనుగు మహిషయ్య సంగతి ఏంటంటే, ఆయనను జీతంలో నుంచి తీసేస్తాడన్నాడట పటేల్. ఈ ముచ్చట వాళ్ళ నాయనతో చెప్పుకుంటా, ఇగో మీ మహిషడు నా దగ్గర జీతం ఉంటాడా, ఆ బాగోతులాళ్ళు ఉంటాడా, ఆలోచించుకోమ్మనరా. బాగోతులాళ్ళుంటే పనులు చక్కగా చెయ్యరు. వాళ్ళకు అదే ధ్యాస, ఎప్పుడేడాడదామా ఎప్పుడే ఊరు తిరుగుదామా అని. అసొంటోడు నాకు జీతమే అద్దు అన్నాడట. మహిషన్ తండ్రి ఒక్కటే మొత్తుకుండు, బాగోతులద్దురా అంటే వాడినడు, నేను సావనన్న చెత్తగాని నాటకాలు ఆడును మాత్రం మానా అంటాడు. ఇక నా మేళంలో ఉన్నందుకు ఆవులగాసే బాలనర్స్కి అయితే చేతుల పని ఉండేంత పనైంది. వేరే ఊళ్ళే నాటకం ఎత్తే ఒక కైకిల్ మనిషిని మాట్లాడి ఆవులకాడికి వంపి మాతోనే అత్తుండే. ఇట్లా నాలుగైదు సార్లు చూసినాక రైతులు కోపానికి వచ్చినరట. మనం వాణ్ణి కాపలా పెట్టుకుంటే వాడు ఇంకోని పెట్టుకుంటాడు. బాలనర్స్ గానికంటే వీడే మంచిగా మేపు కత్తోడు, వీనే పెట్టుకుందాం, వాడెందుకీగ ఆ భాగవతులల్లో తిరిగేటోడు ఆవులగాత్తాడా అన్నారట. ఇక బాలనర్స్ పెన్లాం ఒక్కడే మొత్తుకుండు, నీ భాగవతం ఇంట్లో పీనిగల్లా బతుకుదేరుగు పోతుంది
ఆయనతో వాడిని వెడితే నువ్వేం చేస్తావు, ఎట్లా బతుకు?

0: వస్తావు, చేతులు ముంగడ పెట్టుకొని కూసుంటావా అని పోయి రైతులను బతిలాడుకుందట. ఇక అందరిది ఒక కథ అయితే ఆకుల పోషెట్టి ఉన్నాడు చూడు, ఈ ఆకుల పోషెట్టిది ఇంకో కథ. పోషెట్టిది కూడా పర్మనెంట్గా ఆడేశమే. రాణి పాత్ర జుట్టును భుజాల దాకా వెంచుకున్నాడు. నాటకాలు ఉన్నా లేకున్నా మీసాలు ఉంచాడు, నున్నా గీక్కుంటాడు. మనిషి తెల్లగా బలంగా ఉంటాడు. ఇంకా పెళ్లిగాలే, ఎప్పటికీ ఆకునామలుతాడు. ఈ అలవాటు కూడా మేళ్లంలోకి వచ్చినాకనే అయింది. ఏది ఆకు అలవాటు. తొవ్వంట పోతుంటే పోషెట్టిని చూసి ఆడవాళ్ళు నవ్వుతారట, ఇంట్లోకి రమ్మని ఆకులేసిస్తారట. ఎవలేసి పంపుదురో గాని మేం నాటకం వేసినాడు స్టేజ్ దగ్గర 10-12 పానలత్తుండే పోషెట్టి కోసం. ఇది మంచి పద్ధతి కాదని మా కొండయ్య మామ తిడుతుండే. దాసు చిన్నాయన, ఒరే పోడా, ఆడోళ్ళు మంచోళ్ళు గారు, మరుగుమందు పెడతారు, అవ్వకొక్క కొడుకు గడ్డ గడ్డ గుట్టుకుమంటావు, నీ పిసో పిసిన కొడుదు, గదేం తిరుగుర్రా, అంత బుద్ధుంటే లగ్నం చేసుకో అని తిడుతుండే. ఒకసారైతే పటేన్ల చిన్న జీతగాడు 2 పాన్లు లాగుజేబులో పెట్టుకొచ్చి పోషెట్టికి ఇచ్చిండు. అవి మా కొండయ్య మామ కంట్లో పడ్డాయి. ఆకులిప్పి మేక గొత్తికెలేసిండట మామ. తెలివక 2 పాన్లు అట్లే తిన్నాడట పోషెట్టి. తిన్నాక ఎట్లున్నాయిరా పోషెట్టి అంటే, జర కొద్దిగా ఒగోరు ఎక్కువైనాయి కానీ కొండన్న ఏం రుసే దొరసాని పంపినాయి, దొరసాన్లు దొనసాన్లేలే అన్నాడట. ఆఖరుకు మా మామ అన్నట్టే అయింది. ఒకనాడు కూరుకు రాత్రి గర్షలగడ్డకు గడ్డివాంల పోషెట్టిని దొరకబట్టి పొట్టు పొట్టు దన్నిండట. చీకటి పూటనే, వచ్చిందెవలో తెలియదు, తన్నిందెవలో తెలియదు. పోషెట్టి మాత్రం వారం రోజులు గోలుకోలేదు. బయట వడనీయలేదు గాని బండారి గాలే పెద్ద బిడ్డకు ఆగమాగాన లగ్నం చేసిండు. మంగళనారాయణకు ఎవలో మంత్రం చేసిండ్రట, ఎదురుబొచ్చేదేలి ఎండుకపోతుండు. వాళ్ళవ్వ నాయన శివసత్తుల దగ్గరికి తిరుగుతుండు, అయినా వాడు మరవకుండా మా మేళ్లంలో కత్తుండు, మాతో నాటకాలు ఎత్తుండు. ఇక మా కొండయ్య మామను తాత ఇల్లు గదులనిత్తలేడు. మామకు మొన్ననే పెళ్ళయింది కొత్త కొత్తగా. ఇంతకుముందు ఎటు తిరిగినా పట్టించుకొని తాత ఇప్పుడు చీకటి పడితే కడప దాటనిత్తలేడు. అంతేకాదు, ఊళ్ళో నుంచి పంతుల్ని ఎల్లగొడితే తప్ప ఈ పొరగన్లు తవ్వకురారు. ఈ బాగోతులు ఏంది, ఈ కథ ఏంది, ఎట్లన్ని పంతుల్ని ఊరదాటియాలే అని అంటుండు. ఇక నా కథ చూడు, అందరిది ఒకటి ఉంటే నాదొకటి ఉంది. ఇస్కూల్లో హాజరు తక్కువైంది, యూనిట్ అసైన్మెంట్ పరీక్షలు అయితే రాయనే లేదు. అన్ని గీతలు పెట్టి ప్రోగ్రెస్ కార్డు ఇస్తే మా బాపు సంతకం నేనే పెట్టించిన. సార్లు రూమ్లకు అడుగు పెట్టంగానే నన్నే చూస్తాను, నాది ముందటి బెంచేనా, ఆ భాగవతులు కూడా వచ్చిండారా, ఇయ్యలే ఊరే లేదారా భాగవతం అంటున్నారు. ఇక నా పేరు బలరే భాగవతులుడే అని పడిపోయింది. ఈ కథలన్నీ ఇట్లుంటే గొల్లపెళ్లి నాటకాన్ని మాట్లాడుకొచ్చిండు మా పంతులు. అక్కడ గంగమ్మ జాతర అవుతుందట, నాటకం వెయ్యాలన్నారట. కరసుల మందమైన వస్తాయో రావో అని మా పంతులు అనుమానపడితే 116 రూపాయలకు ఎవలో గుత్తపట్టుకున్నారట. ఎక్కువనే రాని తక్కువనే రాని 116 రూపాయలు మాకు ఇయ్యాలి, అప్పుడు పని కూడా లేదు, అందరం సరేనని ఒప్పుకున్నాం. కొంతమంది పగటియాళ్ళనే సైకిల్ మీద పోయినరు, సామాన్లన్నీ సైకిళ్ళ మీద తీసుకుపోయినరు. మేం నడిచేత్తామని కొందరు ఊళ్ళోనే ఉన్నారు. పంతులు సిరిసిల్లకు పోయి మైకును కిరాయి తెచ్చిండు. గొల్లెపల్లి ఊరు రోడ్డు మీదనే ఉంది కదా, మైకు సామానంతా బస్సులనే తెచ్చిండు. సైకిళ్ళ మీద పోయినోళ్ళు స్టే చేసిండ్రు, మైకుల అడ్వర్టైజ్మెంట్ చేసిండ్రు. గుత్తపట్టుకున్న మనిషి టికెట్లు అమ్మిండు, జనం బాగానే వచ్చిండ్రు. ఊరి నుంచి నడిచేస్తున్నామన్న వేషకాలు మాత్రం అస్సలు రాలే. కూరుకు రాత్రి దాటింది, జాడలేదు పట్టలేదు. ఎట్లా చూసి చూసి ఎంతకు రాకపోయేసరికి నాటకం నడవదని రేపు ఫ్రీగా ఆడతామని మైకులో చెప్పినాం. 200 రూపాయలు వచ్చినాయట టికెట్ కలెక్షన్. ఇక్కడనే ఉంటే పైసలు అడుగుతారని గుత్తపట్టుకున్న మనిషి మాయమైపోయిండట. జనం మా నెత్తిమీదికి వచ్చి కూసున్నారు. పైసలు ఇస్తారా, ఇప్పుడు ఆడతారా అని వాదానికి దిగారు. ఇంకా కొద్దిసేపు అయితే ఏం జరుగుతుండేనో గాని మా వేషకాలు సరిగ్గా అప్పుడే వచ్చారు. ఇంట్లో రానియలేదని, తప్పించుకొని వచ్చినామని చాలా బాధపడ్డారు. అయిందేదో అయింది, ముందుగాల నాటకం ఆడదామని ఏషాల మీద కూసున్నాం. అప్పటికప్పుడే ఆట మొదలైతుంది ఆడుతున్నామని మైకులో చెప్పి అత్తరబుత్తర ఏషాలు కట్టి ఆట మొదలుపెట్టినాం. అది ఏంటంటే హరిశ్చంద్ర నాటకం. ఏదో ఆడినరా అంటే ఆడినామన్నట్టు ఆడదాం అనుకున్నాం. కానీ ఆట మంచి రక్తి గట్టింది. జనం ఏడవల నోళ్ళు లేరు, కూసున్నారంటే ఎవ్వళ్ళెవ్వలే. ఆట పూర్తయ్యే వరకు పొద్దు కరకర ఒడిసింది. అంతదాకా కూడా జనం ఒక్కరు కూడా లేవలేదు, అట్లనే కూసున్నారు. కూసున్న జాగాల నుంచి లేవనే లేదు. మంగళారతి పాట పాడి ఇక ఆట అయిపోయింది లేవుండ్రి అంటే గప్పుడు లేచిండ్రు. మాకైతే కడుపు నిండినట్టు అయింది. ఆ రోజు గొల్లపల్లి ఊళ్ళరే పొద్దు బారెడెక్కినాక వాకిళ్ళు ఊడ్చి శాంతు చల్లిండ్రు. మేము మెల్లగా లేచి పండ్ల పుల్లలేసుకొని ఊరు ముఖం పట్టినాం. మాకిప్పుడు కొత్త బాధ మొదలైంది. ఏందంటే ఇండ్లల్లా మమ్మల్ని మేళ్ళమద్దంటున్నారు. మాకేమో మేళ్ళం కట్టుకొని ఊళ్ళు తిరుక్కుంటా ఇట్లనే ఆట ఆడాలని ఉంది. ఏమవుతుందో చూడాలి మరి.
1: ఇప్పటి వరకు కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి ఇంటికో కథ ఉంది. కథ విన్నారు రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్. రేపు రాత్రి 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలా ధారావాహిక పఠనం 67వ భాగం వింటారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చౌతారు పి కమలాకర్ రెడ్డి.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా ముచ్చట వివిధ రంగాలలో రాణిస్తున్న ప్రముఖులను పరిచయం చేసే కార్యక్రమమే ముచ్చట. ఈరోజు ముచ్చట కార్యక్రమంలో బడిలో ఆటున్నది వ్యాయామ ఉపాధ్యాయుడు నన్నపు స్వామితో ముచ్చట ఇప్పుడు విందాం. వీరితో ముచ్చట పెడతారు కేలేని.
1: వ్యాయామ ఉపాధ్యాయుడు నన్నపు స్వామి ఇప్పుడు మనతో స్టూడియోలో ఉన్నారు. పాఠశాలలో క్రీడల పరిస్థితి, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏమున్నాయి, వాటిని మెరుగుపరచాలంటే ఇంకా ఎలాంటి తోడ్పాటు అవసరం, ఇంకా వారి అనుభవాలు, తర్వాత ఇతరత్ర విషయాల గురించి ఇప్పుడు మనతో పంచుకుంటారు. నమస్కారం స్వామి గారు.
2: నమస్కారం అండి.
1: వ్యాయామ ఉపాధ్యాయుడిగా మీరు చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు పొందిన అనుభూతి కానీ మీ అనుభవాన్ని గురించి ఒకసారి మాతో పంచుకుంటారా? మీ విధి నిర్వహణలో భాగంగా ఎక్కడెక్కడ పనిచేసినారు, ఎట్లా గడిచింది ఈ పూర్వ పనిచేసిన రోజులు, దాని గురించి చెప్పండి.
2: తప్పకుండా అండి. నేను వ్యాయామ విద్య ఉపాధ్యాయుడిగా 2006 డిఎస్సి ద్వారా ఎంపికై మొదట భూత్ మండలంలోని సోనాల జడిపి ఉన్నత పాఠశాలలో నియామకమయ్యాను. దాని తర్వాత అక్కడ 2 ఏళ్ళు పనిచేసిన తర్వాత అక్కడ నుండి ఆదిలాబాద్ మండలంలోని చాందాటి పాఠశాలకు రావడం జరిగింది. అక్కడ సుదీర్ఘంగా 8 సంవత్సరాలు పనిచేసి ప్రస్తుతం 2018 తర్వాత ఆర్లిటి జడిపి ఉన్నత పాఠశాలలో బదిలీపై వెళ్ళి 3 ఏళ్ళయింది అక్కడ పనిచేస్తున్నాను. గ్రామీణ ప్రాంతంలో పనిచేయడం చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ గ్రామీణ స్థాయిలో మరి మట్టిలో మాణిక్యాల లాంటి విద్యార్థులు ఉంటారు. వారిలో సహజంగా అంటే అంతర్లీనంగా దాగినటువంటి ప్రతిభ ఉంటుంది. వారికి సరైన శిక్షణ ఇచ్చి వారిలోని క్రీడా నైపుణ్యాలను వెలికితీసే విధంగా మనకు పనిచేసే అవకాశం దొరుకుతుంది. అందుకనే మరి గ్రామీణ ప్రాంతంలో నేను పనిచేస్తున్నందుకు సంతోషిస్తున్నాను. ఆ విధంగానే మరి క్రీడాభివృద్ధికి నేను పాటు పడుతున్నాను. సాఫ్ట్బాల్ క్రీడాంశంలో నా యొక్క విద్యార్థులు జాతీయ స్థాయిలో కూడా ఆడారు. అందుకని నాకు అవార్డు వచ్చిందని నేను భావిస్తున్నాను. అవార్డు రావడం సంతోషించదగ్గ విషయమే. ఇంకా బాధ్యతగా పనిచేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ బాధ్యతగానే మనం విధులు నిర్వహిస్తాము, కాకపోతే
1: అవార్డు కొంత బాధ్యతను మరింత పెంచింది, అంతే. ఇంకా బాధ్యతతో పనిచేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు సాఫ్ట్ బాల్ రంగంలో ఈ క్రీడాంశంలో జాతీయ స్థాయిలో మీ విద్యార్థులు ప్రతిభను కనబరిచి విజయం సాధించని చెప్పారు కదా. అయితే వాస్తవంగా పాఠశాల స్థాయిలో చూసినట్లయితే అసలు ఈ క్రీడల పరిస్థితి ఎట్లా

0: క్రీడల ద్వారానే సాధ్యం కాబట్టి మనకు ఆటలకు శ్రీకారం ఎక్కడ చుడతామంటే బడిలోనే. కాబట్టి ముఖ్యంగా పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులు ఎప్పుడైతే మరి క్రీడల్లో రాణిస్తారో వాళ్ళు భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదగడమే కాకుండా ఉత్తమ క్రీడాకారులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది.
1: అయితే ఇప్పుడు ఇంకా ఈ ఆటల వల్ల విద్యార్థి స్థాయి నుంచి వాళ్ళు ఆటలను ప్రారంభించడం వల్ల కొన్ని రకాల ప్రయోజనాల గురించి చెప్పిండ్రు, ఇంకా ఏ రకమైన ప్రయోజనాలు ఉన్నాయి? ఏ లక్ష్యంతో ప్రభుత్వం ఇట్లా ప్రభుత్వ పాఠశాలల్లో అన్నింట్లో కూడా అక్కడక్కడ వ్యాయామ ఉపాధ్యాయుల్ని నియమించింది? మరి ఆ లక్ష్య సాధనలో ఏమైనా ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయా? లేదు, ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలి అంటే ఇంకా ఏ రకమైన తోడ్పాటు గాని చేయూత గాని అవసరం? ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, వీటి గురించి చెప్తారు.
0: దీన్ని సమగ్రంగా చెప్పాలంటే కొంత కష్టమే, కానీ మనకున్నటువంటి ప్రతిబంధకాలు కావచ్చు, వాటిని మరి ఆటంకాలని అధిగమించి మరి ఉన్న వాటితోనే మనము మెరుగైన లక్ష్యాలు సాధించాలి అంటే మరి కొంత మనము వాటికి కట్టుబడి ఉండాలి. ముఖ్యంగా అయితే పాఠశాలలో అన్ని రకాల సమస్యలు ఉంటాయి. మైదానాల కొరత ఉండవచ్చు, కొన్ని చోట్ల అసలే మైదానాలు ఉండకపోవచ్చు, మైదానాలు ఉన్న క్రీడా పరికరాల కొరత ఉండవచ్చు. అవి రెండు ఉన్నప్పటికీ వ్యాయామ ఉపాధ్యాయులు లేని చోటు కూడా కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిలో ముఖ్యంగా పాఠశాలలో క్రీడా మైదానాలు, క్రీడా పరికరాలు, వ్యాయామ ఉపాధ్యాయుడు అనేది తప్పనిసరిగా ఉంటే మనం ఖచ్చితంగా మంచి లక్ష్యాలని సాధించవచ్చు. విద్యార్థులందరినీ కూడా క్రీడా మైదానాలకు వెళ్లే విధంగా మనం వారిని ఉసిగొల్పవచ్చు. ఎప్పుడైతే మనము క్రీడాకారులను తయారేయాలనుకుంటున్నామో ఇవన్నీ సౌకర్యాలు మనకు కల్పించినప్పుడు మాత్రమే మనము మంచి ఫలితాలని సాధించవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే గ్రామీణ ప్రాంతంలో చాలా చోట్ల కూడా మనకి పాఠశాలలో మైదానాలు ఉన్నాయి, కాకపోతే వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు అనేది చాలా చోట్ల చాలా పాఠశాలలో లేరు. ముఖ్యంగా ఉన్నవాళ్ళు హై స్కూల్లోనే పనిచేస్తున్నారు, ఉన్నత పాఠశాలలోనే. కానీ మనకి 5 నుంచి 7వ తరగతి వరకు ఉండే ప్రాథమికోన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులు లేరు, వారే సొంతంగా ఆడుకుంటున్నారు. నేను ఎందుకు అంటున్నానంటే ఈ విధంగా ముఖ్యంగా మనకు ప్రాథమికోన్నత స్థాయిలో వ్యాయామ ఉపాధ్యాయుల్ని కనుక నియమిస్తే వారిని మరి ఇంకా మంచి క్రీడాకారులుగా తయారయ్యడానికి ఇప్పుడు మనము స్పోర్ట్స్ స్కూల్స్ ఉంటాయి, క్రీడా పాఠశాలలు, అందులో ప్రవేశం పొందాలంటే కొన్ని రకాలైనటువంటి బ్యాటరీ టెస్టులు ఉంటాయి. ఆ బ్యాటరీ టెస్టులు పిల్లలకు తెలియాలి, వాటిలో వాళ్ళకి శిక్షణ ఇవ్వాలంటే అక్కడ వ్యాయామ ఉపాధ్యాయుడు తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. సో అలాంటి నియామకాల కింద ప్రభుత్వం చేపడితే ఇంకా మెరుగైన క్రీడాకారులు తయారు చేసే అవకాశం దొరుకుతుంది.
1: అయితే ఇప్పుడు ఈ క్రీడా పాఠశాల ప్రస్తావన వచ్చింది కాబట్టి సరే, ఈ వీటి గురించిన అవగాహన అందరికి ఉండొచ్చు ఉండకపోవచ్చు కూడా, సందర్భం వచ్చింది కాబట్టి ఈ క్రీడా పాఠశాలకు సంబంధించి ఏ స్థాయి విద్యార్థుల ఎంపిక, అంటే ఏ వయస్సులో విద్యార్థులను ఎంపిక చేస్తారు, మరి ఈ ఎంపిక ప్రక్రియ ఎట్లా కొనసాగుతుంది, దాని గురించి చిన్న అవగాహన కోసం మా శ్రోతలకు కొంత సమాచారం చెప్తారు.
0: తప్పకుండా అండి. ఇప్పుడు ప్రధానంగా రెండు రకాలైనటువంటి క్రీడా పాఠశాలలు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఒకటి ట్రైబల్ స్పోర్ట్స్ స్కూల్, రెండవది తెలంగాణ ఆదర్శ క్రీడా పాఠశాలని. ఈ రెండిట్లో తేడా ఏంటంటే గిరిజన క్రీడా పాఠశాలలో కేవలం గిరిజనులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. మామూలుగా ఈ ఆదర్శ క్రీడా పాఠశాలలో అందరికి ప్రవేశం ఉంటుంది, అన్ని వర్గాల వారికి. సో ఈ పాఠశాలలో ఎంపిక ప్రక్రియ ఎలా జరుగుతుందంటే 4వ తరగతి నుంచి, కొన్ని పాఠశాలలో 5వ తరగతి నుంచి ప్రవేశాలు ఉంటాయి. 10 నుంచి 11 సంవత్సరాల మధ్య దానికి ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పుట్టిన వాళ్ళు అర్హులు అనేది వాళ్ళు వాళ్ళ ప్రాస్పెక్టస్ లో ఇస్తారు. ముఖ్యంగా క్రీడా పాఠశాలకు ఎంపిక కావాలంటే వాళ్ళకి బ్యాటరీ టెస్ట్లు అనేవి నిర్వహిస్తారు. అందులో ప్రధానమైనటువంటి ఏంటంటే ఎత్తు బరువుతో పాటుగా ఫ్లెక్సిబిలిటీ, తర్వాత వాళ్ళు ఉన్నటువంటి స్పీడ్, స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్, వేగము, బలము, సామర్థ్యము, వీటిని పరీక్షించేందుకు అవసరమైనటువంటి పరీక్షలు అంటే బ్రాడ్ జంప్ కావచ్చు, తర్వాత మెడిసిన్ బాల్ త్రో కావచ్చు, ఫ్లయింగ్ స్టార్ట్ కావచ్చు, షటిల్ రన్ కావచ్చు, 800 మీటర్స్ రన్ కావచ్చు, ఇలాంటి ఒక 10-12 పరీక్షలు నిర్వహించి అందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మాత్రమే క్రీడా పాఠశాలకు ఎంపిక చేస్తారు. ఎందుకంటే క్రీడా పాఠశాలలో కేవలం విద్యనే కాకుండా క్రీడాంశం, ఒక ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక క్రీడలో రాణించే విధంగా వారికి కోచ్లు ఉంటారు కాబట్టి అక్కడ అన్ని రకాల క్రీడాంశాల్లో మనకు అక్కడ క్రీడా పాఠశాలలో ఎంతమంది అయితే కోచ్లు ఉంటారో వాళ్ళ యొక్క స్పెషలైజేషన్ ప్రకారంగా క్రీడాకారులను తయారు చేస్తారు. అయితే ఆ క్రీడాకారులు ఎవరైతే ఇప్పుడు ఫ్లెక్సిబిలిటీ ఉందనుకోండి, వాళ్ళకి జిమ్నాస్టిక్స్ లాంటివి, తర్వాత మంచి స్పీడ్ ఉంటే వాళ్ళకి అథ్లెటిక్స్ అటువైపుగా అంటే పరుగులు, తర్వాత మంచి స్ట్రెంగ్త్ వాళ్ళు ఉన్న వాళ్ళు అనుకోండి విసరడం అంటే ఇప్పుడు షార్ట్ పుట్ కావచ్చు, జావలిన్ త్రో కావచ్చు, హ్యామర్ త్రో కావచ్చు, ఇలాంటివన్నీ, తర్వాత

0: హర్డిల్స్ ఇలాంటి పరుగు పందాలు ఇవన్నీ కూడా అథ్లెటిక్స్ వైపు చేయడానికి అవకాశం ఉంటుంది. మంచి ధైర్య సాహసము స్ట్రెంగ్త్ బలం ఉన్న వాళ్ళకి బాక్సింగ్ కానీ జూడో కానీ ఇలాంటి క్రీడాంశాలు ప్రత్యేకమైన కోచ్ల ద్వారా వాళ్ళు తర్ఫీర్ ఇస్తారు. కాబట్టి క్రీడా పాఠశాలకు ఎంపికగా అయ్యే విద్యార్థుల్లో స్పీడ్, స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్ అనేది చాలా ముఖ్యం. ఇలాంటి విద్యార్థులు మాత్రమే ఎంపిక చేస్తారు.
1: అయితే ఇప్పుడు ఈ క్రీడా పాఠశాలకు సంబంధించి సవివరంగా చెప్పినారు, మరి ఈ క్రీడా పాఠశాలలో ఏ రంగాల్లో శిక్షణను ఇస్తారు, దాని ఎంపిక ఎట్లా జరుగుతుందని. ఇక మళ్ళీ మనం మామూలు మన ప్రభుత్వ పాఠశాల విషయాలకు వస్తే ఇక్కడ ఎట్లా ఉంటుంది సమయ సారిని, వ్యాయామ ఉపాధ్యాయులకు సంబంధించి ఎట్లాగో కొన్ని విషయాలకు సంబంధించి ఒక కాలమానం, ఒక టైం టేబుల్ అనేది ఎట్లా ఉంటుందో, మరి ఈ ఆటలకు సంబంధించి వ్యాయామ విద్యకు సంబంధించి ఎట్లా ఉంటుంది ప్రణాళిక, దాని గురించి చెప్తారా?
0: ఓకే, తప్పకుండా అండి. ఇక్కడ మనము ఈ ప్రశ్నకు వస్తే రెండు రకాల పాఠశాలల గురించి మనము చర్చించుకోవాల్సి ఉంటుంది. ఒకటి జడిపి ఉన్నత పాఠశాలలు అంటే డే స్కాలర్స్, రెసిడెన్షియల్స్ గురించి, అంటే గురుకులాలు, గురుకులాలు కాని పాఠశాలలు. గ్రామీణ స్థాయిలో అయితే జడిపి లోకల్ బాడీ స్కూల్స్ ఉంటాయి, జిల్లా పరిషత్ పాఠశాలలు, పట్టణాల్లో అయితే ప్రభుత్వ పాఠశాలలు, కొన్ని చోట్ల మున్సిపల్ పాఠశాలలు కూడా ఉంటాయి. సో అదే విధంగా గురుకులాలు, అన్ని వర్గాల వారికి ప్రభుత్వం గురుకులాలు ఏర్పాటు చేసింది. వీరికి ఆ డే స్కాలర్స్ కును రెసిడెన్షియల్కు మధ్య స్పష్టమైన తేడా ఉంటుంది. గురుకులాల్లో ఉండే విద్యార్థులకు ఏముంటుందంటే వారికి సమయ సారిని కరికులం యాక్టివిటీస్ ఏముంటుంది, అంటే పాఠ్యాంశాలు, సహపాఠ్యాంశాలు అన్ని కూడా సమానంగానే ఉంటాయి. వారికి కూడా సమయ సారిని అన్ని బాగానే ఉంటుంది. అక్కడ వ్యాయామ ఉపాధ్యాయుడు ఉంటాడు, ఇక్కడ వ్యాయామ ఉపాధ్యాయుడు ఉంటాడు. కాకపోతే అక్కడ మెరుగైన సౌకర్యాలు ఉంటాయి. ముఖ్యంగా క్రీడాకారులకు కావాల్సింది ఏంది, మంచి పౌష్టిక ఆహారం, సమతులమైన ఆహారము, బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. అదేవిధంగా వారికి శిక్షణ, ఆ శిక్షణ కూడా వ్యాయామ ఉపాధ్యాయుడు అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, కానీ పరిమితులు అనేటి తేడా ఉంటుంది. గురుకులంలో ఏముంటుందంటే ఉదయం సాయంత్రం వారికి సమయం ఇచ్చి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు గురుకులంలో ఉంటారు, బోర్డర్స్ అక్కడే ఉంటారు కాబట్టి బోర్డర్స్, సో వారికి ఎక్కువ శిక్షణ పొందే అవకాశం ఉంటుంది. తర్వాత అదేవిధంగా ఎక్కువ ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విద్యార్థులు, వారికి మంచి పౌష్టిక ఆహారం కూడా దొరుకుతుంది కాబట్టి అక్కడ నుంచి ఎక్కువ మంది క్రీడాకారులు తయారయ్యే అవకాశం ఉంటుంది. అదే జడిపి ఉన్నత పాఠశాలలు, ఇలాంటి పాఠశాలను తీసుకుంటే డే స్కాలర్ పాఠశాలలు, అక్కడికి విద్యార్థులు ఉదయం వచ్చి సాయంత్రం వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రధానంగా మాలాంటి గ్రామీణ స్థాయిలో చూసుకుంటే ఒక్కొక్క పాఠశాలకు 7-8 గ్రామాల నుంచి విద్యార్థులు వస్తుంటారు. అందులో ముఖ్యంగా వాళ్ళు ఇర్రెగ్యులర్స్ కూడా ఉంటారు, అంటే డ్రాప్అవుట్స్ ఉంటారు, ఇర్రెగ్యులర్స్ ఉంటారు, ఒక రోజు వస్తే మళ్ళీ రాలేకపోతారు, దానికి వేరే ప్రాబ్లమ్స్, వారికి వ్యక్తిగత సమస్యలు కావచ్చు, రకరకాల కారణాలు ఉండొచ్చు. సో మాకుండే సమయ సారిని ఏంటంటే 8 పీరియడ్లలో మాకు పాఠ్యాంశాలతో పాటు సహపాఠ్యాంశాలు బోధించాల్సి ఉంటుంది, కరికులర్, కో కరికులర్. అందులో భాగంగానే వ్యాయామ ఉపాధ్యాయునికి ప్రతి తరగతికి 3 పీరియడ్లు ఉంటాయి వారానికి. అంటే విద్యార్థి, ఒక తరగతి విద్యార్థి వారంలో 3 మైదానానికి వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు మనం అక్కడ వారికి బేసిక్స్ తో పాటు వివిధ రకాల క్రీడలు మనం శిక్షణ ఇస్తుంటాం. ఇది మనకు రెసిడెన్షియల్ కును డే స్కాలర్ కున్నటువంటి తేడా. సో మాకు చాలా తక్కువ పరిమితి ఉంటుంది. మేము ఆ సమయంలోనే ఉదయం 9:45 నుంచి సాయంత్రం 5:45 మధ్య ఉండే సమయంలోనే మాకిచ్చిన పీరియడ్ లో మాత్రమే మేము ఆ విద్యార్థులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. అది తేడా.
1: అయితే ఇప్పటి వరకు మనము ఒక పాఠశాల స్థాయి వరకు మాట్లాడుకున్నాం. పాఠశాల స్థాయిలో ఆటలు ఎట్లా ఉంటాయి, వాటికి సంబంధించిన స్థితిగతులు ఎట్లా ఉన్నాయి అనే దాని గురించి చెప్పారు కదా. ఒక వ్యాయామ ఉపాధ్యాయుడిగా మీ అనుభవంతో చెప్పండి, మన ప్రస్తుత యువతరం గాని ఇంకా యువతి యువకులు ఆటల్లో రాణించాలి అని అంటే ప్రభుత్వ పరంగా ఏ రకమైన తోడ్పాటు కావాలి, అట్లాగే యువతలో కూడా ఏ రకమైన స్ఫూర్తి రావాలి, ఏ రకమైన సంకల్పం ఉండాలి, వీటి గురించి చెప్పండి.
0: తప్పకుండా అండి. ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రభుత్వము క్రీడల కోసం ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయిస్తుంది, సమగ్రమైన క్రీడా పాలసీని కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే మరి క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది మన ప్రభుత్వం. దీనికోసం ప్రభుత్వం ఏం చేస్తుందంటే మండల స్థాయిలో మనకి మినీ స్టేడియాలని నిర్మిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు గ్రామాల్లో చూసుకుంటే మనకి ప్రకృతి వనాలు కానీ ఇంకా రకరకాలైనటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తుంది గ్రామంలో. సో ఆహ్లాదం కోసం ప్రకృతి వనాలు కావచ్చు, రైతు వేదికలు కావచ్చు, ఇలాంటి అన్ని కూడా సౌకర్యాలు గ్రామ స్థాయిలో ప్రభుత్వం కల్పిస్తుంది. మరి యువకులు, ముఖ్యంగా గ్రామంలో ఉండేటువంటి యువకులు నేడు ఆటలకు దూరమైనరు. అందరికి తెలిసే ఆ విషయం. ఎందుకు దూరమైనరు అంటే ఇప్పుడు ఈ సామాజిక మాధ్యమాలు, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లోడి నుంచి యువకుడు వరకు అందరూ కూడా ఈ సామాజిక మాధ్యమాల్లో మునిగి తేలుతున్నారు. సో వీటిని అధిగమించి మరి వాళ్ళని మైదానాల వైపు నడిపించాలంటే ఇప్పుడు మండలంలో మినీ స్టేడియం ఎలాగైతే నిర్మించిండ్రో,

0: అదే విధంగా ప్రతి గ్రామంలో కూడా మైదానం అనేది ఒకటి ఏర్పాటు చేయాలి. అంటే కేవలం పాఠశాల మైదానమే కాకుండా, పాఠశాల మైదానం పరిమితిగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. మరి గ్రామంలోని ప్రతి ఒక్కరు కూడా ఉదయం వెళ్లేసి మైదానానికి వెళ్లే విధంగా గ్రామ స్థాయిలో ఒక 2 ఎకరాల మైదానాన్ని ఏర్పాటు చేసి దానికి పెద్దగా ఖర్చు కూడా ఉండదు, కేవలం మైదానం మాత్రమే. అక్కడ సౌకర్యాలు మెల్లమెల్లగా ప్రభుత్వం ఏర్పాటు చేసినా బాగుంటుంది.
1: గ్రామస్తులు కూడా చేసుకోవచ్చు,
0: వారి స్వచ్ఛంద దాతలు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, గ్రామాభివృద్ధి కమిటీ సహకారంతో మరి ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటే గ్రామ స్థాయిలో యువతి యువకులందరూ కూడా మైదానాల వైపు వెళ్తే వాళ్ళు శారీరక దృఢత్వము, తర్వాత ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందవచ్చు. తద్వారా వాళ్ళు క్రీడాకారులుగా ఎదిగే అవకాశం తప్పకుండా ఉంటుంది అని నా అభిప్రాయం.
1: అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎట్లా అంటే, పిల్లల తల్లిదండ్రుల ఆలోచనలో కావచ్చు, లేదా ప్రస్తుతం చూస్తున్న పరిస్థితులను బట్టి ఒక్కొక్కరు, ఒక్కొక్క విద్యార్థి తల్లిదండ్రులు ఒక రకమైన లక్ష్యాన్ని పెట్టుకుంటారు, తమ పిల్లలు ఒక ఉన్నత ఉద్యోగంలో చూడాలి అని. కొందరు కలెక్టరు, ఎస్పీ, వైద్యుడు, ఇంజనీరు, ఇట్లా రకరకాల వృత్తుల్ని ఎన్నుకుంటున్నారు. మరి ఇట్లా క్రీడాకారుడు కావాలి అన్న ఆలోచన తక్కువ మందిలో ఉన్నది, ఎందుకు అట్లా?
0: చాలా చక్కగా అడిగారండి. ఇప్పుడు ఏంటంటే, ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా ఏమనుకుంటున్నారంటే ఇంజనీరు, డాక్టర్ అనుకుంటున్నారు. కానీ ఒక ప్రొఫెషన్ గా క్రీడని ఎంచుకుంటే తద్వారా కూడా మనకు మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది మన పిల్లవాడికి అనేది, ఆ ఆలోచన ధోరణి అనేది తల్లిదండ్రుల్లో రావాలి. అప్పుడు తప్పకుండా మంచి క్రీడాకారులు తయారయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల ఇప్పుడు ప్రభుత్వం కూడా క్రీడాకారులకు అన్ని విద్యా, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో 2% రిజర్వేషన్ కల్పించింది. తద్వారా వాళ్ళు ఉన్నతమైన ఉద్యోగాలని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్రీడల్ని ప్రోత్సహించాలంటే తల్లిదండ్రులు తప్పకుండా వాళ్ళు క్రీడా రంగం ఎంచుకునే విధంగా, అంటే క్రీడల్ని ఒక ప్రొఫెషన్ గా ఎంచుకునే విధంగా తమ పిల్లల్ని క్రీడల వైపు ఆసక్తి కనబరిచేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
1: చాలా సంతోషం స్వామి గారు. ఈ క్రీడల వల్ల కలిగే ప్రయోజనాలను, పాఠశాల స్థాయిలో ఉన్న ఈ వ్యాయామ విద్యకు సంబంధించిన విషయాలను చాలా చక్కగా వివరించారు. మరి రానున్న రోజుల్లో యువత ఈ క్రీడల్ని ఒక అంశంగా, ఒక వృత్తిగా ఎంచుకొని ఈ క్రీడా రంగంలో రాణించాలని, తద్వారా ప్రయోజనాలను పొందాలని ఆశిస్తూ మీ ఈ అభిప్రాయాన్ని మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.
2: ఇప్పటి వరకు ముచ్చట కార్యక్రమంలో బడిలో ఆటున్నరి వ్యాయామ ఉపాధ్యాయుడు నన్నపు స్వామితో ముచ్చటిన్నారు. వీరితో ముచ్చట పెట్టింది కేలినేన్. రేపు రాత్రి 9:45 షామియే గజల్ కార్యక్రమంలో డి మురళీకృష్ణ పాడిన గజల్లో మొదటి భాగం వింటారు.
3: తెలుగువారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఒగ్గు కథ, బుర్రకథ, బుడిగి జంగం కథ, చిందు యక్ష గానం, మందహెచ్చుల కథ వంటి జానపద కథన ప్రక్రియల్లో సాగే కథాగానాలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం మన పురాణాలు. ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి 10:00, ప్రతి శనివారం పొజ్జామట్టు 6:20. ఒక్కొక్క గాథ, ఒక్కొక్క చరిత్ర సంపూర్ణంగా వినగలగడం గొప్ప అనుభవం. వినడం మర్చిపోకండి. మన పురాణాలు.

ஆகாஷவாணி ஆதிலாபாத் வந்தா பாயிண்ட் 2 எஃப்எம் மனசு நிண்டா கர்நாடக சங்கீதம். ఈరోజు ఈ కార్యక్రమంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గాత్రం విందాం. తలలో మల్లెపూలు, చేతిలో తంబూర పట్టుకొని సంగీత కచేరీ ప్రారంభించగానే శ్రోతలు ఆమె గాన లహరిలో మునిగిపోయేవారు. కర్ణాటక సంగీతంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక గానంలో ఆమె శైలి విశిష్టమైనది. గానం ధ్యానంలా సాగేది. 10కి పైగా భాషల్లో ఎన్నో కృతులను, కీర్తనలను, శాస్త్రీయ లలిత గీతాలను, అలాగే భజనలు, జానపద గేయాలు, మరాఠీలో అభంగాలు, దేశభక్తి గేయాలు కూడా సుబ్బలక్ష్మి గారు పాడారు. ఏ భాషలో పాడినా అదే తన మాతృభాష అన్నట్టుగా స్పష్టమైన భాషా నుడికారంతో భావయుక్తంగా ఆలపించడం సుబ్బలక్ష్మి ప్రత్యేకత. శృతి, లయ, ఆలాపనతో పాటు భావ

అన్ని భక్తిని సమపాలలో వ్యక్తీకరించడంతో పాటు పామరులను సైతం శాస్త్రీయ సంగీతంతో మెప్పించడం వీరికి మాత్రమే సాధ్యం. ముఖ్యంగా సంక్లిష్ట సమాసాలతో కూడిన సంస్కృత భాషలోని భావం దెబ్బతినకుండా అలవోకగా ఆలపించడం ఆమె సాధన ద్వారా సాధించుకున్న గొప్ప వరం. త్యాగరాజు, ముత్తుస్వామి, దీక్షితర్, శ్యామశాస్త్రి వంటి సంగీత దిగ్గజాలు రూపొందించిన గీతాలకు సుబ్బలక్ష్మి తన గాత్రం ద్వారా ప్రాణం పోశారు. మరి ఇప్పుడైతే వీరి గాత్రం విందాం.

మీరు వింటున్నారు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గాత్రం. వీరు వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాత సేవ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వారికి గాను శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, అలాగే బ్రహ్మ కడిగిన పాదము, వాతాపి గణపతి భజే, భజగోవిందం మూఢమతే వంటి గానాలను ఆలపించి వీటితో పాటు ఎన్నో చలనచిత్రాల్లో కూడా సంగీతాన్ని అందించారు. దానితో పాటు వీరు నటనా రంగంలో కూడా రాణించారు. అందులో తమిళంలో సేవా సదనం అనే చిత్రంలో సుమతి పాత్రని, గట్లనే సావిత్రి సినిమాలో నారదమునిగా, మీరా చిత్రంలో మీరాబాయిగా, హిందీ మీరాబాయి చిత్రంలో మీరాబాయిగా కూడా వీరి నటనతో అందరినీ మెప్పించారు. తన జీవిత కాలంలో సంగీత ప్రపంచంలో బహుశా ఎవరు సాధించని ఛేదించని రికార్డులు రివార్డులు వీరి సొంతమే అనే చెప్పాలి. ఆమె ఎక్కని శిఖరం లేదు, పొందని బహుమానం లేదు. అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారాలు ఎన్నో సుబ్బలక్ష్మి గాత్రానికి దాసోహం అంటూ ఆమె ముందు వాలాయి. అలాంటి వాటిలో పద్మభూషణ్, సంగీత కళానిధి, రామన్ మెగసేసే పురస్కారం, పద్మవిభూషణ్, కాళిదాస్ సమ్మాన్, ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత అవార్డు, భారతరత్న, జీవిత సాఫల్య పురస్కారం వంటి అవార్డులను వీరు అందుకున్నారు.

మీరు వింటున్నారు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గాత్రం. ఇంటింట పవిత్ర సుమసుగంధాలను వెదజల్లిన సుప్రభాత గీతమై ప్రతి ఇంట ఆధ్యాత్మిక భావాలను విరజిమ్మిన విష్ణు సహస్రనామ నిత్య స్తోత్రమై ఈ ధరణి తలాన్ని కొన్ని దశాబ్దాల పాటు పులకింపజేసిన కర్ణాటక శాస్త్రీయ సంగీత స్వరధార 2004 డిసెంబర్ 11 శాశ్వతంగా ముగబైంది. కానీ ఆమె గొంతు మాత్రం విశ్వం ఉన్నంతకాలం ప్రపంచమంతా మారుమోగుతూనే ఉంటుంది.

ఇప్పటి వరకు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గాత్రం విన్నారు. రేపు రాత్రి 10 గంటలకి మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్కు చెందిన పసుపుల లింగన్న బృందం వినిపించే సన్యాసమ్మ బుడిగి జింగం కథ 5వ భాగం వింటారు.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మధురిమ మనసుకు హత్తుకుపోయే ఎన్నో మధురమైన పాటని వినిపించే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ముందుగా జాబిలమ్మ పెళ్లి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర గారు పాడిన ఓ మధురమైన పాటను వినేద్దాం.

మీరు వింటున్నారు మధురిమ ఆయన పాటల్ని వినిపించే కార్యక్రమం. 1964 ఫిబ్రవరి 22న విడుదలైన మర్మయోగి చిత్రం ఏ సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం. నందమూరి తారక రామారావు గారు, కృష్ణకుమారి జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అందించారు. వైతాళికులు సంకలనకర్త ముద్దుకృష్ణ ఈ చిత్రానికి రచన చేశారు. ఆసక్తికరమైన ప్రారంభం మధ్య మధ్య ఫ్లాష్ బ్యాక్లతో కొనసాగుతూ వైవిధ్యభరితమైన జానపద చిత్రంగా రూపుదిద్దుకుంది ఈ చిత్రం. చిత్రంలో మొదటి 3 పాటలు ప్రతి నాయిక మోసపోయే రాజు, ప్రతి నాయిక సహచరుని మీదే చిత్రించబడ్డాయి. బహుళ ప్రజాదరణ పొందిన నవ్వుల నదిలో పువ్వుల పడవ పాటతో సహా చిత్రంలో కథ ఎక్కువ భాగం ప్రతి నాయిక గుమ్మడి వెంకటేశ్వరరావుల చుట్టే తిరుగుతుంది. రామారావు సినిమాలో ఎక్కువ భాగం శివాజీని పోలిన మారువేషంలో కనిపించడం ఈ చిత్ర ప్రత్యేకత. కృష్ణకుమారి చిత్రం తొలి భాగంలో ఒక సన్నివేశంలో కనిపించి మళ్ళీ 2వ సగంలోనే కనిపిస్తుంది. చిత్రంలో రామారావు గారు హీరోగా ఉన్న చిత్రం పేరు గుమ్మడి పాత్ర పరంగా ఉంది. మాయలు మంత్రాలు లేకుండా బలమైన కథతో నడిచే ఉత్తమ జానపద చిత్రంగా మర్మయోగిగా పేర్కొనవచ్చు. ఇప్పుడైతే మరి ఈ చిత్రం నుండి ఓ పాటని వినేద్దాం. ఘంటశాల గారు సుశీలమ్మ పాడింది, రచన ఆరుద్ర.

మీరు వింటున్నారు మధురిమ హాయన పాటను వినిపించే కార్యక్రమం. విఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన చిత్రాలలో ఉదయ్ కిరణ్, అనిత, ఆశిష్ విద్యార్థి ముఖ్య పాత్రలో నటించిన చిత్రం శ్రీరామ్. ఈ చిత్రానికి ఆర్పి పట్నాయ్ గారు సంగీతం అందించారు. మరి ఈ చిత్రం నుండి ఇప్పుడు ఒక ప్రేమ పాట వినేద్దాం. పాడినది శ్రీపతి పండితారాధ్యుల చరణ్, ఉష, రచన కులశేఖర్.

మీరు వింటున్నారు మధురిమ ఆయన పాటను వినిపించే కార్యక్రమం. తెలుగు తమిళ చిత్రాలలో గొప్ప నటీమణులలో ఒకరిగా పేరు సంపాదించిన వారిలలో సావిత్రి గారు ఒకరు. తెలుగు సినిమా రాణిగా బిరుదును అందుకొని 3 దశాబ్దాల పాటు సాగిన తన సినీ జీవితంలో 250కి పైగా చిత్రాలలో నటించి, అందులో 1952లో వచ్చిన పెళ్లి చేసి చూడు ఆమెకు మొదటి ముఖ్యమైన పాత్రను అందించింది. తర్వాత వీరు మిస్సమ్మ, అర్ధంగి, దేవదాసు, దొంగరాముడు, తోడి కోడళ్ళు, మాయాబజార్, మాంగళ్య బలం, గుండమ్మ కథ, నర్తనశాల, డాక్టర్ చక్రవర్తి, సుమంగళి, దేవత, ఇలా ఎన్నో చిత్రాలలో నటించి గొప్ప పేరును సంపాదించారు. మరి వీరు నటించిన చిత్రాలలో ఒకటి చదువుకున్న అమ్మాయిలు. ఈ చిత్రం నుండి ఇప్పుడైతే ఓ పాట విందాం. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు గారికి వీరు జోడిగా నటించారు. ఈ చిత్రం నుండి ఘంటసాల గారు, సుశీలమ్మ పాడిన ఓ పాట విందాం.

మీరు వింటున్నారు మధురిమ ఆయన పాటని వినిపించే కార్యక్రమం. రేలంగి నరసింహరావు దర్శకత్వంలో చంద్రమోహన్ విజయశాంతి జంటగా నటించిన చిత్రం సుందరి సుబ్బారావు. ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి గారు అందించారు. మరి ఈ చిత్రం నుండి అయితే ఓ పాట విందాం. రచన కోపల్లె శివరా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఏ జానకమ్మ పాడిన పాట.

ఇది ఇయాల్టి మధురమ హాయన పాటను వినిపించే కార్యక్రమం. ఇలాంటి మరెన్నో హాయన పాటను వింటారు రేపు రాత్రి 10:30 మధురిమ కార్యక్రమంలో. వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనస్సు నిండా.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ముందుగా వాతావరణం. రాబోయే 24 గంటలలో తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. మిట్యం చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు పొద్దుగల 6:10 ప్రార్థనలో ఎంఎస్ రామారావు గానం చేసిన సుందరకాండ మొదటి భాగం వింటారు. పొద్దుగల 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన సూర్య నమస్కారాలు లాభాల గురించి యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగం వింటారు. ఆహారం ఆరోగ్యం పోషకాహార శాస్త్రవేత్త కె రాజేశ్వరి అందించిన లఘు ప్రసంగ మాలిక మొదటి భాగం వింటారు. అంశం పోషకాహార వారోత్సవాల ప్రాముఖ్యత గురించి జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా పునః ప్రసారం. ఈ కార్యక్రమంతో పాటు 8:45 సింగిడి పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 పొద్దుగల కథనం మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి ఇంటికో కథ ఉంది కథ వింటారు. రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్. వీరితో పాటు పొజ్జమ్మట 5 గొట్టంగా మాట చెప్పండి పాట యూనిట్ కార్యక్రమంలో మీరు కొన్న పాటలు వింటారు. పొజ్జమ్మటు 5:30 శక్తి శ్రీల కార్యక్రమంలో పిల్లల్లో పోషక లోపాలని గుర్తించడం ఎలా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి సాధనతో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కేలెనిన్. ఇప్ప పువ్వు లడ్డుల తయారీ యూనిట్ గురించి నాన్నూరు మండలం కైల్దట్వా గ్రామానికి చెందిన

స్వయం సహాయక సంఘం సభ్యురాలు ఆత్రం కౌసల్యబాయితో ముచ్చటింటారు. 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో తలమడుగు మండలం రొయ్యాడి గ్రామానికి చెందిన గోనెల నరసయ్య బృందం పాడిన శబరిమాత భజనలు, జైనత్ మండలం కూర గ్రామానికి చెందిన మల్లెల కబీర్దాస్ బృందం పాడిన లక్ష్మీనారాయణ స్వామి భజనలు వింటారు. వీటితో పాటు 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ప్రయోజనాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి కుమారస్వామితో ముచ్చటింటారు. వీటితో ముచ్చట పెడతారు జీ గంగమని. రైతాంత రంగంలో పత్తి కంది పంటల సాగు అనుభవాల గురించి నేరడిగొండ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన ప్రతాప్ సింగ్ సోలంకితో ముచ్చటింటారు. వీటితో ముచ్చట పెడతారు కెలేని. వీటితో పాటు 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 67వ భాగం వింటారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చౌతారు పి కమలాకర్ రెడ్డి. 9:45 శామ్య గజల డి మురళీకృష్ణ పాడిన గజలు మొదటి భాగం వింటారు. వీటితో పాటు 10:10 మన పురాణాల కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్కు చెందిన పసుపుల లింగన్న బృందం వినిపించే సన్యాసమ్మ బుడిగజంగం కథ 5వ భాగం వింటారు. 10:30